ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 18వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 9వ తేదీ బుధవారం. ఇప్పుడు ఆకాశవాణి స్టూడియోస్లో సమయం 5:58 దాటి 25 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 6 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि भारत अब चिप से लेकर जहाज तक विनिर्माण के क्षेत्र में नया भविष्य तैयार कर रहा है. उन्होंने कहा कि देश में उच्च तकनीक वाले इलेक्ट्रॉनिक्स से

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోస్లో సమయం 6:06 దాటి 5 సెకండ్లు. ప్రతిరోజు ప్రభాత సమయాన అర్చన కార్యక్రమంలో ఒక క్షేత్రం గురించిన విశేషాల్ని తెలుసుకుంటూ భక్తిగీతాల్ని వింటున్నాం. మనందరికీ తెలుసు, చార్ధామంటే ఒకటి కాదు, రెండు కాదు, 4 క్షేత్రాల దర్శనం ఒకే ప్రయాణంలో ఈ యాత్రను చేయడాన్నే చార్ధామ్ యాత్ర అంటారు. మంచుతో కప్పబడున్న పర్వతాలు, అలలతో నిండి ఉన్న సముద్రం, గోదావరి, గంగా వంటి పవిత్ర నదుల ప్రవాహం, ఇలా 4 దిక్కుల మధ్య భారతదేశ ఆధ్యాత్మికతను 4 దీపాల్లా వెలిగిస్తూ నిలిచిన క్షేత్రాలే చార్ధామ్, బద్రీనాథ్, పూరి, ద్వారకా, రామేశ్వరం. ఇకపోతే ద్వాదశ జ్యోతిర్లింగాలు. మన దేశంలో 12 పవిత్ర ప్రదేశాల్లో మహాశివుడు ఒకే రూపంలో కాకుండా 12 జ్యోతులుగా వెలుగుంచుతున్నాడు. జ్యోతి అనగా వెలుగు, లింగం శివుని దివ్యస్వరూపానికి ప్రతీక. చీకట్లను తొలగించే జ్ఞానజ్యోతిగా శివుడు వెలిసిన 12 పవిత్ర క్షేత్రాలే ద్వాదశ జ్యోతిర్లింగాలు. సోమనాథ్, శ్రీశైలం, మహాకాళేశ్వరం, ఓంకారేశ్వర్, కేదార్నాథ్, భీమాశంకర్, కాశీ విశ్వనాథ్, త్రయంబకేశ్వర్, వైద్యనాథ్, నాగేశ్వర్, రామేశ్వరం, ఘృష్ణేశ్వర్, ఇలా 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఇక అష్టాదశ శక్తిపీఠాలు, వాటి గురించి మాట్లాడుకుందాం ఈ భక్తిగీతం అనంతరం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం క్షేత్రదర్శిని వింటున్నారు. చార్ధాం, బద్రీనాథ్, పూరి, ద్వారకా, రామేశ్వరం అని తెలుసుకున్నాం. ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు అష్టాదశ శక్తి పీఠాలు. అమ్మ అంటేనే ప్రేమ, కరుణ, శక్తికి రూపం. అలాంటి జగన్మాత భారతదేశంలోని 18 పవిత్ర క్షేత్రాల్లో వివిధ రూపాల్లో కొలువై ఉందని మన పురాణాలు చెబుతున్నాయి. దక్షుడు నిర్వహించిన యజ్ఞకార్యంలో సతీదేవి భర్తను అంటే శివుణ్ణి అవమానించిన కారణంగా సతీదేవి తన దేహాన్ని త్యజిస్తుంది. ఆ దుఃఖంతో సతీ దేహాన్ని తీసుకుని శివుడు సంచరిస్తుండగా విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని వివిధ ప్రాంతాల్లో విభజించాడని పురాణ కథనం. అలా సతీదేవి శరీర భాగాలు పడిన పవిత్ర ప్రదేశాలే శక్తిపీఠాలు. శాంకరీదేవి, కామాక్షి, శృంఖలాదేవి, చాముండేశ్వరి, జోగులాంబ, భ్రమరాంబిక, మహాలక్ష్మి, ఏకవీర, మహాకాళి, పురుహూతిక, మాధవేశ్వరి, కామరూప కామాఖ్య, మాణిక్యాంబ, గిరిజాదేవి, వైష్ణవి, మంగళగౌరి, విశాలాక్షి, సరస్వతి, శ్రీలంక నుండి కాశ్మీర్ వరకు, దక్షిణం నుండి ఉత్తరం వరకు, తూర్పు నుండి పడమర వరకు 18 క్షేత్రాలు, 18 రూపాలు. కాని శక్తి మాత్రం ఒక్కటే. ఇలా శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, చార్ధాంలు ఇవన్నీ మనకు తెలుసు. కాని శ్రీ మహావిష్ణువు 5 మాధవ స్వరూపాలుగా కొలువై ఉన్న పంచమాధవ క్షేత్రాల గురించి మీకు తెలుసా? శ్రీ మహావిష్ణువు మాధవుడిగా కొలువైన 5 మహాపవిత్ర క్షేత్రాలు పంచమాధవ క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. ఎలా ఈ పంచమాధవ క్షేత్రాలు ఏర్పడ్డాయో తెలుసుకుందాం ఇవాల్టి క్షేత్ర దర్శిని కార్యక్రమంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నేను మీ ఆర్జే శ్రవంతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం క్షేత్రదర్శిని వింటున్నారు. 6:19 దాటి 50 సెకండ్లు స్టూడియోస్లో దేవేంద్రుడు బ్రహ్మహత్యాదోష విముక్తి కోసం ఈ క్షేత్రాల్ని ప్రతిష్ఠించాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. పంచ మాధవ క్షేత్రాల గురించి తెలుసుకుంటున్నాం ఇవాల్టి క్షేత్రదర్శినిలో. ఇంతకీ ఈ పంచ మాధవ క్షేత్రాలు ఎక్కడున్నాయి? ఈ ఆలయాలకు మహాభారతంతో, ఇంద్రుడితో, శ్రీ మహావిష్ణువుతో ఉన్న సంబంధమేంటి? భారతదేశంలోని అత్యంత అరుదైన, అత్యంత పవిత్రమైన పంచ మాధవ క్షేత్రాల గురించి తెలుసుకుందాం. కాశీ నుండి రామేశ్వరం వరకు, ప్రయాగరాజ్ నుండి పిఠాపురం వరకు దేశంలోని 4

దిక్కులను ఆధ్యాత్మికంగా అనుసంధానించే ఈ పంచ మాధవ క్షేత్రాలు కేవలం ఆలయాలు మాత్రమే కాదు, ఇవి పాపక్షయానికి, పుణ్యప్రాప్తికి, మోక్ష మార్గానికి ప్రతీకలుగా భావించబడుతున్నాయి. అసలు ఈ పంచమాధవ క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయి? దీని వెనక ఉన్నటువంటి పురాణ కథనమేంటి? ఇంద్రుడికి బ్రహ్మహత్యాదోషం ఎలా వచ్చింది? ఆ దోష నివారణకు శ్రీ మహావిష్ణువు ఎందుకు 5 మాధవ రూపాలలో ప్రత్యక్షమయ్యాడు? ప్రతి క్షేత్రానికి సంబంధించిన అద్భుతమైన పురాణం ఏంటి తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం క్షేత్రదర్శిని వింటున్నారు. ఈరోజు భారతదేశంలోని అత్యంత పురాతనమైన, చాలా తక్కువ మందికి తెలిసిన పంచమాధవ క్షేత్రాల విశేషాల్ని, ఆ యాత్ర గురించిన వివరాల్ని తెలుసుకుందాం. మాధవ అనేది శ్రీ మహావిష్ణువు యొక్క అత్యంత పవిత్ర నామాలలో ఒకటి. మా అంటే మహాలక్ష్మి, ధవ అంటే భర్త. లక్ష్మీదేవి భర్త అయిన శ్రీ మహావిష్ణువును మాధవుడు అని పిలుస్తారు. పురాణ సాంప్రదాయం ప్రకారం భారతదేశంలోని 5 మహాపుణ్యక్షేత్రాలలో శ్రీ మహావిష్ణువు మాధవనామంతో కొలువై ఉన్నాడు. ఈ 5 ఆలయాలనే పంచమాధవ క్షేత్రాలని అంటారు. ఒకప్పుడు వృత్రాసురుడు అనే మహాబలశాలి రాక్షసుడు 3 లోకాలను వణికించాడు. దేవతలు అతన్ని జయించలేక శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించారు. విష్ణువు ఆదేశంతో దధీచి మహర్షి తన శరీరాన్ని ధర్మం కోసం త్యాగం చేశాడు. ఆయన వెన్నుముకతో విశ్వకర్మ తయారు చేసిన వజ్రాయుధం ఇంద్రుడికి లభించింది. ఆ వజ్రాయుధంతో ఇంద్రుడు వృత్తాసురుణ్ణి సంహరించాడు. కాని ఇంద్రునికి బ్రహ్మహత్యా దోషం అంటుకుంది. ఆ దోషంతో ఇంద్రుడు తన తేజస్సును కోల్పోయి దేవలోకాన్ని విడిచి దాక్కున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు దేవతలంతా శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా, భూమిపై నా మాధవ స్వరూపాలను ప్రతిష్ఠించి భక్తితో ఆరాధించు, ఆ పుణ్యఫలంతోనే నీ దోషం తొలగిపోతుందని చెప్తాడు శ్రీ మహావిష్ణువుకు. ఆ విధంగా పంచమాధవ క్షేత్రాల ఆవిర్భావం జరిగిందని పురాణ కథనాలు తెలియచేస్తున్నాయి. అసలు పంచమాధవ క్షేత్రాలు ఏవి, ఎక్కడున్నాయి తెలుసుకుందాం ఈ భక్తిగీతం అనంతరం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 6:39 దాటి 35 సెకండ్లు. క్షేత్ర దర్శిని వింటున్నారు. పంచమాధవ క్షేత్రాల గురించి తెలుసుకుంటున్నాం. వృత్రాసురుడు అనే మహారాక్షసుణ్ణి ఇంద్రుడు తన వజ్రాయుధంతో సంహరించాడు. దానికి ఇంద్రునికి బ్రహ్మహత్య దోషం అంటుకుంది. అప్పుడు దేవతలంతా శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా, భూమిపై నా మాధవ స్వరూపాలను ప్రతిష్ఠించి భక్తితో ఆరాధించండి, ఆ పుణ్యఫలంతో దోషం పోతుందని చెప్పాడు శ్రీ మహావిష్ణువు. ఆ విధంగా పంచమాధవ క్షేత్రాల ఆవిర్భావం జరిగిందని పురాణ కథనాలు తెలియచేస్తున్నాయి. అయితే ఈ పంచమాధవ క్షేత్రాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. కాశీక్షేత్రంలో బిందుమాధవస్వామిగా, ప్రయాగ్రాజ్లో వేణీమాధవస్వామిగా, ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో కుంతీమాధవస్వామిగా, రామేశ్వరంలో సేతు మాధవస్వామిగా, తిరువనంతపురంలో సుందర మాధవస్వామిగా స్వామివారు ప్రతిష్ఠితులయ్యారు. ఇవి పంచమాధవ క్షేత్రాలు. ఈ పంచమాధవ క్షేత్రాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. శివుని నగరం కాశీక్షేత్రంలోని బిందుమాధవస్వామి ఆలయం గంగానది ఒడ్డున ఉన్న పంచగంగా ఘాట్ సమీపంలో ఉంటుంది ఈ ఆలయం. శివుడు విష్ణువు అభేదభావానికి ఈ క్షేత్రం గొప్ప ప్రతీక. కాశీలో శివుడు మోక్షాన్ని ప్రసాదిస్తే, బిందుమాధవుడు భక్తునికి భక్తి, జ్ఞానం, వైరాగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. ఇక పంచ

మాధవ క్షేత్రాలలో రెండవది ప్రయాగ్రాజ్లోని వేణిమాధవస్వామి. మన దేశంలోని అత్యంత పవిత్రమైన సంగమ క్షేత్రం ఏది అంటే ప్రయాగ్రాజ్ అని చెప్తాం. గంగా, యమున, అదృశ్యంగా ఉన్నటువంటి సరస్వతీ నదులు ప్రయాగ్రాజ్లో ఉంటాయి. ఈ త్రివేణి సంగమంలోనే కొలువైయున్నాడు వేణిమాధవుడు. కుంభమేళా సందర్భంగా లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు వేణిమాధవుణ్ణి. ఇక్కడ ప్రధాన దైవం విష్ణువును సూచించే ఒక అందమైన సాలగ్రామ శిల ఉంటుంది. ఇక పంచమాధవ క్షేత్రాలలో మూడవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిఠాపురంలోని కుంతిమాధవస్వామి ఆలయం. పాదగయ క్షేత్రంగా శ్రీ కుక్కుటేశ్వరస్వామి ఆలయంతో ప్రసిద్ది చెందిన పిఠాపురంలోనే ఈ అరుదైన వైష్ణవ క్షేత్రం వెలిసింది. మరిన్ని వివరాలు తెలుసుకుందాం కుంతిమాధవస్వామి గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

చార్ధామ్, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాల గురించి మనందరికీ తెలుసు. ఇవాల్టి క్షేత్ర దర్శనలో పంచమాధవ క్షేత్రాల గురించి తెలుసుకుంటున్నాం. దేవేంద్రుడు బ్రహ్మహత్య దోష విముక్తి కోసం ఈ క్షేత్రాలను ప్రతిష్ఠించాడని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. అయితే కాశీ నుండి రామేశ్వరం వరకు, ప్రయాగరాజ్ నుండి పిఠాపురం వరకు దేశంలోని నాలుగు దిక్కులను ఆధ్యాత్మికంగా అనుసంధానించే ఈ పంచమాధవ క్షేత్రాలు కేవలం ఆలయాలు మాత్రమే కావు. ఇవి పాపక్షయానికి, పుణ్యప్రాప్తానికి, మోక్ష మార్గానికి ప్రతీకలుగా భావించబడుతున్నాయి. అయితే పంచమాధవ క్షేత్రాల గురించి క్లుప్తంగా తెలుసుకుంటున్నాం కదా. శివుని నగరం కాశీ క్షేత్రంలో బిందుమాధవ స్వామిగా, ప్రయాగరాజ్లోని వేణిమాధవ స్వామిగా, ఇక పంచమాధవ క్షేత్రాల్లో మూడవదైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిఠాపురంలోని కుంతి మాధవ స్వామి ఆలయ విశేషాల్ని తెలుసుకుంటున్నాం. పాదగయ క్షేత్రంగా శ్రీ కుక్కుటేశ్వర

ఆమె ఆలయంతో ప్రసిద్ది చెందిన పిఠాపురంలోనే ఈ అరుదైన వైష్ణవ క్షేత్రం వెలిసింది. పురాణ కథనాల ప్రకారం పాండవుల వనవాస సమయంలో పాండవుల తల్లి కుంతీదేవి ఇదే ఆలయంలో శ్రీకృష్ణుణ్ణి తీవ్రంగా ప్రార్థించిందట. ఆమె శక్తివంతమైన భక్తికి గౌరవంగా ఆ దైవం కుంతీ మాధవస్వామిగా ప్రసిద్ది చెందారని పురాణగాథలు చెబుతున్నాయి. ఇక పంచమాధవ క్షేత్రాల్లో నాలుగవది రామేశ్వరంలోని సేతుమాధవస్వామి. రామేశ్వరం అనగానే మనందరికీ గుర్తొచ్చేది శ్రీరాముని సేతువు, రామనాథస్వామి ఆలయం, సముద్ర తీరాలు. ఇక్కడి మాధవస్వామికి రామసేతువుకి అనుబంధంగా వెలసిన మాధవ స్వరూపమే సేతుమాధవుడు. కాబట్టే శ్రీరామచంద్రమూర్తి కూడా మాధవస్వామిని ఆరాధించాడని స్థల పురాణాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ పంచమాధవ క్షేత్రాల్లో ఐదవ క్షేత్రం గురించి తెలుసుకుందాం ఒక భక్తిగీతం తరువాత.

పంచమాధవ క్షేత్రాల గురించి తెలుసుకుంటున్నాం. పంచమా మాధవ క్షేత్రాలలో ఐదవది సుందర మాధవ క్షేత్రం. సుందర మాధవుడు అంటే సౌందర్యానికి, కరుణకు, దివ్యమంగళ స్వరూపానికి ప్రతీకగా భావించే విష్ణుమూర్తి. క్షేత్రదర్శనంలో పంచమాధవ క్షేత్రాల గురించి తెలుసుకుంటున్నాం కదా. అయితే ఈ ఐదు ఆలయాలు భారతదేశంలోని ఐదు దిశల్లో ఉన్నా వాటి సందేశం మాత్రం ఒక్కటి. కాశీలో జ్ఞానం, ప్రయాగలో పవిత్రత, పిఠాపురంలో పితృకృప, రామేశ్వరంలో ధర్మం, సుందర మాధవుని వద్ద దైవానుభూతి. ఈ ఐదు విలువలే పంచమాధవ యాత్ర సారాంశం.

ఇప్పటికీ వేలాది మంది భక్తులు జీవితంలో ఒక్కసారైనా ఈ 5 మాధవ క్షేత్రాలను దర్శించాలని కోరుకుంటారు. ప్రతి ఆలయం ఒక చరిత్ర, ప్రతి విగ్రహం ఒక పురాణం, ప్రతి యాత్ర ఒక ఆత్మానుభూతి. ఈ కారణంగానే పంచమాధవ యాత్ర భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో విశిష్టమైన స్థానాన్ని సంపాదించింది. భక్తుల విశ్వాసం ప్రకారం పంచమాధవ యాత్ర అనేది కేవలం ఆలయ దర్శనం మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక అనుభూతి, ఆధ్యాత్మిక సాధన. సాంప్రదాయంగా భక్తులు ఈ క్రమంలో యాత్ర చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ క్రమం ఏంటంటే, ముందుగా కాశీ బిందుమాధవుడు, ఆ తరువాత ప్రయాగరాజ్ వేణిమాధవుడు, ఆ తరువాత పిఠాపురం కుంతి మాధవుని దర్శనం, ఆ తరువాత రామేశ్వరం సేతు మాధవుని దర్శనం, ఆ తరువాత తిరువనంతపురంలోని సుందర మాధవుని దర్శనం. ఈ క్రమంలో యాత్ర చేయడం సాంప్రదాయంగా చెప్తారు. అయితే ఇక్కడ విశేషం గమనించాలి, యాత్రా క్రమమంటే భక్తిభావం ముఖ్యమని ఆచార్యుల మాట. పంచమాధవ క్షేత్రాల వెనక ఉన్న అద్భుతమైన సంబంధం ఏంటంటే, ఈ 5 ఆలయాలు భారతదేశంలోని వేరువేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ వాటిని కలిపేది మాత్రం ఒక్కటే, శ్రీ మహావిష్ణువు యొక్క మాధవతత్వం. ఇదండి ఇవాల్టి క్షేత్ర దర్శనిలో పంచమాధవ క్షేత్రాల విశిష్టత. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం ప్రతిరోజు ట్యూన్ చేసుకోండి ఆకాశవాణి వివిధ భారతి.

మ్యాజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: జీవోచ్యుతానంద చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట రీ భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యానికి కళ్యాణ్ కోడూరి సంగీతం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. చిప్స్ నుంచి సిప్స్ వరకు భారత్ తన తయారీ భవిష్యత్ స్వయంగా నిర్మిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కష్టకాలంలో శ్రీలంకకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 2036 భారత్లో ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా క్రీడారంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రపంచ విలువిద్యా పారిశ్రామిక పోటీల్లో భారత క్రీడాకారులు ఈరోజు జరిగే పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పథకాల కోసం పోటీ పడనున్నారు. చిప్స్ నుంచి షిప్స్ వరకు భారత్ తన తయారీ భవిష్యత్ స్వయంగా నిర్మిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లో 3 కీలక విభాగాలు జాతి

0: అంకితం చేశారు. అనంతరం ఏర్పాటైన భారీ బహిరంగ సభ ఉద్దేశించి ప్రసంగిస్తూ, దేశ రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని, 2800 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కారిడార్ పనులు పూర్తి కావటం 21వ దశాబ్ది భారత్కు గర్వకారణమైన అంశమని, దేశంలో మారుతున్న పని సంస్కృతికి నిదర్శనమని తెలిపారు.
1: సాథియో, అబ్ భారత్ చీప్ సే లేకర్ షీప్ తక్ నిర్మాణ్ కి ఏక్ నయీ గాథా లిఖ్ రహా హై. యానీ పుర్జే భీ హమారే ఔర్ ప్రోడక్ట్ భీ హమారా. ఆత్మనిర్భర్తా కి ఏక్ పూరీ చైన్ భారత్ మే హీ బనేగీ.
0: సౌర, అను, పవన రంగాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి భవిష్యత్ పరిశ్రమలకు అవసరమయ్యే ఇంధన వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఇండియన్ రైల్వే నెట్వర్క్లో 50,000కు పైగా ఆధునిక కోచ్లు, 250,000 వ్యాగన్లు చేరాయని, దేశంలోనే అత్యాధునిక రైల్ మెట్రో కోచ్లు తయారవుతున్నాయని మోదీ తెలిపారు. గుజరాత్, మధ్యప్రదేశ్లో 9,700 కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్టులకు, 1780 కోట్ల రూపాయలతో జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కడానా డ్యాంపై 110 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, పీఎంఏవై ఇళ్లను మోదీ ప్రారంభించారు. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ప్రారంభించిన ప్రధానమంత్రి, దేశ డిజిటల్ విప్లవంలో యూపీఐ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఆగస్టు నెలలో దేశంలో 24 బిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరగడం ఈ విజయం నిదర్శనమన్నారు. సాంకేతిక ఆధికారిత ద్వారా ఆర్థిక సమానత్వాన్ని సాధించడంలో యూపీఐ ఒక అద్భుత సాధనంగా మారిందని తెలిపారు. సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలు సైతం చేరుకోలేని ప్రాంతాలకు యూపీఐ సేవలు విస్తరించాయని మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయని, సింగపూర్తో ఇప్పటికే అమలవుతున్న పద్దతిలో ఇతర దేశాల చెల్లింపు వ్యవస్థలతో యూపీఐని అనుసంధానించాలని పిలుపునిచ్చారు. ప్రవాస భారతీయులు ఎక్కువగా నివసించే దేశాలతో ఈ అనుసంధానం ద్వారా విదేశీ మారకపు లావాదేవీల ఖర్చులు తగ్గుతాయని, స్వదేశంలో ఉన్న కుటుంబాలకు డబ్బులు సులభంగా వేగంగా అందుతాయని మోదీ స్పష్టం చేశారు.
1: భారత్ కి ఫిన్టెక్ స్టోరీ అద్భుత రహీ హై ఔర్ ఇస్కా ఏక్ బడా చాంపియన్ హై హమారా యూపీఐ. మేనే పిచ్లే సాల్ భీ ఇస్కి చర్చా కీ థీ, లేకిన్ యే ఇత్నీ బడీ ట్రాన్స్ఫర్మేషన్ హై కి జబ్ భీ ఫిన్టెక్ కి చర్చా హోగీ తో వో యూపీఐ కే బినా అధూరీ హీ హోగీ.
0: కష్టకాలంలో శ్రీలంకకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 3 రోజుల పర్యటనలో భాగంగా కొలంబో చేరుకున్న ఆయన అక్కడ ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య చారిత్రక సాంస్కృతిక బంధాలు కొనియాడారు. భారత్ శ్రీలంక సంబంధాలకు ప్రవాస భారతీయులే వారధిలా ఉన్నారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోన్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, గ్లోబల్ వృద్దికి 16% పైగా తోడ్పడుతుందని చెప్పారు. 2014తో పోలిస్తే ఎగుమతులు భారీగా పెరిగాయని, మొబైల్ తయారీలో భారత్ ప్రపంచంలో 2వ స్థానంలో ఉందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికలపై భారత్ గలానికి ప్రపంచం గుర్తింపునిస్తోందని పేర్కొన్నారు. కాగా శ్రీలంక చేరుకున్న రక్షణ మంత్రికి బండారు నాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ దేశ రక్షణ ఉపమంత్రి అరుణ్ జయశేఖర ఘనస్వాగతం పలికారు. 2036లో భారత్లో ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా క్రీడారంగం అభివృద్ది చేస్తున్నామని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ఒత్తిడిని విజయాలుగా మలుచుకోవాలని, ప్రత్యర్థులను అవకాశాలుగా భావించి పథకాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ 10 ఏళ్ల ప్రణాళికలో భాగంగా క్రీడా మౌలిక వసతులు 36,000 కోట్లకు పైగా కేటాయించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత క్రీడాకారుల బృందానికి ఘన వీడ్కోలు లభించింది. భారత్ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉష, క్రీడా కార్యదర్శి హరిరంజన్ రావు, చెఫ్ డి మిషన్, సహదేవ్ యాదవ్ తదితరులతో కలిసి మంత్రి భారత బృందానికి అధికార జెర్సీని ఆవిష్కరించారు. జపాన్ వేదికగా జరగబోయే ఈ ఆసియా క్రీడల్లో పాల్గొనే 503 మంది సభ్యుల భారత బృందంలో 300 మందికి పైగా కొత్త క్రీడాకారులు ఉండటం విశేషం. ఇది భారత క్రీడారంగంలో పెరుగుతున్న యువప్రతిభకు నిదర్శనమని, గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచిందని మంత్రి తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVN ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ ఆధ్వర్యంలో అత్యాధునిక హంగులతో పునరుద్ధరించిన నెహ్రూ ప్లాంటోరియాన్ని పీఎంఎంఎల్ చైర్మన్ నృపేంద్ర మిశ్రా నిన్న ప్రారంభించారు. శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం, ఖగోళ శాస్త్రంపై అవగాహన కల్పించడం, యువతలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం ఈ ఆధునీకరణ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా

0: పీఎంఎంఎల్ డైరెక్టర్ అశ్విని లోహాని మాట్లాడుతూ, విద్యార్థులు, యువత, సాధారణ ప్రజలకు అవగాహన కలిగించడంలో ఈ ప్లానిటోరియం దేశంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. ఈ నూతన ప్రాంగణంలో సందర్శకుల కోసం పలు ప్రత్యేక వసతులు కల్పించారు. ఒక ప్రత్యేక రీడింగ్ రూమ్, లైబ్రరీ, నూతన సాంకేతికతతో కూడిన ప్రదర్శన, ప్రొజెక్షన్ సిస్టమ్స్, మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఛత్తీస్గఢ్ హైకోర్టుకు ముగ్గురు, గౌహతి హైకోర్టుకు ఇద్దరు అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఛత్తీస్గఢ్ హైకోర్టులో న్యాయమూర్తులుగా ముగ్గురు జ్యుడీషియల్ అధికారులు పదోన్నతి కల్పించారు. అలాగే గౌహతి హైకోర్టుకు ఒక న్యాయవాది, మరో జ్యుడీషియల్ అధికారిని అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. దేశంలో వివిధ హైకోర్టులకు అర్హులైన జ్యుడీషియల్ అధికారులను, న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉంటారు. సాధారణంగా హైకోర్టులో అదనపు న్యాయమూర్తులు 2 ఏళ్ల కాలపరిమితితో నియమిస్తారు. వారి పనితీరు బట్టి తర్వాత వారిని శాశ్వత న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తారు. అమెరికా, ఇరాన్ మధ్య దాడులు తీవ్రం కావడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా యుద్దనౌకపై ఐఆర్జీసీ దాడులకు యత్నించిందని వాషింగ్టన్ ఆరోపించింది. ఇరాన్కు చెందిన 5 ముడిచమురు ట్యాంకర్లు ధ్వంసం చేస్తుంది. దీనికి ప్రతిగా ఇరాన్ జోర్డాన్లో అమెరికా లక్ష్యాలపై క్షిపణులతో దాడికి దిగింది. గత 2 రోజులుగా అమెరికా యుద్దనౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడికి యత్నించిందని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. మరోవైపు బహ్రెయిన్, కువైట్ వాడరోల సమీపంలో ట్యాంకర్లపై ప్రతీకారం తీర్చుకుంటామని ఐఆర్జీసీ హెచ్చరించింది. వాడరేవులు లంగరు వేసిన నౌకల సిబ్బంది వెంటనే వాడర్లు విడిచిపెట్టి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో ఈ పరిణామాలు యుద్ధ భయాలను పెంచుతున్నాయి. దేశంలో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, త్రిపుర, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, నాగాలాండ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్టలో రాగల 3 నుంచి 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ పలు విద్య పారాసిరీస్లో భారత క్రీడాకారులు పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పథకాల కోసం పోటీ పడనున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ల్లో భారత్ పలు పథకాలు గెలుచుకునే అవకాశం ఉంది. పారా రికౌ మిక్స్డ్ టీమ్ స్వర్ణ పతాక పోరులో భారత్ నుంచి భావన, హర్వీందర్ సింగ్ జోడీ చైనాకు చెందిన లియాంగ్ క్యూరాంగ్, జియాలీలతో తలపడతారు. అలాగే పారా కాంపౌండ్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో ఆర్చర్ సీతలదేవి కజకిస్తాన్కు చెందిన ఐజాడా సడాన్తో స్వర్ణం కోసం పోటీ పడతారు. మరోవైపు సీతలదేవి తోమన్ కుమార్తో కలిసి పారా కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ కాంస్యపతక పోరులో ఇరాక్ జంటతో తలపడతారు. ఇక పారా రికవర్ మహిళల కాంస్యపతక పోరులో రాజశ్రీ ధనరాజ్ రాథోడ్ భావర్ మధ్య పోరు జరగడంతో భారత్కు పథకం ఖాయమైంది. ఇక పారా మహిళల కాంస్యపతక మ్యాచ్లో సరిత చైనాకు చెందిన వాంగ్తో, పురుషుల విభాగంలో తోమన్ కుమార్ ఇరాక్కు చెందిన అబ్బాస్ ఖాదీంతో పోటీ పడతారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటులో డిఫెండింగ్ ఛాంపియన్, టాప్ సీడ్ అరియానా సబ్యలెంక మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లో ప్రవేశించారు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో చెక్ రిపబ్లిక్ చెందిన 6 సీడ్ లిండా నోస్కోవాపై 7-6, 3-6, 7-6 తేడాతో విజయం సాధించారు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో 11వ సీడ్ ఫ్రాన్సిస్ టియోపో సెమీస్ చేరుకున్నారు. చిప్స్ నుంచి సిప్స్ వరకు భారత్ తన తయారీ భవిష్యత్తును స్వయంగా నిర్మిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కష్టకాలంలో శ్రీలంకకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 2036లో భారత్ ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా క్రీడారంగాన్ని అభివృద్ది చేస్తోందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రపంచ విలువిద్య పారాసిరీస్ పోటీల్లో భారత క్రీడాకారులు ఈరోజు జరిగే పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పతకాల కోసం పోటీ పడనున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 7:15 దాటి 25 సెకండ్లు. ఇప్పుడు వినండి ఇది మన చట్టం శీర్షికన హైకోర్టులో కేసులు. ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ వినయ్ కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన హైకోర్టులో కేసులు. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది కౌటూరు వినయ్ కుమార్ గారు మన ఆకాశవాణి స్టూడియోస్ వచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అడ్వకేట్ గారు.
1: నమస్కారం అండి.
0: మామూలుగా కోర్టుకు వెళ్లాలంటేనే ఎంతో సంశయిస్తారు. కింది కోర్టుల్లో చాలా కాలం పోరాడి ఏదైనా కారణం చేత మనకు సరైన న్యాయం జరగలేదను, లేదా మనకు రావాల్సిన ఫలితం రాలేదను, రిలీఫ్ రాలేదని అనుకున్నప్పుడు హైకోర్టుకు వెళ్తుంటారు. ఒక సామాన్యుడు హైకోర్టుకు వెళ్ళాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని ఉంటుంది, ఎంత కష్టతరం ఉంటుంది?
1: సో అంత కష్టతరమైన విషయం కాదండి. మన న్యాయ వ్యవస్థ, మన రాజ్యాంగంలో అన్ని ప్రతిదానికి ఆన్సర్లు రిలీఫ్ ఓరియంటెడ్ ఉన్న మన రాజ్యాంగం ఇది. అన్ని రకాల వారు, అన్ని జాతుల వారు కోర్టుని అప్రోచ్ కావచ్చు న్యాయం జరగడం కోసం. ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు హైకోర్టును ఆశ్రయించవచ్చు. దానికి అనేక విధాలుగా మార్గాలు ఉన్నాయి. ముందుగా కింద కోర్టులో నిజాయితీ నిజాం అని ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అన్ని న్యాయస్థానాల్లో లాభబద్ధంగా కేసులు నడుస్తాయి, కోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతాయి, న్యాయస్థానం ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తుంది. అది ఒక పార్టీకి నాకు సంతృప్తిగా లేదు అనుకున్నప్పుడు ఆ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడం, అది అప్రైట్ కోర్టు ఏదైనా సరే ఆశ్రయించడం అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు. ప్రతి వ్యక్తి సపోజ్ కింద కోర్టులో ఏదైనా జరిగితే నెక్స్ట్ హైకోర్టు కనుక అప్లైడ్ అథారిటీగా ఉంటే తప్పనిసరిగా ఒక హైకోర్టు లాయర్ని సంప్రదించవచ్చు. సంప్రదించడం ఏ లాయర్ అయినా అడ్వకేట్ ప్రొఫెషన్లో ఎవరైనా నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా పూర్తిగా కమర్షియల్ దృష్టితో దీన్ని ఆలోచించరు. అడ్వకేట్ అనేవాడు ప్రతి వ్యక్తి సమాజానికి న్యాయం చేయాలి, ప్రతి బీద వ్యక్తికి తన చేతనైన సహాయం, తన పరిధి లోపల సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎవరైనా తమకు ఇష్టమైన లాయర్ని అప్రోచ్ కావడానికి సంశయించాల్సిన పని లేదు. తప్పనిసరిగా నేను అప్రోచ్ కావచ్చు. అప్రోచ్ అయిన తర్వాత దానికి సంబంధించిన రికార్డు తయారు చేసిన తర్వాత దాన్ని కోర్టులో దాఖలు చేసిన తర్వాత ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ ప్రకారం ఫైల్ చేస్తారు. చేసిన తర్వాత దీనికి ముందు తను ఏ విధంగా తన కింద కోర్టు అప్రోచ్ అయ్యాడు, తన పాయింట్ ఏంటి, తను ఏ విధంగా కోర్టులో సాక్షి ప్రూవ్ చేశారు, ఎందుకు తను విఫలమయ్యాడని కూడా తను లాయర్ అడుగుతారు. దాని సమాధానంగా నాకు అప్పీల్ సంబంధించిన రికార్డును తయారు చేసిన తర్వాత కోర్టులో దాఖలు చేయడం జరుగుతుంది. అప్పీల్ కోర్టులో, హైకోర్టు అనుకోండి, హైకోర్టులో కూడా చక్కగా గ్రౌండ్ చూసి తగిన న్యాయం హైకోర్టు తప్పనిసరిగా చేస్తుంది. విత్ ఇన్ ది 4 కార్నర్స్ అప్పలా కోర్టు తప్పనిసరిగా న్యాయం చేయడానికి చూస్తుంది. కాబట్టి కింద కోర్టు ఫెయిల్ అయ్యాము, మనకు న్యాయం జరగదన్నప్పుడు ఏ వ్యక్తి అయినా పైకోర్టును ఆశ్రయించడం అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు. ఇంకొకటి, మీరు అన్నట్టు కామన్ మ్యాన్ పోగలుగుతాడా లేదా హైకోర్టుకి, హైకోర్టు లాయర్ని సంప్రదించగలుగుతాడా అనేది ఏమి లేదండి. ఏ లాయర్కైనా మన స్తోమత చెప్తే తప్పనిసరిగా లాయర్ సహాయం చేస్తారు. అట్లాంటి పరిస్థితులు లేనప్పుడు ఈవెన్ మన కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఉంది, Article 39(1), ఇది డ్యూటీ ఆఫ్ ది స్టేట్ ఆల్సో టు ప్రొవైడ్ లీగల్ ఎయిడ్ టు ది పూర్ సిటిజన్స్, ఎస్సీ ఎస్టీలకు కానీ ఇంకా ఎనీ అదర్ వీకర్ సెక్షన్స్ కానీ, ఎనీ నీడ్ పర్సన్స్ కి దే హావ్ టు ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ది సిటిజన్స్. అది రాజ్యాంగబద్ధంగానే రాజ్యాంగమే కల్పించిన హక్కు. అది దాని ప్రకారం ప్రతి జిల్లా కోర్టులో కానీ ప్రతి కోర్టులో లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉంటాయి. ఆ సర్వీస్ అథారిటీని హైకోర్టులో కూడా లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది. తప్పనిసరిగా మీరు పోయి వారిని సంప్రదిస్తే ఆ కేసులు వారు తయారు చేస్తారు. వారికి తగిన దానికి సంబంధించిన ప్యానల్లో లాయర్కి అది కేసులు అలాట్ చేస్తారు. కొన్ని సందర్భాలను బట్టి మీరు ఒక ఎవరైనా కొంచెం కింద సీనియర్ని పెట్టమన్నా కూడా వారికి సంప్రదించి తగిన న్యాయ సహాయం తప్పనిసరిగా లీగల్ సర్వీస్ చేస్తాయి. ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైన హక్కులే, ఎవరు భయపడక్కర్లేదు. అది అప్పీల్ కుర్చీ. ఇంకా కొన్ని కేసుల్లో ఒక పౌరుడికి అన్యాయం జరుగుతుంది, లేకపోతే నా హక్కులకు భంగం కలుగుతుంది, నా ఫ్రీడమ్ కి ఎఫెక్ట్ అవుతుంది, లేకపోతే నా కొన్ని హక్కులు అధికారులు కానీ అని అథారిటీ కానీ అమలు జరపలేనప్పుడు తప్పనిసరిగా ఒక పౌరుడు డైరెక్ట్ గా హైకోర్టుని ఆశ్రయించి Article 226 కింద, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కింద రిట్ ఫైల్ చేసుకోవచ్చు. 226 లో ఆనర్ హైకోర్టు ఉన్న పవర్స్ ఎంతో ఉన్నతమైన పవర్స్. దాన్ని ఉపయోగించి తప్పనిసరి హైకోర్టు ఆ పౌరుడికి న్యాయం చేస్తారు. మన రాజ్యాంగంలోనే Article 14 ఉంటుంది, ఈవెన్ సర్వీస్ మ్యాటర్ అయితే Article 16 ఉంటుంది, Article 19, Article 21. ఎక్కడైనా ఒక డిస్క్రిమినేషన్ జరిగింది లేకపోతే స్వేచ్ఛ లేకుండా పోయింది అనుకున్నప్పుడు ఆ వ్యక్తి తప్పనిసరిగా డైరెక్ట్ గా హైకోర్టు అప్రోచ్ కావచ్చు. హైకోర్టు తగిన న్యాయం తప్పనిసరిగా చేస్తుంది. మీ అందరూ చూస్తూనే ఉంటారు, ఏదైనా ఎమర్జెన్సీ కేసుల్లో ఒకసారి సెలవుల్లో కూడా కోర్టు ఆశ్రయిస్తే అప్రాపరేట్ కేసెస్ లో అప్రాపరేట్ ఆర్డర్స్ హైకోర్టు వారు ఇస్తుంటారు. ప్రపంచంలోనే డిజిటల్ న్యాయ వ్యవస్థ మనకు మన భారతదేశానికి ఉంది. ఇక్కడ న్యాయమూర్తులు గాని న్యాయవాదులు గానీ అత్యున్నత పరిణతితో ప్రవర్తిస్తుంటారు. కాబట్టి ఎక్కడైనా అన్యాయం జరిగింది, నేను హెల్ప్లెస్ అనేది ఏ పౌరుడు ఫీల్ కావాల్సిన పనే లేదు. ఓన్లీ థింగ్ అప్రోచింగ్ లాయర్, ఆర్ అప్రోచింగ్ ద

0: మాటకి కన్సర్న్ ఈజ్ సఫిషియెంట్. సర్టన్లీ కోర్ట్ విల్ ప్రొటెక్ట్ ఇట్. కోర్ట్ ఆల్వేస్ 24 అవర్స్ పనిచేస్తూనే ఉంటుంది ఎమర్జెన్సీ కేసెస్ లో. ఇఫ్ ఇట్ విత్ ఇన్ ది 4 కార్నర్స్ ఆఫ్ లా, కోర్ట్ సర్టన్ గా ప్రొవైడ్ చేస్తుంది. దానికి భేదవాడని కానీ ఒక కులం కానీ మతం కానీ ఏం సంబంధం లేదు. ప్రతి వాడు ఫ్రీగా కోర్టును అప్రోచ్ కావచ్చు. దాంట్లో సంశయించాల్సిన పనే లేదు.
1: చాలా మంచి విషయాలు చెప్పారు వినయ్ కుమార్ గారు. ముఖ్యంగా తెలిసిన అడ్వకేట్ ని అప్రోచ్ కావడం, లేదు ఆర్థికమైన పరిస్థితులు సహకరించక కోర్టు విహారాలకు సరైన జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా లీగల్ సర్వీస్ అథారిటీని ఆశ్రయించి ప్రభుత్వం ద్వారా సహాయం తీసుకుని ఆ ఏదైతే అడ్వకేట్ వీళ్ళకి నియమింపబడి వీరి కోసం పోరాడతారో వారికి గవర్నమెంటే డబ్బులు ఇస్తుందండి. హైకోర్టుకు వెళ్లేటప్పుడు ఏ రకమైన కేసులు మామూలుగా ఫైల్ చేస్తుంటారు?
0: హైకోర్టుకి వెళ్లే విషయాలంటే జనరల్ గా కామన్ గా కింద కోర్టులో జరిగిన ఒక జడ్జిమెంట్ తనకు సంతృప్తిగా లేదు, తనకు న్యాయపరంగా జరగలేదు అనుకున్నప్పుడు అప్పీల్ రూపంలో హైకోర్టుకు వస్తారు. లేకుండా డైరెక్ట్ గా ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ హక్కులకు భంగం కలిగినప్పుడు కానీ తప్పనిసరిగా డైరెక్ట్ గా హైకోర్టుని ఆశ్రయించవచ్చు. ఎవ్రీబడి ఈక్వల్ బిఫోర్ లా కాబట్టి హైకోర్టు అన్ని రకాల డైరెక్షన్స్ విత్ ఇన్ 4 కార్నర్స్ ఆఫ్ లా మీన్స్ కాన్స్టిట్యూషన్ కోర్ట్స్ తప్పనిసరిగా ఇంకా తన పవర్స్ ఉపయోగించి నెసరీ ఇమీడియట్ రిలీఫ్ కూడా ఇస్తాను కేసులో మనం అందరం చూస్తుంటాం. అల్టిమేట్ గోల్ ఈస్ హైకోర్టు విల్ సీ ఇష్యూ నెసరీ రిలీఫ్ తీసి.
1: వినయ్ కుమార్ గారు, కింది కోర్టులో మనకు కేసులో సాఫల్యత లభించింది అనుకుందాం, అంటే గెలిచాం, అదర్ పార్టీ అప్పీల్కి వెళ్లి మనకు రావాల్సిన రిలీఫ్ ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి, మన హక్కుని మనం పరిరక్షించుకునే మార్గం ఏమైనా ఉందా?
0: దానికి మనకు జడ్జిమెంట్ కాపీ తీసుకోగానే ఇమీడియట్ గా మనం హైకోర్టులో క్యావేట్ అనే ప్రొవిజన్ ఉంటుంది, క్యావేట్ ఫైల్ చేసుకుంటే తప్పనిసరి ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇంటిమేట్ చేస్తారు మీకు మీరు యాడ్ గారికి. దాన్ని బట్టి యూ కెన్ అపోజ్ ది కేస్ ఎట్ ది నేమ్ ఆఫ్ అడ్మిషన్ గానీ ముందుగానే మీరు చెప్పి మీ డిమాండ్స్ మీరు చెప్పచ్చు. మీ వాదన మళ్ళా మీరు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా మంచి ప్రొవిజన్. ప్రపంచంలో లేదు ఎక్కడికన్నా కూడా అత్యుత్తమైన ప్రమాణాలతో మన లా నడుస్తుంది, మన కోర్టు పనిచేస్తున్నాయి. ఇది మై ఒపీనియన్ అండ్ ఆల్సో సమాజంలో ఆ విధంగానే ఉంది. దట్ ఈస్ రీజన్ కోర్టులో కేసులు బాగా ఫైల్ అవుతున్నాయంటే పార్టీస్ ఆర్ అప్రోచింగ్ కోర్ట్.
1: అడ్వకేట్ గారు, ఒకవేళ కింది కోర్టులు అనుకోండి మనకి ఏదైనా నిర్ణయం వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని అమలు పరచడంలో జాప్యం జరుగుతుంటే కూడా హైకోర్టు అప్పీల్ వేయచ్చు అంటారా?
0: డెఫినెట్లీ మనం విత్ ఇన్ టైమ్ లో కనుక కోర్టు వారి ఆర్డర్ కనుక అమలు జరపకపోతే ఆ దాన్ని ఇండెఫినెట్ గా వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తున్నా, ఆ డెలిబరేట్ గా పోస్ట్ పోన్ చేస్తున్నా. సట్టన్లీ హైకోర్టు పవర్స్ ఉపయోగించే మనం పార్టీ ఎగ్రీడ్ పార్టీ కంటెంప్ట్ ఫైల్ చేయొచ్చు. ఆ కంటెంప్ట్ లో కోర్టు తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటుంది. దాంతో చాలా వరకు అధికారులు పనిచేస్తారు. చేయనప్పుడు కోర్టు టేక్ అప్రాపరియేట్ యాక్షన్ అగేన్స్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్స్. దాంట్లో కోర్టు ఎక్కడ ఇస్తే
1: ఒకవేళ ఏదైనా ఒక కేసు ఫైల్ అయిన తర్వాత ఆ కేసు నిర్ణయింపబడడానికి చాలా సమయం పడుతుంది, కానీ ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో వాళ్ళు జీవనం గడవడానికి కావలసిన తాత్కాలికంగా ఏదైనా రిలీఫ్ పొందాలంటే కూడా హైకోర్టుకు వెళ్ళొచ్చా?
0: కోర్టులో వర్క్లోడ్ బట్టి కానీ ప్రొసీజర్లను బట్టి కానీ కొంత జాప్యం జరిగే మాట సహజం. అట్లాంటప్పుడు పార్టీ ఇంటర్ రిలీఫ్ గా కోర్టు వారిని ప్రే చేయొచ్చు. దాన్ని బట్టి తగిన ఇంటర్ ఆర్డర్స్ కూడా కోర్టు వారు ఇస్తుంటారు. ఈవెన్ మెయింటెనెన్స్ కేసులు లాంటి చోట కూడా తప్పక ఇంటర్ రిలీఫ్ ఇస్తారు. అదేవిధంగా ఎంప్లాయిస్ మ్యాటర్లో కూడా మీకు తెలుసు, చాలా మంది ఎంప్లాయిస్ మ్యాటర్లో కూడా రిటైర్ అయిన తర్వాత లేదా సస్పెన్షన్ లో ఉండి లేకపోతే ఏదైనా పనిష్మెంట్ అయినా కూడా కోర్టు కనుక జెన్యున్ కేసు అయితే ఈవెన్ సబ్సిస్టెన్స్ అలవెన్స్ అయిపోతే కూడా మీ అందరూ సబ్సిస్టెన్స్ అలవెన్స్ అయిపోతే కూడా ఇంటర్ ఆర్డర్ ఇస్తుంటారు కోర్టు. అంటే ఫర్ ఎగ్జిస్టెన్స్ ఆ మనిషి మనుగడ కోసం కోర్టు ఆల్వేస్ తపన పడుతూనే ఉంటాయి, ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. సబ్జెక్ట్ వీఆర్ ప్రూవింగ్ ప్రైమ్ ఫేస్ కేసెస్.
1: సబ్సిస్టెన్స్ అంటే నిత్య జీవనానికి మనుగడకి కష్టంగా ఉన్న పరిస్థితుల్లో హైకోర్టును అప్రోచ్ అయినట్టయితే తగిన రిలీఫ్ ఇవ్వడానికి అవకాశం ఉందంటారు.
0: మనం ప్రూవ్ చేయగలగాలి,
1: మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నామన్న దాని మీదే ఫలితం ఆధారపడుతుంది.
0: అది మనం సబ్జెక్ట్ టు ప్రూవింగ్ అవర్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అండ్ అవర్ గ్రీవెన్సెస్ వెంటిలేటింగ్ అవర్ గ్రీవెన్స్ కోర్ట్ సర్టన్లీ విల్ ఎస్టాబ్లిష్ అండ్ గ్రాంట్ రిలీఫ్.
1: వినయ్ కుమార్ గారు, డాక్యుమెంట్ అన్నారు కాబట్టి హైకోర్టు స్థాయికి వెళ్లి కేసు ఫైల్ చేయాలి అనే పరిస్థితి వచ్చినప్పుడు ఏ రకమైన డాక్యుమెంట్స్ మనము సమర్పించాల్సి వస్తుంది, అడ్వకేట్ గారికి కానీ ఎలా చూపించాలి?
0: కింద కోర్టు నుంచి కనుక అప్పీల్కి వస్తున్నప్పుడు అంటే కింద కోర్టులో మనం వేసిన ప్లీడింగ్స్ అన్ని, తర్వాత అక్కడ మనం ఎవిడెన్స్ ఏం రికార్డ్ చేసాము ఆ పేపర్స్ అన్ని, తర్వాత డాక్యుమెంట్స్ ఏమేమి మనం అక్కడ అఫీషియల్ గా కోర్టు ముందు ప్లేస్ చేసాము ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ మనం డైరెక్ట్ గారికి ఇవ్వాలి. తర్వాత ఇంకేదైనా అడిషనల్ గా ఫైల్ చేసుకోవాలంటే మీరు సపరేట్ గా ఒక పిటిషన్ ఫైల్ చేసి అక్కడ మిస్ అయిన వాటి కూడా మనకి అడిషనల్ డాక్యుమెంట్ రూపంలో ఇక్కడ మనం కోర్టు సమర్పించాల్సి ఉంటుంది.
1: కింది కోర్టులో మనం గమనిస్తూ ఉంటాము ట్రయల్ జరుగుతుంది, అంటే సాక్షుల్ని విచారించడము, ఎగ్జామినేషను, క్రాస్ ఎగ్జామినేషను, డాక్యుమెంట్స్ ని వెరిఫై చేయడం ఇవన్నీ జరుగుతుంది. ఇలాంటి సాక్షుల్ని పునర్విచారణ హైకోర్టులో కూడా జరుగుతుందా?
0: సాక్షులు పునర్విచారణ అనేది డైరెక్ట్ గా జరగదండి, కింద కోర్టు జరిగిన రికార్డు మీద అప్పీల్ ఫైల్ చేస్తారు. ఇఫ్ నెసరీ కోర్టు

0: ఫౌండ్ దట్ అగైన్ ఈ దీంట్లో రీ ఎగ్జామిన్ జరగాలంటే కోర్టు కెన్ హైకోర్టు కెన్ రిమాండ్ మ్యాటర్ టు ట్రయల్ కోర్టు.
1: ఏదైతే అంశాలు
0: పరిగణలో తీసుకోలేదో అట్లాంటి విషయాలు మన పరిగణలో తీసుకోవాలని మనం మరి కోర్టు వారికి మన లాయర్ గాని మన పార్టీ గాని చెప్పుకోగలిగితే అట్లాంటి స్పెసిఫిక్ నిర్దేశంగా చెప్పగలిగితే అట్లాంటి మ్యాటర్లో కోర్టు

0: తిరిగి విచారణ చేపట్టమనే అవకాశం కూడా ఉంటుంది. వినయ్ కుమార్ గారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ మీరు అన్నారు కదా, ఫండమెంటల్ రైట్స్ కానీ ఇలాంటివి కాల్ రాసినప్పుడు ఒక వ్యక్తిగానే కాకుండా సమాజానికి హితం కోరి కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేస్తుంటారు, అది కూడా హైకోర్టులోనే వేయాలా?
1: బేసికలీ హైకోర్టు ఆనరబుల్ సుప్రీంకోర్టులో ఫైల్ చేయొచ్చండి. బేసికలీ స్టేట్ సబ్జెక్టులన్నీ హైకోర్టులో వేయడం కరెక్ట్. ఫైల్ అయిన తర్వాత ఇక కోర్టు వారి ఆ డాక్యుమెంట్ రెవెన్యూ చూసి దాని తర్వాత గవర్నమెంట్ వారిని సత్తని ఆదేశాలు ఇచ్చి ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ అండ్ పబ్లిక్ ఎట్ లార్జ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది మన ఇండియాలో చాలా డెవలప్ అయిందని చెప్పాలి. దానివల్ల ఎన్నో ఎన్నో కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఈ దేశంలో ప్రూవ్ అయింది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఆ రోజుల్లో జస్టిస్ భగవత్ రాజు వారు గొప్ప న్యాయమూర్తి ఆయన పోస్ట్ కార్డ్ ఇస్ సఫిషియెంట్ అన్నారు. ఆయన ఒక పోస్ట్ కార్డు కంటే ఒక రిమోట్ ఏడాది పోస్ట్ కార్డు పంపించినా కూడా మనం దాన్ని రిట్లో పరిగణన తీసుకొచ్చు. ఆనాడు ఫస్ట్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అప్పుడు రోజుల్లోనే ఆ రోజుల్లోనే ఆ న్యాయమూర్తి చెప్పారు. దాని తర్వాత జస్టిస్ చిన్నపరెడ్డి గారు లాంటి మహా మేధావులు జడ్జెస్ వాళ్ళు దాన్ని డెవలప్ చేసి ఈనాడు వీఆర్ ఎంజాయింగ్ దట్ ఫ్రూట్స్ ఆఫ్ ఆ ఫౌండేషన్ లేడ్ బై ఎమినెంట్ జడ్జెస్ అండ్ స్టిల్ ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో ఇట్ ఇస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫెయిర్ లిటిగేషన్ సర్టన్లీ ఆనరబుల్ హైకోర్టు విల్ ఇష్యూ నెసరీ డైరెక్షన్ అండ్ కండక్ట్ ఎంక్వైరీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్.
0: హైకోర్టు నుంచి ఒక రిలీఫ్, ఒక ఆర్డర్ వచ్చింది అనుకుందాం, ఆ ఆదేశాలు పాటించని పరిస్థితుల్లో ఏ రకమైన కేసులు ఫైల్ చేయాల్సి ఉంటుంది?
1: దాని ఇనిషియల్ గా ఒక రిమాండింగ్ అథారిటీ లీగల్ నోటీస్ ఇవ్వడం అనేది ప్రైమరీ డ్యూటీ ఎనీ లాయర్ ఆర్ పార్టీ. తర్వాత విత్ ఇన్ టైమ్ లో కంటెంప్ట్ ఫైల్ చేయడం అనేది ఒక హక్కు. దాన్ని బట్టి కోర్టు ఏదైనా యాక్షన్ తీసుకోవాలని మీరు చూస్తూనే ఉన్నారు. కోర్టు ట్రై టు ఇంప్లిమెంట్ ది ఓన్ ఆర్డర్ అండ్ ఆల్సో టు జస్టిస్ టు ది పర్సన్
0: అగ్రీ.
1: కాబట్టి ఎవ్రీథింగ్ అన్నిటికీ రిలీఫ్ రెమెడీస్ లాగా ఉన్నాయంటే దాన్ని మనం అమలు జరుపుకునే విధానం బట్టి ఉంటుంది.
0: అడగంది అమ్మాయిని అన్నం పెట్టదని మనకున్న కష్టాన్ని కోర్టు వారి దృష్టికి సరైన పందాలో సరైన రిప్రజెంటేషన్ చేసినట్లయితే మన కాన్స్టిట్యూషన్ పరిధిలో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రావాల్సిన న్యాయం మనకు వస్తుందంటారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు. నమస్కారం.
1: ఇది మన చట్టం.

0: ఇది మన చట్టం శీర్షికన మీరింతవరకు హైకోర్టులో కేసులు అనే అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ వినయ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

గుడ్ మార్నింగ్ శ్రోతలారా. చిన్న చిన్న వాటిల్లోనే పెద్ద పెద్ద సంతోషాలుంటాయి అంటారు కదా పెద్దలు. మరి చిన్న చిన్న కథల్లోనే పెద్ద పెద్ద నీతి కూడా ఉంటుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్లో సమయం 7:31 దాటి 30 సెకండ్లు. జనరంజని కార్యక్రమానికి స్వాగతం. 0402324082 మా నెంబర్కి మీకు నచ్చిన పాటని వినాలి అంటే ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా పాట వివరాల్ని, మీ పేరు ఊరు వివరాల్ని టైప్ చేసి పంపించండి. మరి చిన్న చిన్న కథలు, పెద్ద పెద్ద సంతోషాలు అన్నానే, మనం చిన్నప్పుడు చందమామ కథలు కూడా చాలా చెప్పుకునేవాళ్ళం. అలాంటి ఒక చిట్టి

కథ చెప్తాను. కథ చిట్టిదే, కానీ దానిలో నీతి మాత్రం చాలా పెద్దది. ముందుగా ఒక మంచి పాట విందాం, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు జోగులాంబ గద్వాల జిల్లా నుండి ఆనందరావు, చాగాపురం ప్రదీప్ కుమార్, మహేష్, సుజిత, ఇంకా ఇదే పాటను వినిపిస్తున్నాము. భోగమార్కండేయ, అనిత, సాయి, యశ్వంత్, విజయ్ కుమార్, ఇంకా వెంకటమ్మ వారి కుటుంబ సభ్యులు, వీరందరూ భూదాన్ పోచంపల్లి శ్రోతలు.

చిన్న కథ ఒకటి చెప్తానన్నాను కదా, అదేంటంటే అనగనగనగా ఒక ఊరు, ఊరు చివర అడవి, ఆ అడవిలో ఒక చెట్టు, చెట్టు కింద పుట్ట, పుట్టలో ఒక పాము, దాని ఫ్యామిలీ హ్యాపీగా ఉంటున్నారండి. ఒకరోజు పిల్ల పాము తల్లి పాముని అడుగుతుంది, అమ్మా అమ్మా, ఈ వరల్డ్లో అందరికంటే స్ట్రాంగెస్ట్ అండ్ పవర్ఫుల్ ఎవరమ్మా అని. అప్పుడు తల్లి పాము అందరమ్మలాగే, ఇంకెవర్రా, మీ నాన్నే. అవునా అమ్మా, నిజంగానా? లేకపోతే ఏంటి, మీ నాన్నని చూడగానే అందరూ పారిపోతారు, కావాలంటే నాన్న వెనకే వెళ్ళు చూడు అంది చాలా కాన్ఫిడెంట్గా. అలా వెళ్ళిన పిల్లపాముకి నాన్న పాము స్ట్రాంగ్ అని తెలుస్తుందా?

లేదా? చూద్దాం మిగతా స్టోరీ ఈ పాట తర్వాత. ఇప్పుడు వినపోయే పాట మంచి మనసులు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడింది. ఆత్రేయ సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాటను వినిపిస్తున్నాం. చందానగర్ శ్రోతలు సూర్యనారాయణ, నరేష్, మురహరి ఇంకా వారి కుటుంబ సభ్యుల కోసం ఇదే పాటను హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక వీరందరూ రఘునాథపురం శ్రోతలు ఒక మంచి పాటను మా కోసం వినిపించమని ఎంతో ప్రేమగా మనకు మెసేజ్ పంపించిన శ్రోతలు దోర్నాల బాలరాజు, రేణుక, వనస్థలిపురం నుండి ఇంకా ఇదే పాటను వినిపిస్తున్నాం. కాచిగూడ శ్రోత వీరేందర్, మీనాక్షి, చామంతి, చందన వారి కుటుంబ సభ్యుల కోసం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
3: గంటల 43 నిమిషాలు దాటి 15 సెకండ్లు స్టూడియోస్ లో నాన్న పాము వెనక చాలా స్ట్రాంగ్ నాన్న, పవర్ఫుల్ నాన్న అని చెప్పిన అమ్మ మాటతో చూద్దాం అని నాన్న వెనకాలే వెళ్ళింది పిల్ల పాము. ఆశ్చర్యంగా నాన్న అక్కడేదో చూసి పారిపోవడం చూస్తుంది. ఓయమ్మో, నాన్నేంటే ఎవరినో చూసి పారిపోతున్నాడు అని తొంగి చూస్తే అక్కడ ఒక ముంగిసుంది. ఓహో, నాన్న దీన్ని చూసి భయపడ్డాడంటే ఇది నాన్న కంటే స్ట్రాంగెస్ట్ అనుకుని దాని వెనకాల వెళ్ళింది పిల్లపాము. అంతలో ముంగీసను ఒక కుక్క తరమడం చూసింది. అబ్బో, ముంగీస కంటే కుక్క పవర్ఫుల్ ఏమో అని కుక్క వెంట వెళ్తుంది. కుక్క ఒక పార్కు వెళ్తుంది. అప్పుడు ఒక అబ్బాయి ఉయ్యాలో ఊగుతూ కుక్కను చూసి విసుక్కొని అక్కడి నుంచి తరిమేస్తాడు. అప్పుడు కుక్క అక్కడి నుంచి పారిపోవడం చూసి ఓహో, ఈ అబ్బాయి అందరికంటే పవర్ఫుల్ అనమాట అనుకుంటుంది. ఆ తర్వాత ఒక అతను, ఒక పెద్ద ఆయన వచ్చి, రే స్కూల్కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారా, హలో అనగానే ఆ పిల్లోడు అక్కడి నుంచి పారిపోవడం చూసి ఓహో, ఈ పిల్లాడి కంటే ఈ పెద్ద ఆయన పవర్ఫుల్ అనమాట అని ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళబోతూ ఉంటుంది. అయితే ఆ పెద్ద ఆయన ఈ పిల్లపామును చూడగానే తుర్రుమని అక్కడి నుంచి అయ్యో బాబోయ్ అంటూ కేకలు పెడుతూ వెళ్ళిపోతాడు. ఇది గమనించిన ఈ పిల్లపాము, అయ్యో అదేంటి, ఇతనే కదా ప్రపంచం మొత్తంకెల్లా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్, నన్ను చూసి భయపడతాడేంటి అని ఆశ్చర్యపోయి ఆలోచిస్తుంది. ఏంటి, నేనా వీళ్ళందరికంటే స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ అని అనుకుంటుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏమిటి అంటే, మనలో ఉన్న టాలెంట్, మనలో ఉన్న గ్రేట్నెస్, మనలో ఉన్న పవర్ మనమే గుర్తించాలి. ఎప్పుడు మనం ఈ సోషల్ మీడియా వల్ల కావచ్చు, సొసైటీలో ఉన్న ప్రెషర్ వల్ల కావచ్చు, ఎదుటి వాళ్ళే మనకంటే పవర్ఫుల్ అన్న భ్రమలో ఉంటూ ఉంటాం. జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ప్రశాంతంగా కూర్చొని అబ్జర్వ్ చేయండి మిమ్మల్ని మీరే. ఇతరుల కంటే కూడా మంచి విషయాలు, బోలెడని మంచి విషయాలు మీలో కూడా ఉన్నాయి. అండ్ ఎదుటి వ్యక్తి కంటే కూడా మీరు ది బెస్ట్ పర్సన్ అని నమ్మండి. ఎస్ జనరంజన్లో ఒక మంచి పాట విందాం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు గజ్వేల్ నుంచి షేర్లు వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్, ఇంకా ఇదే పాటను మరికొంతమంది శ్రోతలు కూడా వినిపించేద్దాం. గుండు అంబదాస్, లావణ్య, సాయి ప్రకాష్, అనిల్ కుమార్ వీరందరూ పెద్ద అంబర్పేట నుంచి, పటాన్ చెరువు నుంచి, నవ్యాది గ్రాండ్ కాలనీ నుంచి స్వరాగిని, రవికుమార్, స్వరూప, శ్వేత వారి కుటుంబ సభ్యుల కోసం, ఇంకా కర్తాల్ భారత్ ఫ్యూచర్ సిటీ రంగారెడ్డి జిల్లా నుంచి కానుగుల గోపాల్ గారి కోసం ఈ పాట. శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం కోసం ఎస్ జానకి పాడింది. వేటూరి సాహిత్యానికి రమేష్ నాయుడు సంగీతం.

జనరంజన్లో ఇప్పుడు వినబోయే పాట బేగంపేట్ శ్రోత విష్ణుయాదవ్ వారి కుటుంబ సభ్యుల కోసం యాదాద్రి భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లి గ్రామ శ్రోతలు ప్రమోద్, పద్మావతి, కిరణ్, సబిత ఇంకా వారి కుటుంబ సభ్యులు, భువనగిరి అర్బన్ కాలనీ శ్రోతలు కొండ యాదగిరి, శాంత ఇంకా దుర్గానగర్ జియాగూడ శ్రోతలు గోగికర్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం కీసర మండలం గోధుమకుంట గ్రామం బండి కృష్ణగౌడ్, విజయలక్ష్మి, హైదరాబాద్ ఎర్రగడ్డ నుండి సౌజన్య శ్రీనివాస్ గారి కోసం బుడ్డు తులసీదాస్, సునీత, మేఘన, సరోజ వీరందరూ గండిపేట శ్రోతలు, వీరందరి కోసం వయస్సు పిలిచింది చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, ఆరుద్ర సాహిత్యానికి ఇళయరాజా సంగీతం.

శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. ఇకపై జనరంజన్లో మీరు కోరిన పాటలు, మాతో పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా, ఇలా వాట్సాప్ ద్వారా కాకుండా, లేఖల ద్వారా కానీ ఇమెయిల్ ద్వారా కానీ పంపొచ్చు. లేఖలు పంపవలసినటువంటి మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 500004. ఇకపై జనరంజన్లో మీరు వినాల్సిన పాటలు, మాతో ఏవైనా మాటలు పంచుకోవాలనుకుంటే పంపవలసినటువంటి లేఖ పంపవలసినటువంటి చిరునామా వివిధ భారతి 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 500004. ఇక మీకు నచ్చిన పాటల కోసం ఇక నుండి లేఖల ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా ఆకాశవాణికి పంపించండి. జనరంజన్లో ఇప్పుడు వినబోయే పాట బృందావనం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడింది. వెనలకంటి సాహిత్యానికి మాధవ పెద్ది సురేష్ సంగీతం అందించిన ఈ పాటను వినిపిస్తున్నాం. పీర్జాదిగూడ శ్రోతలు శ్రీనివాస్, వారి కుటుంబ సభ్యులు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మొహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్టతుల్లా, ఇబాదతుల్లా వారి కుటుంబ సభ్యుల కోసం, ఎద్దు మైలారం నుంచి సహస్ర వర్షశ్రీ ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. హైదరాబాద్ నల్లకుంట నుండి మీనా, అనిల్ కుమార్, వనపర్తి నుండి రామయ్య, కార్తీక్, ఇంకా బుధాన్ పోచంపల్లి నుండి ఎలగందుల మార్కండేయ, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం శ్రోతలు దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధురవి, నవీన, నాదిక వారి కుటుంబ సభ్యుల కోసం ఈ పాట.

0: మరో మాట ఏంటంటే, ఈమెయిల్ ద్వారా లేక లేఖల ద్వారా పంపించిన మీరు కోరిన పాటలు ప్రతిరోజు ఉదయం 8:15 నుండి 9 గంటల వరకు ప్రసారమవుతాయి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో ఇవాళ బుధవారం కాబట్టి 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో యువతలు పారిశ్రామిక స్ఫూర్తి, ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఈ అంశం గురించి ఇండస్ట్రీస్ జాయింట్ డైరెక్టర్ కె చంద్రశేఖర్ బాబు గారు పాల్గొని మరిన్ని వివరాలు ఈ విషయం గురించి మాట్లాడతారు. ఈ ఉదయం 9:15 మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. ఆకాశవాణి సమయం 8 గంటలకు వస్తోంది. మరికొన్ని క్షణాల్లో సమాచార్ ప్రభాత్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వింటారు.
2: ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కి సాథ్ మై ఫర్హత్ నాజ్. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, भारत की फिनटेक सफलता की कहानी में निर्विवाद रूप से यूपीआई का महत्वपूर्ण योगदान. रक्षा मंत्री राजनाथ सिंह ने श्रीलंका में भारतीय समुदाय को दोनों देशों के बीच महत्वपूर्ण सेतु बताया. अमेरिका ने अपने युद्धपोत पर हमले के बाद फारस की खाड़ी में ईरान के 5 तेल टैंकर नष्ट किए. कनाडा ने 600 से अधिक अमरीकी वस्तुओं पर 50% तक जवाबी शुल्क लगाया. दक्षिण पश्चिम मानसून की वापसी शुरू होने से पहले 12 से 21 सितंबर के बीच केंद्रीय, दक्षिणी पूर्वी और पश्चिमी भारत के बड़े हिस्सों में तेज बारिश की आशंका. और खेलों में टेनिस में आर्ना सबलेंका और फ्रांसिस टियाफो यूएस ओपन के सेमीफाइनल में पहुंचे. अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी ने भारत के फिनटेक क्षेत्र में उल्लेखनीय प्रगति की सराहना की है. उन्होंने कहा कि फिनटेक की सफलता की कहानी में एकीकृत भुगतान इंटरफेस यूपीआई का निर्विवाद रूप से महत्वपूर्ण योगदान है. श्री मोदी ने मुंबई में ग्लोबल फिनटेक फेस्ट का उद्घाटन करते हुए ये बात कही.
3: भारत की फिनटेक स्टोरी अद्भुत रही है और इसका एक बड़ा चैंपियन है हमारा यूपीआई. मैंने पिछले साल भी इसकी चर्चा की थी, लेकिन ये इतनी बड़ी ट्रांसफॉर्मेशन है कि जब भी फिनटेक की चर्चा होगी तो वो यूपीआई के बिना अधूरी ही होगी.
2: प्रधानमंत्री ने बताया कि केवल अगस्त महीने में यूपीआई के माध्यम से 24 अरब से अधिक लेन देन हुए. श्री मोदी ने कहा कि

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తెలంగాణ భాష ఒక ప్రత్యేకతను ఎప్పుడూ కలిగి ఉంటుంది. భాషలో పల్లెటూరు కనబడుతుంది, భాషలో పాట కనబడుతుంది, భాషలో బతుకమ్మ కనబడుతుంది, భాషలో బోనాలు కనబడతాయి. పెద్దాల మీద తెలియకుండానే నవ్వుకుంటూ మాట్లాడతాం ఈ భాష మాట్లాడుతున్నప్పుడు. అంతేకాదు తెలంగాణ భాషలో బ్రతుకు పోరాటం కూడా కనిపిస్తుంది. యాడికి పోతున్నావు బిడ్డ, గట్లెందుకున్నావు, పైలంగ పోయిరా అనే మాటల్లో వ్యాకరణం కనిపించకపోయినా ఒక మంచి మనస్సు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. అదే మన తెలంగాణ భాష. తెలంగాణ మాటల్లో తీపి, చమత్కారం, మట్టివాసన, చెరువుగాలి ఉంటుంది. అందుకే ఇది తెలంగాణ.

యాస కాదు, తెలంగాణ ఆత్మ. మన మాటను మనమే గౌరవిద్దాం, ప్రేమిద్దాం, పిల్లలకు నేర్పిద్దాం. తెలంగాణ మాట బతికితే తెలంగాణ సంస్కృతి బతుకుతుంది, మూలాలు బతుకుతాయి, తెలంగాణ భాషకు జయజయలు. మన ఇంట్లో మన అమ్మమ్మ మాట్లాడే మాటలు, తాతయ్య చెప్పిన సామెతలు, మన ఊళ్ళో ఉపయోగించే పదాలు, ఇవన్నీ కూడా తరతరాలుగా అందించడమే అసలైన భాషా పండుగ. తెలంగాణ మాండలికాన్ని, సాహిత్యాన్ని, సామాజిక చైతన్యాన్ని బలమైన స్వరంగా నిలబెట్టిన మహనీయుల్లో ఒకరు కాళోజీ నారాయణరావు గారు. వారు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానంలో ఉంటారు. ఆయన రచనల్లో తెలంగాణ ప్రజల మాట వినిపిస్తుంది, వారి ఆలోచనలు ప్రతిధ్వనిస్తాయి. అందుకే వారి పుట్టినరోజుని సెప్టెంబర్ 9 తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. సాహిత్యం అంటే కేవలం అలంకారమైన భాష మాత్రమే కాదు, ప్రజల జీవితాన్ని అర్థం చేసుకుని వారి మాటను ప్రపంచానికి వినిపించడమే నిజమైన సాహిత్యం. శ్రోతలందరికీ తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఈమెయిల్ ద్వారా వచ్చినటువంటి పాటల్ని వింటున్నాం కదా ఇవాల్టి జనరంజన్లో. ఇప్పుడు వినబోయే పాట వెల్దుర్తి శ్రోత జగిత్యాల జిల్లా నుండి జాప భూమేశ్వర్ గారు వారి కుటుంబ సభ్యులు కోరిన పాట. శుభాకాంక్షలు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రేణుక పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి కోటి సంగీతం.

0: మీరు కూడా జనరంజన్లో ఇలా ఇమెయిల్ ద్వారా కానీ లేఖ ద్వారా కానీ మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే మీ ఇమెయిల్ కానీ మీ లేఖ కానీ మాకు పంపించవలసిన మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 500004. ఇమెయిల్ అడ్రస్ హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com. hellovividhbharatihyd@gmail.com. ఈ ఇమెయిల్ అడ్రస్కు కానీ ఇందాక తెలియచేసిన చిరునామాకు కానీ మీకు నచ్చిన పాట వివరాలు మీ మాట పంపించవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు మెళకువలు సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: ఎస్, మరి ఇవాళ బుధవారం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో యువతలో పారిశ్రామిక స్ఫూర్తి, ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఈ అంశం గురించి మరిన్ని వివరాలు తెలియచేయడానికి మన స్టూడియోస్కి విచ్చేయనున్నారు ఇండస్ట్రీస్ జాయింట్ డైరెక్టర్ కె చంద్రశేఖర్ బాబు గారు. ఇవాళ ఉదయం 9:15 తప్పక ట్యూన్ చేసుకోండి మీ ఆకాశవాణి వివిధ భారతి. వింటున్న పాట అభిమానం చిత్రం కోసం ఘంటసాల జిక్కి పాడిన పాట. సముద్రాల జూనియర్ రచనకు ఘంటసాల సంగీతం అందించిన ఈ పాటను కోరినటువంటి శ్రోతలు ఏకలవ్యనగర్ రంగారెడ్డి జిల్లా నుండి బిజిలి వెంకటేష్ వారి కుటుంబ సభ్యులు.

0: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026. Issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా ఈమెయిల్ ద్వారా లేదా లేఖ ద్వారా వచ్చినటువంటి జనరంజని పాటల రిక్వెస్ట్లు. 8:34 దాటి 35 సెకండ్లు అవుతోంది స్టూడియోస్లో. ఇప్పుడు వినబోయే పాట దొంగమొగుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి చక్రవర్తి సంగీతం అందించిన ఈ పాటను కోరినటువంటి శ్రోతలు అమ్మనకుర్తి గ్రామం కరీంనగర్ జిల్లా నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, వారి కుటుంబ సభ్యుల కోసం ఈ పాట.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు. ఎస్, మరి ఇవాల్టి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో యువతలో పారిశ్రామిక స్ఫూర్తి, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అనే అంశం గురించి మరిన్ని వివరాలు తెలియజేయడానికి మన స్టూడియోస్ కి విచ్చేయనున్నారు ఇండస్ట్రీస్ జాయింట్ డైరెక్టర్ కె చంద్రశేఖర్ బాబు గారు. ఎస్, మరి మీరు ట్యూన్ చేసుకోండి 9:15 బిజినెస్ ముచ్చట్లు మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
1: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: జనరంజన్లో ఇప్పుడు వినబోయే పాట మేడ్చిల్ సాయిబాబా కాలనీ శ్రోత ఎస్ భిక్షపతి గారు, వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట ఇంటింటి రామాయణం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. ఆరుద్ర సాహిత్యానికి రాజన్ నాగేంద్ర సంగీతం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. ఆకాశవాణి స్టూడియోస్లో సమయం 8:47 దాటి

సెకండ్లు. శ్రోతలు ఈమెయిల్ ద్వారా లేదా లేఖల ద్వారా కోరినటువంటి సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోయే పాట చిన్నరాయుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, ఇళయరాజా సంగీత దర్శకత్వంలో. ఈ పాటను కోరినటువంటి శ్రోతలు శ్రీ సాయిపురి కాలనీ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ నుంచి వనమా శేఖర్, వనమా శంకర్ వారి కుటుంబ సభ్యులు. వారి కోసం ఈ పాట.

జనరంజన్లో ఇప్పుడు తర్వాత వినబోయే పాట బ్రహ్మ చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడింది. బప్పిల్లహరి సంగీత దర్శకత్వంలో ఈ పాటను కోరిన శ్రోతలు హైదరాబాద్ సురారం రాజీవ్ గృహకల్ప నుంచి నరసింహాచారి వారి కుటుంబ సభ్యులు. వారికోసం ఈ పాట.

మరి మీరు కూడా ఇలా జనరంజన్లో మీకు నచ్చిన పాట వినాలనుకుంటున్నారా? అయితే జనరంజన్లో మీరు కోరిన పాటలు, మాతో పంచుకోవాలనుకునే మాటలు ఇక మీదట ఫోన్ ద్వారా కాకుండా లేఖల ద్వారా గానీ ఇమెయిల్ ద్వారా గానీ పంపొచ్చు. లేఖలు పంపవలసిన మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 500004. మరి ఇమెయిల్ అడ్రస్ హలో వివిధ భారతి HELLO VIVIDHBHARATI హలో వివిధ భారతి HYD @gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి

లేఖల ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణికి పంపించండి. ఇప్పుడు వినబోయే పాట రాక్షసుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. వేటూరి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు పెడన నుంచి అప్పలరాజు గారు.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. వెన్స్డే 9:30 ఈ టైంలో బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. రైట్, బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. అండ్ ఈరోజు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో యువతలో పారిశ్రామిక స్ఫూర్తి, ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఈ అంశం గురించి ఇండస్ట్రీస్ జాయింట్ డైరెక్టర్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి కే చంద్రశేఖర్ బాబు గారు మన స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్.
1: నమస్తే సార్.
0: నమస్తే సార్.
1: నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం.
0: ఆల్వేస్ వెల్కమ్ సార్. సో బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం సార్. ముందుగా సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాము. మామూలుగా ఏ బిజినెస్ స్టార్ట్ చేయడానికైనా కొన్ని మౌలిక సదుపాయాలు ఇవన్నీ అవసరం పడుతూ ఉంటాయి కదా సార్. సో ఏ విధంగా ఈ యూత్ అయినా లేకపోతే ఒక ఆంటర్ప్రినర్ అయినా యువత అయినా మౌలిక సదుపాయాలను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఒకవేళ వారికి ఎలాంటి ప్రోత్సాహాలు కనుక ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు పొందాలంటే వాళ్ళు ఏ విధంగా అర్హులు, ఇట్లా మిడిల్ క్లాస్ లేకపోతే పేదవారైనా లేకపోతే వెనుకబడిన ఇండస్ట్రీ వారైనా ఎవరైనా అంటే ఆర్థిక పరంగా ఎలాంటి అంశాలు దీనిపైన ముడిపడి ఉంటాయంటే ఏం చెప్తారు సార్?
1: మొదట మనము మౌలిక సదుపాయాల గురించి చెప్దామండి.
0: ఓకే సార్.
1: ఇది ఏ ఇండస్ట్రీ పెట్టాలనుకున్నా కూడా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనే ఒక కార్పొరేషన్ ఉంది. వాళ్ళు ఇండస్ట్రియల్ పార్కులు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాస్, ఇండస్ట్రియల్ హెల్ప్ డెస్క్ అన్ని పెడుతున్నారు అన్నమాట వాళ్ళు. సో వాళ్ళు అక్కడ మీకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు లైక్ రోడ్లు, డ్రైనేజ్, వాటర్, పవర్ ఎట్ యువర్ డోర్ స్టెప్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. దీన్ని అందరూ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని అప్లై చేసే విధానం ఏంటంటే దీనికి ipass.telangana.gov.in అనే వెబ్సైట్ ఉంది. దాంట్లో మీరు అప్లై చేయాలి ప్లాట్ అలాట్మెంట్ గురించి. ఒకసారి మీరు ప్లాట్ అలాట్మెంట్ అప్లై చేసినాక దానికి ఒక కమిటీ ఉంటుంది. కమిటీ ఏం చేస్తుందంటే మొత్తము మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది స్క్రూటినైజ్ చేసి మీకు ల్యాండ్ అలాట్ చేస్తుంది. వేర్ అక్కడ మీకు ఆల్రెడీ చెప్పినట్టు మీకు అన్ని సదుపాయాలతోటి ఉంటుంది అన్నమాట. లేదు నేను గవర్నమెంట్ నుంచి

0: కాదు, నేను డైరెక్ట్గా పెట్టుకుంటాను స్టాండ్ అలోన్ యూనిట్స్ అంటాం దానికి. ఆ పెట్టుకుంటాను అంటే దానికి మీకు మీ రోడ్లు కానీ పవర్ కానీ ఏమైనా కావాలంటే మీకు గవర్నమెంట్ దగ్గర 1 కోటి రూపాయలు సబ్సిడీ దాకా ఇస్తుందన్నమాట, మీ స్టాండ్ అలోన్ యూనిట్స్కి. ఆర్ టీజేఎస్సీలో పెట్టుకోవచ్చు మీరు.
1: సార్, ఇంతకుముందు ఇప్పుడు మీరు చెప్పినారు కదా సార్ ఈ వెబ్సైట్ డీటెయిల్స్,
0: ఎస్
1: ఇలాంటి ఇండస్ట్రీ అన్ని రకాల ఇండస్ట్రీస్కి వీళ్ళు ఎలిజిబుల్ సార్, లేకపోతే వ్యాపారాలకి
0: లేదు
1: ఏమైనా?
0: లేదండి, ఈ టీజీఐ పాస్ లో అన్ని రకాల ఇండస్ట్రీస్కి ఎలిజిబుల్. దీంతో ఏంటంటే, ఒకప్పుడు యూత కానీ ఎవరైనా కానీ ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలంటే ఏమేమి అనుమతులు కావాలి అని మాకు సెంట్రల్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది, ప్రతి ఒక్క జిల్లాలో జిల్లా పరిశ్రమల కేంద్రం అని ఉంది, అక్కడ ఒక జనరల్ మేనేజర్ ఉంటారు, మొత్తం గైడ్ చేస్తారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కానీ, అప్రూవల్స్ కానీ, ఇండస్ట్రీ మీ ఐడియా నుంచి పెట్టే వరకు, పెట్టినాక రెన్యూవల్స్ గురించి కూడా వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటారు మొత్తం, జీఎం గారు.
1: సో నార్మల్గా ఒక ఇండస్ట్రీని పెట్టుకోవడం కోసం మనం ప్రధానంగా ఎలాంటి అర్హతలు ఉండాలి సార్? అండ్ దాంట్లో ప్రత్యేకమైన ఏమైనా ధృవపత్రాలు ఏమైనా సమర్పించాల్సిన అవసరం ఉంటుందా? సర్టిఫికేషన్ లాంటివి ఏమైనా ఉంటున్నాయి అంటే ఏం చెప్తారు సార్?
0: అది మీరు ఎవరన్నా పెట్టుకోవచ్చండి ఇండస్ట్రీ అన్నది. దాంట్లో ఏంటంటే కావాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్, కొంచెం ఎక్స్పీరియన్స్ ఆ ఫీల్డ్లో, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి, మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈజీగా స్మూత్గా ఉంటుంది మీ ట్రావెల్ అంతా మీకు. విద్యార్థులు అంటూ ఏమి లేవండి దీనికి, విద్యార్థులు ఎనీ ఎనీ ఇండస్ట్రీ కెన్ బి సెటప్ బై ఎనీ వన్.
1: ఓకే, ఏజ్ లిమిట్ అనేది
0: ఏజ్ లిమిట్లెస్ స్కీమ్స్ ఉన్నాయి సార్, అది నేను మళ్ళీ తర్వాత చెప్తాను. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉంది,
1: ఓకే.
0: దానికి ఏజ్ లిమిటెడ్ సబ్సిడీస్ కావాలి అంటే. అదే ఇప్పుడు మీరు ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకోండి, మీకు బ్యాంకులు ఉన్నాయి లోన్ ఇస్తానికి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు యూజ్ చేసుకుంటే ఈ ఇండస్ట్రీ మీరు ఈజీగా పెట్టవచ్చు. మీరు దీంట్లో పార్ట్ పార్ట్ అంటే ఒక 20% అట్లా మీరు పెట్టుకోవాలి అమౌంట్, మిగతా 80% -75% బ్యాంక్ ఇస్తుంది అనమాట. దానికి సబ్సిడీస్ అన్నీ మీకు నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో చెప్తాను మీకు అన్నీ.
1: సో మామూలుగా ఈ పేపర్ వర్క్ ప్రతిదానికి పేపర్ వర్క్ అనేది ఉంటుంది కదా సార్? సో ఈ పేపర్ వర్క్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్?
0: సార్
1: మీరన్న స్కీమ్స్
0: ఒకప్పుడు
1: పొందాలంటే
0: ఒకప్పుడు సార్ ఒకప్పుడు ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి, ఇండస్ట్రీ పెట్టాలంటే ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి ఫిజికల్ కాపీ సబ్మిట్ చేయాల్సి వచ్చేది. ఏది మీరు సేల్ డీడ్ అనుకోండి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనుకోండి, ప్రాజెక్ట్ రిపోర్ట్ అనుకోండి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ద బెస్ట్ పాలసీ తెచ్చిందనమాట, టీజీ ఐపాస్ అనేసి. టీజీ ఐపాస్ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అనమాట. ఇదేంటంటే మీరు ఒక బాండ్ పేపర్ మీద సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్తారు, అంటే నేను గవర్నమెంట్ రూల్స్ అన్నిటికీ అబైడ్ అవుతాను, దానికి కట్టుబడి ఉంటాను, లేకపోతే మీరు పీనలైజ్ చేయొచ్చు నన్ను అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని డిపార్ట్మెంట్స్ అప్రూవల్స్ ఇచ్చేస్తుంది అనమాట.
1: సో రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అన్నిట్లో కూడా
0: అప్రూవల్స్ ఇస్తాయి.
1: ఓకే.
0: ఒకప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి వెళ్ళి ఒక్కో అప్లికేషన్ ఇచ్చేది ఇచ్చేది ఉండేది అనమాట. ఇప్పుడు ఏం చేసామంటే ఈ కొత్త స్కీమ్లో టీజీఐ పాస్లో అన్ని డిపార్ట్మెంట్ అప్లికేషన్స్ కంబైన్ చేసి ఒక కామన్ అప్లికేషన్ ఫామ్ని డెవలప్ చేశాం. అది 4 పేజెస్ ఫామ్, సింపుల్ అనమాట. అది నింపి దానికి ఒక 8 డాక్యుమెంట్స్ జతపరచాలన్నమాట. సేల్ డీడ్ అనుకోండి మీరు, లీజ్ డీడ్ అనుకోండి, మన మెమోరాండమ్ ఆఫ్ ఆర్టికల్స్, దాని తర్వాత ప్లాన్స్. మెయిన్ ఒకప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్కి ఒక ప్లాన్, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్కి ఒక ప్లాన్, జిహెచ్ఎంసీకి ఒక ప్లాన్ అట్లుండే. ఇప్పుడు మేము ఆ ప్లాన్స్ కూడా మొత్తము ఇది చేసేసి సైట్ ప్లాన్ అండ్ బిల్డింగ్ ప్లాన్ ఆ రెండే ప్లాన్స్ తీసుకొని అది కూడా మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయడమే. ఎండ్ టు ఎండ్ ఆన్లైన్ సిస్టమ్ ఇదంతా. ఒక ఫిజికల్ టచ్ అంటూ ఉండదు అనమాట, మీరు ఇంట్లో కూర్చొని ఆ సైట్ ఓపెన్ చేసుకొని మీకు ఈ 4 పేజెస్ అప్లికేషన్ డెవలప్ చేసుకొని దాని తర్వాత ఎన్క్లోజర్స్ పెట్టుకుంటే మీకు కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. దానికన్నా ముందు ఏంటంటే మీరు పేమెంట్ వస్తుంది అనమాట, పేమెంట్ పేజ్ ఒకటి వస్తుంది, పేమెంట్ చేసుకోవాలి.
1: ఎంత ఉంటుంది సార్ పేమెంట్ ప్రతి
0: పేమెంట్ అది
1: అప్లికేషన్కి?
0: డిపెండింగ్ అపాన్ ది ఇన్వెస్ట్మెంట్ అండ్ యాక్టివిటీ. ఇప్పుడు పొల్యూషన్ బోర్డు తీసుకున్నారనుకోండి, అది యాక్టివిటీ అండ్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఉంటుంది అనమాట. రెడ్, గ్రీన్, ఆరెంజ్, వైట్ అని అట్లా ఉంటాయి అనమాట, దాని బేసెస్ ఉంటాయి అనమాట ఇదంతా.
1: అంటే వీళ్ళు చూస్ చేసుకో ఎవరైతే చూస్ చేసుకున్న ఆ పరిశ్రమను బట్టి పేమెంట్ అనేది
0: పేమెంట్
1: కూడా
0: ఉంటుంది.
1: ఉంటుంది. ఓకే.
0: టీఎస్ఐ పాస్, టీజీఐ పాస్ యూజర్ చార్జెస్ 500 to 30,000 ఉంటుంది అనమాట. అది ఫిక్స్డ్ బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, అది కూడా బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్.
1: సార్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడితే ఎంత బేసిక్ ఇన్వెస్ట్మెంట్తోని ఒక ఇండస్ట్రీని స్టార్ట్ చేయొచ్చు
0: సార్
1: అంటే
0: అది
1: ఎంత
0: యాక్టివిటీ
1: సార్?
0: బట్టి ఉంటుందండి, యాక్టివిటీ కెపాసిటీ దీని బట్టి ఉంటుంది అనమాట. అంతేగాని మనము దీనికి ఫర్ బmm. బ్రెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంత, ఏరోస్పేస్కి ఇంత, ప్లాస్టిక్ యూనిట్కి ఇంత అని చెప్పలేము. అది మీరు పెట్టే కెపాసిటీ ఎంత, ఎంత మోడర్న్గా పెడుతున్నారు దాన్ని బట్టి మీరు తెలుసుకోవద్దు
1: సార్
0: అనమాట.
1: మీరు చూసిన ఏమైనా ఉదాహరణ ఉన్నాయా సార్ మంచి ప్రాజెక్ట్కి? ఏమైనా మీరు అప్రూవ్ చేసిన లేకపోతే ఏమైనా?
0: సార్ ఇప్పుడు అది బట్టి తీసుకున్నారనుకోండి సార్, ఏరోస్పేస్ వస్తుంది అక్కడ బాగా, ఎక్సలెంట్ యూనిట్స్ వస్తున్నాయి.
1: ఓకే.
0: మీకు ప్యాకేజింగ్ తీసుకున్నారనుకోండి, వాటిల్లో మీకు మహబూబ్ నగర్ సైడ్, రంగారెడ్డి సైడ్, రంగారెడ్డి ఇట్లా పొటెన్షియల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అట్లాంటి ప్లాస్టిక్ కానీ, లేకపోతే మీకు ఇటువైపు చూసుకుంటే

0: అనుకోండి, మన మెదక్ అటువైపు మెదక్ సంగారెడ్డి అక్కడ అంతా మీకు బల్డ్రక్స్ లేకపోతే ఫార్మాస్యూటికల్ యూనిట్స్ విపరీతంగా వస్తున్నాయి అన్నమాట. సో బేసింగ్ ఆన్ ద లొకేషన్ మీకు ఆ యాక్టివిటీ అన్నది డిసైడ్ అవుతుంది అనమాట.
1: సో ఎక్కడికక్కడ ఇండస్ట్రీస్ అయితే డెవలప్ అవుతున్నాయి, బోల్డన్ అవకాశాలు కూడా యువతకు ఉండే అవకాశం ఉంటుంది. సార్, రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఎలాంటి పాత్ర పోషిస్తుందంటే ఏం చెప్తారు సార్?
0: దానికంటే ఇప్పుడు మీరు చూడొచ్చు మనకి తెలంగాణ ఇస్ ద బెస్ట్ స్టేట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. సో నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, దాంతో ఆటోమేటిక్గా మీకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. గవర్నమెంట్ కూడా ఎంప్లాయ్మెంట్ ఒక యూనిట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మెగా ప్రాజెక్ట్ అని ఉంది ఒకటి, మెగా ప్రాజెక్ట్ ఏముంటుందంటే మీకు 200 crores ఇన్వెస్ట్మెంట్ ఆర్ 1000 ఎంప్లాయ్మెంట్ అంటున్నాం. అంటే మీరు 1000 ఎంప్లాయ్మెంట్ ఇస్తే దాన్ని మెగా ప్రాజెక్ట్కి ఇస్తాము, మెగా ప్రాజెక్ట్ అంటాం. దానికైనట్టు ఆ మెగా ప్రాజెక్ట్కి వాళ్ళు ఫిక్స్డ్ మన టైలర్ మేడ్ బెనిఫిట్స్ ఇస్తారన్నమాట. అంటే వాళ్ళు డిమాండ్ చేస్తారు మాకు ఈ సబ్సిడీ, మన గ్యాస్ సబ్సిడీ కావాలి, పవర్ సబ్సిడీ కావాలి, సేల్స్ ట్యాక్స్ సబ్సిడీ కావాలి, ఇవన్నీ అడుగుతారు. దాని గవర్నమెంట్ ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ కూర్చొని ఫైనలైజ్ చేస్తారన్నమాట అది. సో చూడండి, మీరే గవర్నమెంట్ 1000 ఎంప్లాయ్మెంట్ అడుగుతుంది. సో మొత్తం ఫోకస్ అంతా ఎంప్లాయ్మెంట్ మీదే మాది, ఎంప్లాయ్మెంట్ రెవెన్యూ ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీస్ ఎప్పుడైతే చాలా వస్తాయో, ఎక్కువ వస్తాయో, ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా మీకు జనరేట్ అయిపోతుంది అది.
1: సో ఎంప్లాయ్మెంట్ని బట్టి స్కీమ్స్ అవన్నీ కూడా ఎలిజిబుల్ అవుతూ ఉంటాయండి. సార్, మరిన్ని ప్రశ్నలు మనం అడిగి తెలుసుకుందాము చంద్రశేఖర్ బాబు గారితో. సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఒక పాట వినేసి అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం సార్. రైట్, వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. స్టే ట్యూన్.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. 9:28:39 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. యువతలో పారిశ్రామిక స్ఫూర్తి, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఈ అంశం గురించి ఇండస్ట్రీస్ జాయింట్ డైరెక్టర్ కె చంద్రశేఖర్ బాబు గారు ఈరోజు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఉన్నారు. సార్, వన్స్ అగైన్ వెల్కమ్. మామూలుగా ఇండస్ట్రీ పెట్టుకోవడానికి అలాగే సబ్సిడీ పొందడానికి ఏమైనా ప్రోత్సాహకాలు ఉంటాయా డిపార్ట్మెంట్ నుంచి, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి? ఉంటే ఏ విధంగా ఉంటాయి? అండ్ ప్రజెంట్ మన రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్కి అనుగుణంగా ఎలాంటి ఇండస్ట్రీస్ పెట్టుకుంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్?
2: మనం ఫస్ట్ ఇవన్నీ మాట్లాడే ముందండి మన ఇండస్ట్రీస్ క్లాసిఫికేషన్ గురించి చెప్దాం. మనం ఇండస్ట్రీస్ మనకి మీరంటే చాలాసార్లు వినే ఉంటారు, ఎంఎస్ఎంఈ సెక్టర్ అంటారు.
1: అవును సార్.
2: మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజ్ అనమాట. మైక్రో అంటే 2.5 crores కన్నా మిషనరీ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని మైక్రో అంటాం. మిషనరీ మీద 2.5 crores, అట్లానే మీరు 2.5 crores దాటి 25 crores వరకు స్మాల్ అంటాం అనమాట. ఇది ఇన్వెస్ట్మెంట్ అండ్ మిషనరీయే, ల్యాండ్ బిల్డింగ్ తీసుకో అనమాట, ఓన్లీ మిషనరీ మీదే మీకు చెప్తున్నాను. అట్లానే మీడియం 25 crores నుంచి 125 crores, లార్జ్ 125 crores టు 200 crores. 200 దాటితే ఏంటంటే దాన్ని మెగా అంటాం, మెగా యూనిట్ అంటాం. 200 crores దాటితే, సో ఇది దీనికి మనకు సబ్సిడీస్ రీసెంట్గా ఎంఎస్ఎంఈ పాలసీ 2024 అని వచ్చింది. దీని కింద ఎక్సలెంట్ సబ్సిడీస్ అవైలబుల్ చేసిందనమాట. అంటే మిగతా స్టేట్స్ కంపేర్ చేసుకుంటే మన స్టేట్లో సబ్సిడీస్ చాలా ఎంపికలు ఉంటాయి అనమాట. సో దీంట్లో మీకు ఫస్ట్ వచ్చేసి మైక్రో అండ్ స్మాల్కి ఒక కేటగిరీ తీసుకుంటాం సబ్సిడీస్. మీడియంకి ఒక కేటగిరీ, లార్జ్కి ఒక కేటగిరీ. మైక్రో అండ్ స్మాల్లో మీకు క్యాష్ సబ్సిడీ వస్తుంది, క్యాష్ సబ్సిడీ వస్తుంది. అది ల్యాండ్ బిల్డింగ్ మిషనరీ తీసుకొని మొత్తం యాడ్ చేసుకొని దాని మీద 25% సబ్సిడీ ఇస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 crore rupees పెట్టారనుకోండి ల్యాండ్ బిల్డింగ్ మిషనరీ మీద, 25% అంటే 25 lakhs సబ్సిడీ ఇచ్చేస్తాం మీకు. దాని లిమిటెడ్ 30 lakhs, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 crores పెట్టారనుకోండి 25% 5 అవుతుంది, కాదు మీకు ఓన్లీ 30 lakhs లిమిట్ చేస్తాం అనమాట. దాని లిమిట్ ఉంటుంది అనమాట దానికి. అట్లాగే ఉమెన్కి, దీంట్లో ఉమెన్కి 20% ఎక్స్ట్రా, జెంట్స్కేమో 30 lakhs లిమిట్, ఉమెన్కి ఏమో 20% ఎక్స్ట్రా, లిమిటెడ్ టు 50 lakhs వాళ్ళకి.
1: ఓకే.
2: జెంట్స్ 30 lakhs అనుకోండి లిమిట్, ఉమెన్కి 50 lakhs అవుతుంది. అది కాకుండా పవర్ కరెంట్కి 1 rupee రీఎంబర్స్మెంట్ కింద ఇస్తాం అనమాట. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7 rupees 670 ఉంది రేటు, దానికి మీకు 1 rupee బ్యాక్ ఇస్తాం అనమాట రీఎంబర్స్మెంట్. అని ఇవన్నీ రీఎంబర్స్మెంటే. సేల్స్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ ఉందనుకోండి, అది స్మాల్ మైక్రోకి 100% సేల్స్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ ఉంటుంది. అదే మీడియం అనుకోండి, ఇక్కడ తేడా వస్తుంది. మీడియంకి క్యాష్ సబ్సిడీ లేదు, పవర్ తారీఫ్ ఉంది, సేల్స్ ట్యాక్స్ ఉంది. సో మీడియం తీసుకుంటే 75% ఇస్తాము, స్మాల్కి 100%, మీడియంకి 75%, లార్జ్కి 50% సేల్స్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్. అంటే మీరు తెలంగాణ గవర్నమెంట్ కట్టిన దాంట్లో మీకు బ్యాక్ అనమాట, బ్యాక్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ అనుకోండి 50% ఇస్తాం. అదే మెగా అనుకోండి, మెగా యూనిట్స్ ఏంటంటే 200 crores అబౌవ్ ఇన్వెస్ట్మెంట్, థర్డ్ ఎంప్లాయ్మెంట్. వీళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ రిక్వెస్ట్ పెట్టుకుంటారు, వీటి సంబంధం లేకుండా రిక్వెస్ట్ పెట్టుకుంటారు. యాక్చువల్లీ లార్జ్ ఇండస్ట్రీకి మెగాకి క్యాష్ సబ్సిడీ లేదు, వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు, ఇట్లా మాకు క్యాష్ సబ్సిడీ కావాలి, పవర్ తారీఫ్ మాకు 2 rupees కావాలి, సేల్స్ ట్యాక్స్ మాకు 100% కావాలి అని 3-4 ఉంటాయన్నమాట. అట్లా పెట్టుకుంటే కమిటీ కూర్చొని ఫైనల్ చేస్తుంది. అంటే ఆ ఇండస్ట్రీ వల్ల మనకి ఎంప్లాయ్మెంట్ ఎంత ఇస్తున్నారు వీళ్ళు, మెయిన్ గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ అంతా ఎంప్లాయ్మెంట్ మీద. యంగ్స్టర్స్కి ఎంతమందికి ఇస్తున్నారు మీరు ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్కి రెవెన్యూ ఎంత వస్తుంది, ఆ సెకండరీ. కానీ ఫస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ ఇచ్చే యూనిట్లకి గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహాలు బాగుంటాయి అన్నమాట.
1: సార్, నార్మల్గా ఇప్పుడు మీరు ఈ సబ్సిడీస్ గురించి చెప్పారు కదా సార్, మైక్రో, మీడియం, స్మాల్, లార్జ్, మెగా అని చెప్పారు కదా సార్. ఇండస్ట్రీ టీజీఐ పాస్లో మనము మామూలుగా మన అప్లికేషన్ పెట్టుకుంటాము, మన ఇండస్ట్రీకి సంబంధించిన పర్మిషన్స్ తీసుకుంటాం. తర్వాత మన ఇండస్ట్రీ ఇది ఎంఎస్ఎంఈలో మన ఇండస్ట్రీ కేటగిరీ అవుతుంది. కేటగిరీస్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ సబ్సిడీస్ కోసము, అంటే ఫిజికల్గా వీళ్ళు బిల్డ్ చేసిన తర్వాత ఈ సబ్సిడీస్ పొందగలుగుతారా? ఒకవేళ ఈ సబ్సిడీస్ పొందాలంటే వీళ్ళు చేయాల్సిన పని ఏంటి సార్?
2: సార్, ఫస్ట్ ఏంటంటే సార్, ఒక దీని ప్రకారం వస్తే ఫస్ట్ మీరు ఒక ఇండస్ట్రీ ఐడియా వస్తుంది.

0: బ్యాంక్ లోన్ తీసుకుంటారు,
1: ఓకే
0: ఇండస్ట్రీ సెటప్ చేస్తారు. సెటప్ చేసి ప్రొడక్షన్ పోయినాక 6 మంత్స్ లోపల క్యాష్ సబ్సిడీకి అప్లై చేయాలన్నమాట.
1: ఓకే,
0: 6 మంత్స్ లోపల స్టాంప్ డ్యూటీ కూడా 100% రియంబర్స్మెంట్ ఉంది, స్టాంప్ డ్యూటీ అని ఉంది, అది కూడా 6 మంత్స్ లోపల చేయాలన్నమాట. దీన్ని వన్ టైం ఇన్సెంటివ్స్ అంటాం మేము, అంటే ఒకేసారి వస్తుంది. అదే మీకు పవర్ అనుకోండి, ఎవ్రీ 6 మంత్స్కి అప్లై చేయాలి, ఎందుకంటే అది 7 ఇయర్స్ వరకు ఉంటుంది అనమాట పవర్ సబ్సిడీ అన్నది.
1: ఓకే,
0: మీడియం లార్జ్కి 5 ఇయర్స్ ఇస్తామన్నమాట.
1: ఈ సబ్సిడీస్ లో కూడా మనకి టైం లిమిట్ అనేది ఉంది.
0: Yes.
1: ఓకే, సో అది అది ఎలా ఉంటుంది సార్ టైం లిమిట్? దేనికి టైం లిమిట్?
0: ఇప్పుడు మీరు క్యాష్ సబ్సిడీ తీసుకున్నారనుకోండి, స్టాంప్ డ్యూటీ తీసుకున్నారంటే 6 మంత్స్ ఫ్రమ్ ప్రొడక్షన్, మీరు ప్రొడక్షన్ కంపల్సరీ స్టార్ట్ చేసినాక సబ్సిడీస్కి అప్లై చేస్తారు.
1: ఓకే,
0: ప్రొడక్షన్ ఫస్ట్ ఇన్వాయిస్ అంటాం అనమాట, అంటే మీరు ఫస్ట్ బిల్ రేజ్ చేసిన నుంచి 6 మంత్స్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం మనం. ఫస్ట్ సేల్ బిల్ ఈజ్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్, అక్కడి నుంచి సిక్స్ మంత్స్లో అప్లై చేయాలి. మిగతా పవర్ అనుకోండి, ఎవ్రీ మార్చ్ లోపల సెప్టెంబర్ లోపల అప్లై చేయాలి. సేల్స్ ట్యాక్స్ కూడా మార్చ్ లోపల సెప్టెంబర్, దీన్ని రిపిటేటివ్ ఇన్సెంటివ్స్ అంటాం అనమాట. అంటే 7 ఇయర్స్ వరకు ఇస్తూ ఉంటాం కదండి, సో 7 ఇయర్స్ వరకు వాళ్ళు మార్చ్ లోపల సెప్టెంబర్ లోపల అప్లై చేస్తూ ఉండాలి.
1: సార్ సబ్సిడీస్ అనేవి వన్స్ మనం ఇండస్ట్రీ బిల్డ్ చేసి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత, మనం అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత రీయంబర్స్ అయ్యే డబ్బులు ఆ పథకాలు. వన్స్ ఒకవేళ రీయంబర్స్ అనేది క్యాన్సిల్ అవ్వడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని సార్లు, సో ఏ రకమైన కారణాలు ఉండి ఉంటాయి సార్? కొన్ని
0: సబ్సిడీస్ క్యాన్సిల్ అవడం అంటే ఇండస్ట్రీ మూసేస్తే తప్ప క్యాన్సిల్ అంటూ ఉండదు. ఒకసారి శాంక్షన్ అయింది అనుకోండి, దాని స్టేట్ లెవెల్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ అని ఉంటాయి అనమాట బేసింగ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. ఒకసారి ఆ కమిటీలో నుంచి శాంక్షన్ అయినాయి అంటే రిజెక్షన్ అంటూ ఉండదు, ఓన్లీ వెన్ ద యూనిట్ సిక్ అయిపోయి క్లోజ్ అయిపోతే తప్ప క్యాన్సిలేషన్ అంటూ ఉండదండి.
1: ఓకే, అంటే ఆ భరోసా మాత్రం డెఫినెట్గా
0: 100% అండ్ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అండి.
1: సార్ మీరు అన్నట్టుగా ఏదైనా సిక్ అయిపోవడము, దురదృష్టవశాత్తు ఏదైనా ప్రొడక్షన్లో ప్రాబ్లం అవ్వడము, మరే కారణాల వల్ల అయినా కూడా వీళ్ళు మొదలుపెట్టిన ఇండస్ట్రీ అనేది కొంచెం కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎలా అప్రోచ్ అవుతారు సార్?
0: ఒక కొత్తగా ఒక కార్పొరేషన్ తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ అని వచ్చిందండి.
1: ఓకే,
0: ఇక్కడ మన బషీర్బాగ్ పరిశ్రమ భవన్లో ఉంటుంది. వాళ్ళు ఇన్సిపియంట్ సిక్నెస్ అంటారు, అంటే ఏంటంటే ఇది ఆల్మోస్ట్ సిక్ కాబోతుంది యూనిట్కి, క్లినిక్ అంటే డాక్టర్ లాగా అనమాట. సో వాళ్ళు కొంచెం మార్జిన్ మనీ ఇచ్చుకొని ఆ యూనిట్ని మళ్ళా లైవ్లోకి తెస్తానికి ఈ కార్పొరేషన్ పనిచేస్తుంది అనమాట ఇది.
1: రైట్ సార్, మరిన్ని క్వశ్చన్స్ మనం తెలుసుకునే ముందు, అంటే మనం మాట్లాడుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. ఇంకో చిన్న బ్రేక్ తీసుకొని నైపుణ్య అభివృద్ధి, అంటే వీళ్ళకి యువత ఈ ఫీల్డ్కి రావడానికి ఏమైనా శిక్షణ తీసుకోవాలా, లేకపోతే శిక్షణ కార్యక్రమాలు ఏమైనా ఉంటున్నాయా అండర్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఈ క్వశ్చన్ గురించి మనం అడిగి తెలుసుకుందాం. కాకపోతే ఒక చిన్న బ్రేక్, ఒక పాట వినేసొద్దాం. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఇది బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం. స్టే ట్యూన్.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఇది బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం. రైట్, ఇవాళ బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో యువతలో పారిశ్రామిక స్ఫూర్తి, ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఈ అంశం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇండస్ట్రీస్ జాయింట్ డైరెక్టర్ కే చంద్రశేఖర్ బాబు గారు ఇవాళ బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మన గెస్ట్. సార్, వన్స్ అగైన్ వెల్కమ్. నార్మల్గా యువతకి ఉద్యోగాలు కల్పించేందుకు పరిశ్రమల శాఖతో వీళ్ళు ఎలా సమన్వయం చేసుకోవాలి, వీళ్ళు ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే ఏం చెప్తారు సార్?
2: మీకు కొన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఉన్నాయండి.
1: ఓకే సార్.
2: మీరు ఫస్ట్ ఒక ఎవరికైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలి అనుకుంటే వాళ్ళు ఇమ్మీడియట్గా జిల్లాలో ఉన్న జిల్లా పరిశ్రమ కేంద్రానికి వెళ్తే అక్కడ జనరల్ మేనేజర్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ ఉంటారు, అయిపోయి ఇండస్ట్రీస్ ప్రమోషన్ ఆఫీసర్, ఫీల్డ్ ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళు మొత్తం గైడ్ చేస్తారు మీకు వాళ్ళకి సూటబుల్ స్కీమ్ ఏంటి, ఏ బ్యాంక్ వెళ్ళాలి, బ్యాంక్ లోన్ వస్తానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. దీంట్లో ఒక స్కీమ్ గురించి మీకు చెప్పాలి, పిఎంఈజీపీ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని ఒక స్కీమ్ ఉందండి. అది దాంట్లో ఎలిజిబిలిటీ అంటే ఏంటంటే 18 ఇయర్స్ ఎబో ఏజ్ ఉండాలి, న్యూ ప్రాజెక్ట్ ఉండాలి, క్వాలిఫికేషన్ ఓన్లీ 8th పాస్ చాలు. మీరు ఇందాక అడుగుతున్నారు కదా, క్వాలిఫికేషన్ అంటే 8th పాస్ చాలు. 8th పాస్ అంటే జనరల్గా చాలా మంది ఉంటారు, 8th పాస్ ఉండాలి. దీనికి మన లిమిట్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో 1 crore దాకా ఇస్తుంది బ్యాంక్.
1: సబ్సిడీ
2: కాదండి, లోన్. సర్వీస్ ఏమో 20 lakhs ఇస్తారు లిమిట్. ఆ లోపల పెట్టుకోవాలి మీరు 1 crore లోపల. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ది ఇన్వెస్ట్మెంట్ 1 crore లోపల ఉండాలి, సర్వీస్ సెక్టర్కేమో 20 lakhs లోపల ఉండాలి. దాంట్లో ఓనర్ మన ఎంటర్ప్రినర్ కాంట్రిబ్యూషన్ అంటే అప్లికెంట్ కాంట్రిబ్యూషన్ 5%, 10%, అప్లికెంట్ కాంట్రిబ్యూషన్ 10%. అండ్ దానికి సబ్సిడీ ఏంటంటే అర్బన్ ఏరియాస్లో అంటే లైక్ హైదరాబాద్ ఇట్లాంటి ఏరియాస్లో పెడితే మీకు 15% సబ్సిడీ వచ్చేస్తుంది. అంటే మీరు 1 crore యూనిట్ పెడితే మీకు 15 lakhs సబ్సిడీ వస్తుంది. అట్లానే రూరల్ ఏరియాలో పెట్టారంటే, ఎందుకంటే మనం రూరల్ ఏరియాని డెవలప్ చేయాలి మనం, సో అక్కడ పెడితే మీకు 25% అంటే లైక్ 1 crore పెడితే 25 lakhs సబ్సిడీ వచ్చేస్తుంది మీకు. అదే మీకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీస్ ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్ తీసుకున్నారనుకోండి, ఓన్ కాంట్రిబ్యూషన్ తగ్గిపోయింది ఇక్కడ 5%కి వచ్చేసింది. సబ్సిడీ అనేది మీకు అర్బన్లో 15 అయితే ఇక్కడ 25% ఎస్ఎస్టీస్కి, అట్లానే రూరల్ ఏరియాలో 35%. సో ఈ విధంగా సబ్సిడీస్ వస్తాయి అన్నమాట వాళ్ళకి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ అండి మాకు. అట్లానే ఇప్పుడు మీరు కొంచెం స్కిల్ డెవలప్మెంట్ చేస్తానికి ఈ మధ్యనే ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీమ్ పిఎంఐఎస్ 2026 అని వచ్చిందండి. దీంట్లో మన గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏంటంటే 1 crore మంది యూత్ని 500 కంపెనీల్లో 5 సంవత్సరాల్లో 1 crore మందిని 500 కంపెనీలో పెట్టే స్కీమ్ అనమాట. ఇంటర్న్షిప్ అంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్, మీకు తెలుసు ఇంటర్న్షిప్ అంటే, ఆ కంపెనీలో వాళ్ళు ఇస్తారు. ప్లస్ దీంట్లో స్టైఫండ్ 9000 ఇస్తారు దీంట్లో మెయిన్. సో పిఎంజీపీఎంఓ ఆల్రెడీ మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉండి పెట్టేసుకుంటే పెట్టేసుకోవచ్చు, లేదు మీకు స్కిల్ డెవలప్ చేసుకోవాలి అదంటే మాత్రం పిఎంఐఎస్ అనే స్కీమ్ ఉంది అనమాట, దేనన్నా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు.
1: సార్, ఎలాంటి పరిశ్రమలు ఉంటాయి సార్? అంటే అది మన చాయిస్ అంటారా?
2: యా, మీరు పిఎంఈజీపీ వెబ్సైట్ ఉందండి, ఆ వెబ్సైట్కి వెళ్తే మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్స్, నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ వస్తాయి అనమాట, ఏ యాక్టివిటీకి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది ఏంటి అనేసి. సో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్ కాకపోతే ఏంటంటే కొంచెం మనకు అనుభవం ఉండాలి, ఏదో స్కీమ్ పెట్టాము చూద్దాం నడిచింది బ్యాంక్ కదా లోన్ ఇస్తున్నట్లు కాకుండా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే కంపల్సరీ సక్సెస్ అవుతారు మార్కెటింగ్ కానీ ఏదన్నా కానీ.
1: సార్, ఒకసారి మనము అంటే ఇప్పుడు యూత్ అంటే ప్రతి జిల్లాలో మీరు అన్నట్టుగా జిల్లా పరిషత్ కేంద్రంలో మనము కనెక్ట్ అవ్వచ్చు, వాళ్ళు మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. చాలామంది వేరే ఫీల్డ్లో సెటిల్ అవుతూ ఉంటారు సార్, అంటే ఐటీ రంగంలో, వేరే రంగంలో, కొన్నిట్లో వేరే డిపార్ట్మెంట్స్లో సెటిల్ అయిన తర్వాత కూడా కొంతమంది ఇండస్ట్రీస్ పెట్టుకోవాలి అనే ఇంట్రెస్ట్తో వస్తూ ఉంటారు. లైక్ విమెన్ కూడా, ఇప్పుడు మేము ఐటీ జాబ్ చేస్తున్నాం, మాకు ఏదైనా బిజినెస్ చేయాలి అని అనుకుంటారు సార్. దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది?
2: లేదండి, మీకు ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు, మీకు ఏ ఏజ్లో అన్నా మీకు పెట్టుకోవచ్చు మీరు, ఏజ్ లిమిట్ దీనికి ఏముండదు అనమాట.
1: అందరికి ఇలాంటి సేమ్
2: సబ్సిడీస్? అందరికి, ఓసీకి ఒక రకము, ఎస్సీఎస్టీకి అట్లా ఉంటాయి అనమాట. అంత తప్ప మీకు ఉమెన్ ఇదా అనేసి, ఉమెన్ ఎంటర్ప్రైజ్ అంటే ఏంటంటే మీరు ఇంకేస్ పార్ట్నర్షిప్ అనుకోండి, 100% ఉమెన్ ఉండాలి దాంట్లో, అంటే ఒక జెంట్ ఒక ఉమెన్ అట్లుంటే మీకు ఉమెన్ సబ్సిడీకి అడిషనల్ సబ్సిడీస్ రావన్నమాట మీకు అది.

0: ప్రజెంట్ బూమ్ అంటే ప్రజెంట్ డిమాండ్ ఎక్కువగా ఉన్న ఇండస్ట్రీస్ అంటే ఏం చెప్తా సార్?
1: అది కొంచెం ఏరియా బట్టి, అంటే మనం డిమాండ్ అన్నది సార్. మీకు ప్లాస్టిక్ తీసుకోండి, ఇప్పుడు ప్లాస్టిక్ యూనిట్స్ అంటే మన టీజేఎస్ వాళ్ళు ప్లాస్టిక్ పార్క్ అని పెట్టారు, సో అక్కడ ప్లాస్టిక్ యూనిట్స్ వస్తాయి, బాగా వస్తున్నాయి. ప్లస్ అది బట్టలు తీసుకున్నారు అనుకోండి, మీకు అక్కడ ఏరోస్పేస్ ఎక్కువ వస్తున్నాయి.
0: ఓకే,
1: సో దాన్ని బట్టి ఉంటుంది అండి, డిమాండ్ డే టు డే మారుతూ ఉంటుంది అది.
0: అంటే ఏరియాని మనం పెట్టే ఏరియాని బట్టి
1: ఇప్పుడు
0: మనం
1: మీరు
0: ఇండస్ట్రీ కూడా మారుతూ
1: ఎస్
0: ఉంటుంది.
1: ఇప్పుడు మీరు సిద్దిపేట చూస్తుంటే సీడ్ ఇండస్ట్రీస్ బాగా వస్తున్నాయి, సీడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ చాలా బాగా వస్తున్నాయి అనమాట. అట్లానే మీకు స్పిన్నింగ్ మిల్స్ అనుకోండి, ఆయిల్ మిల్స్, మీకు ఇటు సైడ్ రంగారెడ్డి చూసుకున్నట్టు ఆయిల్ మిల్స్ ప్లస్ ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్, ఇవన్నిట్లో డిమాండ్ ఉన్నాయన్నమాట ఇవన్నీ.
0: సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకి పరిశ్రమలు లేకపోతే ఉద్యోగ అవకాశాల గురించి ఎక్కువగా అవగాహన ఉండదు. సో వాళ్ళకి ఏదైనా శిక్షణ కార్యక్రమాలు కావాలంటే సార్?
1: ప్రతి ఒక్క జిల్లాలో ఈడిపి అని పెడతామండి,
0: ఓకే,
1: ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఈడిపిస్ కండక్ట్ చేస్తుంటారు అన్నమాట
0: ఎవరు సార్
1: యూత్లో.
0: కండక్ట్ చేసేవారు?
1: జిల్లా పరిషత్ కేంద్రము,
0: ఓకే,
1: వేరే వేరే డిపార్ట్మెంట్స్తో కలిపి బ్యాంకర్స్, దాంట్లో జిల్లా పరిషత్ కేంద్రం వస్తారు, బ్యాంకర్స్ వస్తారు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ వస్తారు, ఖాదీ బోర్డు నుంచి వస్తారు, వచ్చేసి వాళ్ళ స్కీమ్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మొత్తం చేసేసి వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఆ విధంగా మీకు రూరల్ ఏరియాస్లో కూడా మీకు చాలా చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట.
0: సార్ ఏ టైం ఇయర్లో అంటే ఏ టైంలో
1: అది
0: ఉంటుంది
1: అది
0: సార్?
1: మేబీ ఇయర్లీ ఒక 4-5 టైమ్స్ పెడతారండి,
0: ఓకే, ఇయర్లీ 4-5 టైమ్స్.
1: ఫోర్ ఫైవ్ టైమ్స్ పెడతారు. సమ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటారు, అక్కడ అందరికి ఇన్ఫామ్ చేస్తారు, వైడ్ పబ్లిసిటీ ఇస్తారు. సో అక్కడికి వస్తే వాళ్ళ స్కీమ్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వస్తుంది అక్కడికి.
0: ఇలాంటి ప్రోగ్రామ్ సిటీస్లో ఏమైనా అవైలబుల్?
1: సిటీస్లో ఉన్నాయండి,
0: సో సిటీస్లో
1: సిటీస్లో
0: ఎలా
1: కూడా
0: ఉంటుంది సార్ సేమ్?
1: సేమ్ సేమ్ ప్రొసీజర్ అండి. ఇక్కడ కూడా హైదరాబాద్ జిల్లాలో కూడా మనకు ఒక జిల్లా పరిశ్రమ కేంద్రం ఉంది, ముషీరాబాద్లో ఉంది, అక్కడ ఈ డిబ్బీస్ కండక్ట్ చేస్తుంటాం అనమాట.
0: అంటే ఎలా తెలుస్తుంది సార్ మామూలుగా కామన్ వాళ్ళకి ఏమైనా అడ్వర్టైజ్ ఏమైనా చేయ?
1: అడ్వర్టైజ్మెంట్ ఉంటుందండి, అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, మీకు మెయిన్ కలెక్టర్ ఆఫీస్లో పెడతారనమాట, ఎందుకంటే ఎక్కువ మంది పీపుల్ కలెక్టర్ ఆఫీస్కి వస్తుంటారు, అక్కడ డిస్ప్లే చేస్తారు. ప్లస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, వాళ్ళు కూడా టచ్ ఉన్న వాళ్ళకి అందరికి చెప్తారు. సో అది మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్మెంట్, ఎక్కువ మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్మెంట్ అనమాట.
0: రైట్ సార్, మామూలుగా ఇప్పుడు సోషల్ మీడియా యుగం అంటూ ఉంటారు, చాలా అజంప్షన్స్ ఉంటాయి సోషల్ మీడియాలో. ప్రతి ఒక్కరూ నేను ఒక వ్యాపారి, నేను ఒక ఇండస్ట్రీ కావాలి, నేను ఒక ఆంటర్ప్రినర్ కావాలి అనే ఒక ఉద్దేశం ఉంటూ ఉంటుంది. సో ఇలాంటి ఉద్దేశం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చిన్న ఐడియా, అఫ్కోర్స్ కొత్త ఐడియా ఎప్పుడూ సక్సెస్ అవుతూ ఉంటుంది, కొన్నిసార్లు ఫెయిల్ కూడా అవుతూ ఉంటుంది. సో ఇలా ఐడియాతో వచ్చే యువతకి మీరు ఇచ్చే ఒక అంటే వాళ్ళని ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు చెప్పే విషయం ఏంటి సార్?
1: ఇంప్లిమెంట్ చేయాలంటే ముందు వాళ్ళు పెట్టే ఇండస్ట్రీ మీద థరో నాలెడ్జ్ పెంచుకోవాలండి,
0: ఏ కొత్త ఐడియా అయినా కూడా
1: థరో నాలెడ్జ్ పెంచుకోవాలి. దాంట్లో మార్కెటింగ్ మెలకువలు తెలుసుకోవాలి, బ్యాంక్ అప్రోచ్ అయ్యి బ్యాంక్ లోన్
0: వస్తుందా రాదా
1: అది తెలుసుకోవాలి, యాక్టివిటీకి. ఎందుకంటే కొన్ని యాక్టివిటీస్ ఇప్పుడు మీరాలు కూడా ఇస్తున్నారు అనుకోండి, రైస్ మిల్స్ విపరీతంగా వచ్చేసినాయి, సో మళ్ళీ నేను అదే పెడతానంటే బ్యాంకర్ సపోర్ట్ చేయకపోవచ్చు.
0: ఓకే,
1: సో మేజర్ థింగ్ ఏంటంటే ఆ సబ్జెక్ట్ నేర్చుకోవటము, ఆ యాక్టివిటీ అంతా తెలుసుకోవటము, మార్కెటింగ్ ఎక్కడెక్కడ ఉన్నాయని, ప్లస్ ఎంప్లాయీస్ది స్కిల్ డెవలప్మెంట్ అవి చూసుకుంటూ ఉండాలి.
0: సార్ మార్కెటింగ్ అంటే నాకు ఒక డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు అంత డిజిటల్ మార్కెటింగ్ అంటున్నారు, సోషల్ మీడియా ద్వారా చాలా మార్కెటింగ్ అంటే పబ్లిసిటీ చేస్తూ ఉంటారు.
1: బాగుతుందండి ఈ మధ్య చాలా చాలా ర్యాంపెంట్ పెరిగింది అది.
0: సో అది మేజర్ పాత్ర కూడా పోషిస్తుందని చెప్పుకోవచ్చు
1: బాగా
0: బిజినెస్
1: 100%
0: జనాల్లోకి
1: బాగా.
0: రీచ్ అవ్వాలంటే. సో దీనికి సంబంధించి ఏమైనా గైడెన్స్ ఏమైనా ఇస్తారా సార్ ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళకి, అంటే మీరు ఇలా ఇలా పబ్లిసిటీ చేసుకోండి
1: సోషల్ మీడియా త్రూ అండి, అదంతా
0: అంతేనా సార్?
1: సోషల్ మీడియా త్రూ వెళ్ళొచ్చు వాళ్ళు. ఇంకా పెద్ద పెద్ద ఇండస్ట్రీ పేపర్ అడ్వర్టైజ్మెంట్లు అన్ని నడుస్తూనే ఉంటాయి అవన్నీ.
0: అది అది బేసిక్గా జరిగే ప్రచారాల ద్వారా వాళ్ళకు తెలుస్తూ ఉంటాయి. సో భవిష్యత్తులో ఇప్పుడు అంటే ప్రజెంట్ ఏఐ నడుస్తుంది, ఏఐ ఆటోమేషన్ డిజిటల్ టెక్నాలజీ ఇలా చాలా వచ్చాయి మార్కెట్లోకి. సో ఇవి ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తాయా సార్
1: ఇండస్ట్రీ
0: ఇండస్ట్రీస్?
1: చూపెట్టట్లేదండి ఇండస్ట్రీకి, దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ కదా, టోటల్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కదండి,
0: అవును సార్.
1: దీంట్లో మీకు ఆ ఇంపాక్ట్ ఏం లేదు. ఇంకా ఇండస్ట్రీస్ పెరిగితే తప్ప దాని మీద తగ్గే సమస్య లేదనమాట అది.
0: సార్ మరిన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం సార్, కాకపోతే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. ఒక చిన్న
1: ఓకే
0: బ్రేక్ తీసుకుని ఒక పాట వినేసి వద్దాం. రైట్, బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. ఇవాళ జాయింట్ డైరెక్టర్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి కె చంద్రశేఖర్ బాబు గారు మన స్టూడియోలో ఉన్నారు. సో గ్రామీణ ప్రాంతాల్లో అలాగే యువతకి, అలాగే సిటీలో యువతకి, మహిళలకి ఏజ్ డిఫరెన్స్ లేకుండా చాలా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి సపోర్ట్ ఉంటుంది, చాలా స్కీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయని సార్ చెప్తున్నారు. మరిన్ని విషయాలు మనం మాట్లాడదాం, ఒక బ్రేక్ తీసుకుని ఒక పాట వినేసిన తర్వాత. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఇది బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం. స్టే ట్యూన్.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఉన్నాము. యువతలో పారిశ్రామిక స్ఫూర్తి, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఈ అంశం గురించి ఇవాళ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇండస్ట్రీస్ జాయింట్ డైరెక్టర్ కే చంద్రశేఖర్ బాబు గారు ఈరోజు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మన గెస్ట్. సార్, వన్స్ అగైన్ వెల్కమ్.
1: థ్యాంక్స్.
0: మామూలుగా

0: సరే మనం రీబ్యాక్ చేద్దాం సార్. అంటే ఒకసారి మళ్ళీ మనం బ్రీఫ్గా ఇప్పుడే ట్యూన్ చేసిన శ్రోతల కోసం మనం ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం సార్. ఏంటంటే నాకు
1: తప్పకుండా.
0: ఇంకొక డౌట్ ఉంది సార్, మ్యామ్ అప్పుడు మనం స్కిప్ చేసాం. ఏంటంటే ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే ఎలాంటి అనుమతులు కావాలి, ఆ అనుమతుల్ని ఎట్లా పొందాలి, దానికి ప్రాసెస్ ఏంటో ఒక్కసారి బ్రీఫ్ చేయండి సార్.
1: వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. ఒకప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఏమేమి అనుమతులు కావాలనే దాంట్లో ప్రతి ఒక్కరి దానికి వాళ్ళకి చాలా ఆతృత ఉంటుంది అనమాట. ఒకప్పుడు జిల్లా పరిశ్రమ కేంద్రానికి వెళ్ళేసి అక్కడ మాట్లాడితే తప్ప అక్కడ ఆఫీసర్ చెప్పేవాడు ఈ కావాలని. కానీ ఇప్పుడు మీకు ఈ ఐపాస్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేసి సింగిల్ విండో సిస్టమ్ వచ్చినాక మీకు జస్ట్ లాగిన్ అయ్యి నో యువర్ అప్రూవల్స్ అని ఉంటుంది. నో యువర్ అప్రూవల్స్ అక్కడ జస్ట్ క్లిక్ చేసుకొని మీరు ఒక సెట్ ఆఫ్ ఒక 20 క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. సింపుల్ క్వశ్చన్స్, సింపుల్ మీకు మీకు తెలిసిన అడుగుతుంది అనమాట. అడిగినాక ఆ సిస్టమ్ ఆటోమేటిక్గా మీకు ఏం అప్రూవల్స్ కావాలి, వాటికి ఏ డిపార్ట్మెంట్ ఇస్తుంది, వాటి టైం లైన్ ఎంత, ఫీజు ఎంత అని మీకు లిస్ట్ వచ్చేస్తుంది. మనకి జనరల్గా ఒక ఇండస్ట్రీకి 5-6 అప్రూవల్స్ ఉంటాయి. మాకు స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఆల్ అప్రూవల్స్ టీజీఐ పాస్లో కవర్ అయిపోయినాయి. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. సింగిల్ విండో అంటే టీజీఐ పాస్లో అప్లై చేస్తారు, అప్లై చేయగానే అది కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని స్క్రూటినైజ్ చేసి ఇన్స్పెక్షన్ కావాలి అనుకుంటే ఇన్స్పెక్షన్కి వెళ్తారు. లేదు కొన్ని డిపార్ట్మెంట్స్ అక్రాస్ ద టేబుల్ ఇచ్చే ఉంటాయి కొన్ని అప్రూవల్స్, సో అవి ఇచ్చేస్తారు. మేజర్ వచ్చే కొన్ని మీకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అంటే మీరు ఇప్పుడు పొల్యూషన్ పీసీబీలో ఏంటంటే పీసీబీ అంటాము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, దాంట్లో మీకు 4 కేటగిరీస్ చేశారు, వైట్ గ్రీన్ ఆరెంజ్ రెడ్ అనేసి. సో దాని టైమ్ లెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక్క దానికి టైమ్ లెన్స్ చెప్తాను. వైట్కి ఓన్లీ 0 టైం, అంటే జస్ట్ వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు డిపార్ట్మెంట్కి నేను ఇట్లా యూనిట్ పెట్టబోతున్నాను అనేసి. నంబర్ 2 గ్రీన్ కేటగిరీ, గ్రీన్ కేటగిరీకి వన్స్ ఒకేసారి తీసుకోవచ్చు, దీనికి రెన్యువల్ అంటూ లేదు. ఆరెంజ్ అండ్ రెడ్కి మాత్రము రెన్యువల్స్ ఉంటాయి. ఆరెంజ్ 14 డేస్ ఇస్తారు ఇప్పుడు వాళ్ళు, రెడ్ 21 డేస్లో ఇస్తారు. కాకపోతే ఈ మీరు 5 ఇయర్స్ 10 ఇయర్స్ అని ఉంటుంది దానికి టైం పీరియడ్, తర్వాత మీరు రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది.
0: సార్ నార్మల్గా టీజీఐ పాస్లో మనం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అనుమతుల కోసం అప్లికేషన్ మనం పెట్టుకుంటాం, ఇన్ కేస్ ఏదైనా కారణం చేత ఆ అప్లికేషన్ రిజెక్ట్ అయితే మళ్ళీ ఎప్పటికీ మనం
1: రిజెక్ట్ అంటే కొన్ని చాలా తక్కువ కేసులు అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్కూల్ దగ్గర పెడుతున్నారు ఇండస్ట్రీ, ఒక టెంపుల్ దగ్గర పెడుతున్నారు డివోషనల్ ప్లేస్ దగ్గర, లేదు ఒక వాటర్ బాడీ దగ్గర దగ్గర పెడుతున్నారు, సో ఆ బఫర్ జోన్లో, సో ఆ కేసెస్లో రిజెక్ట్ అవుతుంది జనరల్గా ముందే వాళ్ళకి తెలుసుంటారు ఇండస్ట్రీ వాళ్ళకి. లేదు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు ఇక్కడ మీకు పర్మిషన్ రాదని చెప్పేస్తారు ఈ 3-4 కేటగిరీస్లో.
0: సార్ రెన్యువల్ అనే ప్రాసెస్ ఏమైనా ఉంటుంది?
1: రెన్యువల్ ఉందండి. దీనికి ఏంటంటే ఫస్ట్ అప్రూవల్ ఇస్తున్నప్పుడే ఇన్ని రోజులు వ్యాలిడిటీ అని ఇస్తారు దానికి. అన్ని డిపార్ట్మెంట్స్ కాదు, కొన్ని డిపార్ట్మెంట్స్ లైక్ పొల్యూషన్ బోర్డు ఉంది, లేబర్ డిపార్ట్మెంట్ ఉన్నాయి, ఇదేంటో ఇన్ని రోజులు కనిస్తారు, దాంతో రెన్యూ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ లాంటివి ఉన్నాయి ప్లాన్ అప్రూవల్ ఇచ్చాయి, వాళ్ళకి అవసరం లేదు. అదే ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ లైసెన్స్ కూడా ఇస్తుంది, ఫ్యాక్టరీ లైసెన్స్ కూడా ఇస్తుంది, అది రెన్యూ చేసుకోవాలి ఎవరి 5 ఇయర్స్కి 6 ఇయర్స్కి అట్లా ఉంటుంది అన్నమాట టైం పీరియడ్. అది మీకు ఆ టైం పీరియడ్ ప్రకారం మీరు ఫీజు కడతారు. ఈ 5 ఇయర్స్ కావాలనుకోండి ఒక ఫీజు రేట్ ఉంటుంది, నాకు 3 ఇయర్స్కే నేను కడతానంటే 3 ఇయర్స్ తర్వాత రెన్యూ చేసుకోవాలి. 5 ఇయర్స్ దాకా నేను కట్టేస్తాను ఫీజు, 5 ఇయర్స్ తర్వాత రెన్యూ చేసుకోవాలంటే 5 ఇయర్స్ తర్వాత వాళ్ళు రెన్యూ చేసుకోవచ్చు అట్లా అనమాట. దానికి రెన్యువల్ ఫీజు ఉంటుంది, అది బేర్ మినిమం ఉంటుంది, అది కట్టుకోవాలి అది ఫీజు మాత్రం.
0: సార్ నెక్స్ట్ 5-10 ఇయర్స్లో యువతకి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి అవకాశాలు ఉంటాయి అని భావించవచ్చు మనం?
1: రోజు రోజుకి ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఇంపార్టెన్స్ ఇస్తున్నామో యూత్ని కూడా ఇండస్ట్రీ వైపు వాళ్ళే ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటట్టు మేము కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటాం. అది నెవర్ ఎండింగ్.
0: సో నిరంతర ప్రాసెస్ కొనసాగుతూ ఉంటుంది అంటారు.
1: ఎస్
0: సార్, మీ దగ్గర ఏదైనా సక్సెస్ స్టోరీ ఉందా సార్ మా యూత్ని మీరు
1: చాలా ఉన్నాయండి అది
0: మోటివేట్ చేయడానికి ఈ సందర్భంగా
1: చెప్పలేము, చాలా ఉన్నాయి.
0: రైట్ సార్, వన్ లాస్ట్ విష్, ఒక మంచి సందేశం మీరు ప్రజెంట్ యూత్కి చెప్పాలి ఇండస్ట్రీస్ వైపు అడుగు పెడుతూ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లు నిలదొక్కుకోవాలి అనుకుంటున్న యంగ్ ఆంటర్ప్రీనర్కైనా విమెన్కైనా లేకపోతే మిడిల్ ఏజ్డ్ విమెన్కైనా వృద్ధులు, చాలామంది కూడా రిటైర్ అయిన తర్వాత కూడా వ్యాపార రంగంలోకి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు, సో వాళ్ళందరికీ మోటివేట్గా మీరు చెప్పాలనుకున్న వన్ లాస్ట్ వర్డ్ అంటే ఏం చెప్తారు సార్?
1: యువత ఎంప్లాయ్మెంట్ గురించి కాకుండా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్టేజ్కి రండి. మీరు గవర్నమెంట్ స్కీమ్స్ యూజ్ చేసుకోండి, లైక్ సింపుల్ థింగ్, పిఎంఐఎస్ ఇంటర్న్షిప్ స్కీమ్ ఉంది దాంట్లో జాయిన్ అవ్వండి, మీరు మెళకువలు నేర్చుకోండి, ఇండస్ట్రీ పెట్టండి, మీకు ఎటువంటి సదుపాయాలు కావాలన్నా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు ఆల్రెడీ చెప్పాను, జిల్లా పరిశ్రమ కేంద్రంలో జనరల్ మేనేజర్ గారు మీకు ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటారు, ఆయన గైడ్ చేస్తారు, బ్యాంక్ సపోర్ట్ ఇప్పిస్తారు.

0: స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ కూడా సపోర్ట్ ఇప్పిస్తారు. సో దీన్ని మీరు ప్రాపర్ వేలో యూజ్ చేసుకోవాలి, అంతే. గవర్నమెంట్ రెడీగా ఉంది హెల్ప్ చేస్తానికి, మీరు దాన్ని అందిపుచ్చుకోవాలి, అంతే.
1: రైట్, ప్లేట్ మీల్స్ అన్నీ కూడా మన ముందు ఉన్నాయి, మనం తినడమే ఆలస్యం, అంతే.
0: అంతే.
1: రైట్, చాలా విషయాలు ఎవరైతే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి బోల్డ్ అనే విషయాలు మనతో షేర్ చేసుకున్నారు ఇవాళ ఇండస్ట్రీస్ జాయింట్ డైరెక్టర్ కె చంద్రశేఖర్ బాబు గారు. సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు మా
0: థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి.
1: స్టూడియోలోకి వచ్చి మాకు చాలా విషయాలు ఈరోజు చెప్పారు. ఇన్ని అంటే ఇన్ని స్కీమ్స్, ఇన్ని అవకాశాలు మనకు అందుబాటులో ఉన్నాయి, మనం ప్రాపర్ వేలో మనం యూజ్ చేసుకుంటే డెఫినెట్గా మన ఒక మంచి ఇండస్ట్రియలిస్ట్ అవుతామని ఒక నమ్మకం నాకు వచ్చింది. అండ్ వింటున్న శ్రోతలందరికీ కూడా ఐ హోప్ అందరికీ కూడా రీచ్ అయింది అని అనుకుంటున్నాను. రైట్, ఇది ఇవాల్టి బిజినెస్ ముచ్చట్లో కార్యక్రమంలో యువతలో పారిశ్రామిక స్ఫూర్తి, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఈ అంశం గురించి ఇండస్ట్రీస్ జాయింట్ డైరెక్టర్ కె చంద్రశేఖర్ బాబు గారు చెప్పిన బిజినెస్ ముచ్చట్లు వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. Stay tuned.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పంచాయతీరాజ్ చట్టం 2018కి సవరణ బిల్లును ఈరోజు అసెంబ్లీలో మంత్రి సీతక్క ప్రవేశపెట్టనున్నారు. గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని సమీపంలో నేషనల్ బ్యాంకుల్లో జమ చేసుకునేలా ఈ చట్ట సవరణ చేపడుతున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీల సొంత ఆదాయం ట్రెజరీలతో జమ అవుతుంది. తెలంగాణ శాసనసభలో ఈరోజు 10 అంశాలపై చర్చ జరగనుంది. పలు అంశాలపై సభ్యులు సంబంధిత మంత్రులు ప్రశ్నలు అడగనున్నారు. అలాగే శాసనమండలిలో కూడా 10 కీలక అంశాలు చర్చకు రానున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావుతో పాటు ఎమ్మెల్యేలు ఈరోజు హైదరాబాద్లో లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలవనున్నారు. మధ్యాహ్నం ఈ సందర్భంగా మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల వ్యవహార శైలికి సంబంధించి ఫిర్యాదు చేయనున్నారు. క్రీడా శిక్షణ ఫీజుల సవరణపై వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్పష్టం చేసింది. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు, జిల్లా స్థాయి నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులకు ఉచిత శిక్షణ కొనసాగుతుందని తెలిపింది. ఆర్థిక ఇబ్బందులు క్రీడా ప్రతిభకు అడ్డంకి కాకూడదని శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి పేర్కొన్నారు. రాష్టంలో కూరగాయలు, పండ్ల తోటలు, తృణధాన్యాల సాగు విస్తరణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. రైతులకు అధిక ఆదాయం అందించే కూరగాయల సాగు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నాబార్డుతో పాటుగా సంబంధిత సంస్థల సహకారంతో సాంకేతిక, ఆర్థిక, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని, డ్రిప్ ఇరిగేషన్ విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు. తెలంగాణ అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలో మహిళా పోలీసుల గౌరవాన్ని కించపరిచేలా బీఆర్ఎస్ నేతలు వ్యవహరించారని ఆరోపిస్తూ వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదు చేశారు. విధుల్లో ఉన్న మహిళా సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవడం దారుణమని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి మహిళా సిబ్బంది భద్రతకు కఠిన రక్షణ చర్యలు తీసుకోవాలని కావ్య కమిషన్ను కోరారు. పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైల్ వార్డన్స్తో సహా 7437 పోస్టులు దరఖాస్తు గడువు తెలంగాణ రాష్టస్థాయి పోలీసు నియామక మండలి పెంచింది. సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు గడువు పొడిగించింది. రాగల 5 రోజుల పాటు రాష్టంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 4 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 10:03 దాటి 45 సెకండ్లు. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి వివిధ భారతి ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకు నచ్చిన పాట వినాలి అంటే 0402324082 నెంబర్కి వాట్సాప్ ద్వారా మీకు నచ్చిన పాట వివరాల్ని, మీ పేరు, ఊరు వివరాల్ని టైప్ చేసి పంపించండి.

0: విన్నపాట బాహుబలి ద బిగినింగ్ చిత్రం కోసం రమ్యా బెహ్రా దీపు పాడింది. రామజోగయ్య శాస్త్రి రచనకు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 10:12 దాటి 50 సెకండ్లు స్టూడియోస్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. శ్రోతలకు ఒక గమనిక, ఈరోజు తెలంగాణ భాషకు సాహిత్యానికి విశిష్ట సేవ చేసిన మహనీయుడు ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం. ఈ సందర్భంగా శ్రీ

కాళోజీ నారాయణరావు గారితో శ్రీమతి కె విజయ గారు గతంలో రికార్డు చేసిన సంభాషణ ప్రసారమవుతుంది ఈ ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్నారు ప్రేమం చిత్రం కోసం విజయ్ యేసుదాస్ పాడిన పాట. శ్రీమణి సాహిత్యానికి గోపి సుందర్ సంగీతం అందించిన ఈ పాటను వినిపిస్తున్నాం. వరంగల్ కాశీబుగ్గ శ్రోతలు నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ ఇంకా ఇదే పాటను వినిపిస్తున్నాము. పార్థసారథి ఆదిలాబాద్ నుండి మనకు ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ చేశారు. వారి కుటుంబ సభ్యుల కోసం కూడా ఈ పాట.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: నేను లోకల్ చిత్రం కోసం నరేష్ అయ్యర్, మనీషా ఈరబాతిని పాడిన పాట వింటున్నారు. శ్రీమణి సాహిత్యానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను వినిపిస్తున్నాం. నెహ్రూ పార్క్, నిజామాబాద్ జిల్లా శ్రోతలు అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షేక్ చాంద్, ఫరూక్, ఇంకా మూసా కరీం, షేక్ సలీం వీరందరి కోసం ఈ పాట.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 10:24 దాటి 50 సెకండ్లు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం, ఈరోజు తెలంగాణ భాషకు సాహిత్యానికి విశిష్ట సేవ చేసిన మహనీయుడు ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం. ఈ సందర్భంగా శ్రీ కాళోజీ నారాయణరావు గారితో శ్రీమతి కె విజయ గారు గతంలో రికార్డు చేసిన సంభాషణ ప్రసారమవుతుంది ఈ ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఇప్పుడు వింటున్నారు ఊసరవెల్లి చిత్రం కోసం విజయప్రకాష్ నేహా భాసిన్ పాడిన పాట. అనంత శ్రీరామ్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను వినిపిస్తున్నాం. పెద్ద అంబర్పేట్ శ్రోతలు గుండు అంబదాస్, లావణ్య, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, శంకరమ్మ, ఇంకా ఇదే పాటను మరికొంతమంది శ్రోతలకు కూడా వినిపించేద్దాం. పార్సీగుట్ట సికింద్రాబాద్ శ్రోతలు స్వర్ణలత శ్రీనివాస్, ఇంకా మాధవి ఆంజనేయులు బుదాన్ పోచంపల్లి శ్రోతల కోసం నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్ వారి కుటుంబ సభ్యుల కోసం ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మై ఫ్రెండ్ చిత్రం కోసం రంజిత్ సంగీత, ప్రభు సారా స్ట్రాప్ పాడిన పాట. అది సిరివెన్నెల సాహిత్యానికి రాహుల్ రాజ్ సంగీతం అందించిన ఈ పాటను వినిపించాము. నిజామాబాద్ జిల్లా శ్రోతలు అరుణ రాజేంద్ర కోసం, ఇంకా వరంగల్ జిల్లా కాశీబుగ్గ శ్రోతల కోసం ఈ పాటను వినిపించాం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: 10:36 దాటి 15 సెకండ్లు స్టూడియోస్లో. ఈరోజు తెలంగాణ భాషకు సాహిత్యానికి విశిష్ట సేవ చేసిన మహనీయుడు ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి. తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా కాళోజీ నారాయణరావు గారితో శ్రీమతి కె విజయ గారు గతంలో రికార్డు చేసిన సంభాషణ ప్రసారమవుతుంది ఈ ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఇప్పుడు వినండి రచ్చ చిత్రం కోసం సుఖ్వీందర్ సింగ్ సాహితీ పాడిన పాట. సుద్దాల అశోక్ తేజ రచనకు మణిశర్మ సంగీతం అందించిన ఈ పాటను వినిపిస్తున్నాం. వినాయక్ నగర్ కాలనీ కామారెడ్డి జిల్లా నుండి సిజి కిషన్, చంద్రకళ, సిద్ధు ఇంకా వారి మిత్రబృందం కోసం ఏదైనా ఒక మంచి పాటను మాకోసం అంటూ అంకుశపురం శ్రోతలు దోర్నాల సుదర్శన్, అవేష్ విధుబాబు, ఇంకా భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని వారి కుటుంబ సభ్యుల కోసం, ఇంకా ఆదోని మండలం రాజశేఖర్ రెడ్డి గారు ఒక మంచి పాటను వినిపించండి అంటూ మనకు మెసేజ్ చేశారు. వీరికోసం కూడా ఈ పాట.

హస్తినాపురం ఈస్ట్ నుండి కన్నెగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాన్ష్, అనిరుద్ధ్, శ్రేయాన్ష్ వీరి కోసం కరెంట్ తీగ చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట రామజోగేశాస్త్రి రచనకు అచ్చు సంగీతం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 10:47 దాటి 42 సెకండ్లు. ఈరోజు తెలంగాణ భాషకు సాహిత్యానికి విశిష్ట సేవ చేసిన మహనీయుడు ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం. ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు గారితో శ్రీమతి కె విజయ గారు గతంలో రికార్డు చేసిన సంభాషణ ప్రసారమవుతుంది ఈ ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఎవర్గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట మొగుడు చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట. శ్రీవెన్నెల సాహిత్యానికి బాబు శంకర్ సంగీతం అందించిన ఈ పాటను వినిపిస్తున్నాం. జిబ్లక్పల్లి శ్రోతలు, చిక్క, చక్రపాణి, చందన ఇంకా వారి కుటుంబ సభ్యుల కోసం కృష్ణవేణి, వేణు, వీరు ఎక్కడి నుంచో వాళ్ళ ఊరి పేరు రాయలేదు, వారి కోసం కూడా ఈ పాట. రవిశంకర్ చాగంటి నిజాంపేట

నుంచి ఒక మంచి పాట కోసం మనకి రిక్వెస్ట్ పంపించారు. మోరిపెల్లం గ్రామం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవానీ వారి కుటుంబ సభ్యుల కోసం కార్తీక్ పాడిన పాట ఫ్రమ్ ద మూవీ మొగుడు.

శతమానం భవతి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. రామజోగయ్య శాస్త్రి రచనకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ పాటను వినిపిస్తున్నాము. హుత్నూర మండల్ సిద్ధుల నాగర నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, బుక్క భిక్షపతి వారి కుటుంబ సభ్యుల కోసం, ఇంకా బుదాన్ పోచంపల్లి గాంధీనగర్ శ్రోతలు ఎలగందుల

శాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, ప్రవీణ్, సంధ్య, అక్షయ, గుణ, ఇంకా మాకోసం ఒక మంచి పాటను జరూర్ వినిపించండి అంటూ మా పేర్లు రేడియోలో వినడం ఒక ఖాయిష్ అంటున్నారు. సఫియా, సర్వార్, అర్హాన్, ఫైజాన్, ఇర్ఫాన్ హైదరాబాద్ సతీష్ నగర్ నుంచి. సతీష్ నగర్, సంతోష్ నగర్. ఓకే, మీకోసం కూడా ఈ పాట వినిపిస్తాను. నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అబేద, ఆయిషా వారి కుటుంబ సభ్యుల కోసం ఇంకా ఇదే పాటను వినిపిస్తున్నాము. రాధిక, తేజ, వెంకట్, శివ, బుల్లోడు, విక్రమ్, చందన్, అంబుసారంగ్ స్ట్రీట్ నుంచి పంపించారు. ఓకే, మీ అందరి కోసం శతమానం భవతి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. మరి ఎవర్ గ్రీన్ హిట్స్ వినేశారు. ఇంకోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ రోజు తెలంగాణ భాషకు భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భాషా సాహిత్యానికి విశిష్ట సేవ చేసిన మహనీయుడు ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి ఈ రోజు ఈ సందర్భంగా జరుపుకుంటున్నాం. తెలంగాణ భాషా దినోత్సవం ఈ సందర్భంగా ఆకాశవాణి వివిధ భారతి ప్రసారం చేస్తోంది. కాళోజీ నారాయణరావు గారితో శ్రీమతి కె విజయ గారు గతంలో రికార్డు చేసిన సంభాషణ మరి వినడం మర్చిపోరుగా 11 గంటలకు ఈ కార్యక్రమం. మరి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా hyderabadwater.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: సమయం 11 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఉభయ సభల్లో బీఆర్ఎస్ సభ్యులు తమ స్థానాల నుంచి లేచి నినాదాలు చేస్తూ సభకు అంతరాయం కలిగించారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించవద్దని, ఏ విషయమైనా రాతపూర్వకంగా తనకు అందిస్తే చర్చించేందుకు సిద్దమని అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పదే పదే విజ్ఞప్తి చేసినా బీఆర్ఎస్ సభ్యులు వెనక్కి తగ్గలేదు. సభా కార్యక్రమాలు సజావుగా సాగేలా సహకరించాలంటూ పదే పదే విజ్ఞప్తి చేసినా నిరసనలు తెలుపుతూ నినాదాలు చేస్తూ కార్యకలాపాలకు అడ్డు తగలడంతో 17 మంది బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ ప్రసాద్ కుమార్ ఈ సెషన్స్ ముగిసేదాకా సస్పెండ్ చేశారు. మరోవైపు శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతులు వాణిజ్యం పెంచేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. న్యూఢిల్లీలో మంగళవారం ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఫ్రాన్సిస్కో లారెల్ జూనియర్తో జరిగిన సమావేశంలో ఈ మేరకు చర్చించారు. నాణ్యమైన బియ్యం సరఫరా సామర్థ్యం, ఆధునిక మిల్లింగ్ వ్యవస్థ తెలంగాణకు ఉన్నాయని పేర్కొనగా పెద్ద పరిణామంలో కొనుగోలు అవకాశాలు పరిశీలిస్తామని లారెల్ సానుకూలంగా స్పందించారు. విద్యా సంస్థల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు, ఫైర్ ఎన్ఓసీ ప్రక్రియలపై నిర్దేశిత నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని తెలంగాణ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో డీజీఎఫ్ఎస్ కార్యాలయంలో పాఠశాలలు, జూనియర్ కళాశాలల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు పలు అంశాలు వివరించారు. నకిలీ ఫైర్ ఎన్ఓసీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు, యువతలో సృజనాత్మక ప్రతిభ వెలికి తీసేందుకు బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 సద్వినియోగం చేసుకోవాలని రాష్ట సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యువ ఫిలిం మేకర్స్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎఫ్డీసీ ఎండీ ముకుందరెడ్డి తదితరులతో కలిసి మంత్రి ఛాలెంజ్ పోస్టర్ ఆవిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాల క్షేత్రస్థాయి సాంకేతిక పరిశీలన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిపుణుల బృందం పూర్తి చేసింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆహ్వానం మేరకు ఇస్మాయిలీ కమ్యూనిటీ 50వ ఇమామ్గా బాధ్యతలు స్వీకరించాక ప్రిన్స్ రహీం ఆగాఖాన్ ఈ రోజు నుంచి ఈ నెల 15 వరకు తొలిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా కటక్లో సరళ సాహిత్య సంసద్ కళింగరత్న పురస్కారం ప్రదానం చేసింది. ఈ పురస్కారంలో సరస్వతీదేవి వెండి విగ్రహం, ప్రశంసా పత్రం ఉంటాయి. ఈ సందర్భంగా జస్టిస్ మిశ్రా మాట్లాడుతూ, ఒక వ్యక్తి జీవితంలో ఎంత దూరం ప్రయాణించిన పుట్టిన నేల జ్ఞాపకాలు, గుర్తింపు, సాంస్కృతిక వారసత్వం తీర్చిదిద్దుతూనే ఉంటుందని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 11:03 దాటింది. ఈరోజు తెలంగాణ భాషకు సాహిత్యానికి విశిష్ట సేవ చేసిన మహనీయుడు ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం. ఈ సందర్భంగా శ్రీ కాళోజీ నారాయణరావు గారితో శ్రీమతి కె విజయ గారు గతంలో రికార్డు చేసిన సంభాషణ వింటారు.
1: ప్రజాకవిగా, స్వాతంత్ర సమరయోధునిగా ప్రజావాణికి మైక్ అయ్యి ప్రజల గొడవను తన గొడవగా చెబుతూ అవిశ్రామ ఉద్యమకర్తగా కాళోజీ నారాయణరావు గారు సుపరిచితులు. ప్రజలకు పెద్ద దిక్కుగా, ఆప్త బంధువుగా చెరగని స్థానం ఏర్పరుచుకున్న కాళోజీ గారి చిన్ననాటి జ్ఞాపకాలు, 5 తరాలను 87 వసంతాలను చూసిన వారి దృష్టిలో అలనాటి ఓరుగల్లు, ప్రజాజీవన సరళి, నాటి రాజకీయ సామాజిక స్థితిగతులు, కళ, సాహిత్యం, జనజీవనం ఇత్యాది విషయాలను వారితో ముచ్చటించినప్పుడు వారు వెలిబుచ్చిన అభిప్రాయాలను మా ఆకాశవాణి శ్రోతలకు అందించాలన్నదే మా తపన. నమస్కారం కాళోజీ గారు, మా ఆహ్వానాన్ని మన్నించి మా ఆకాశవాణి కేంద్రానికి మీరు విచ్చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలనాటి ఓరుగల్లు ఎలా ఉండేది, ఆనాటి హైదరాబాదు రాజకీయ సామాజిక భౌగోళిక పరిస్థితులు ఎలా ఉండేవి చెప్తారా?
2: హైదరాబాదు నిజాం రాజ్యం లోపల 3 ప్రాంతాలు, తెలంగాణ, మరాఠవాడ, కర్ణాటక. కర్ణాటక 3 జిల్లాలు, మహారాష్ట్రం 5 జిల్లాలు, తెలంగాణ అనే దానికి 8-9 జిల్లాలు. రాజ్యభాష, ఆఫీషియల్ భాష ఏదైతే ఉందో అదే ఉర్దూ. అంటే ఈ 3 భాషలకు సంబంధించినటువంటిది. అయితే అప్పుడు అక్కడి హైదరాబాద్ సంస్కృతి ప్రత్యేకించి చదువుకున్న వాళ్ళు లేకపోతే పైన వాళ్ళు వీళ్ళలో పట ఈ హైదరాబాదులో ఉండేటువంటి ఈ 3-4 భాషలకు సంబంధించినటువంటి సంస్కృతి భాషకు సంబంధించినటువంటిది అది ఉండేది. అయితే దానికి నమూనా హైదరాబాదే మినీ ఇండియా అని ప్రసిద్ధి చెందిన అన్ని సంస్కృతులు ఉన్నాయని. విచిత్రమైనటువంటిది, హైదరాబాద్లో అయినా కానీ మా వరగల్లో అయినా కానీ రకరకాల ఆ వాడల పేర్లు, ఆ వాడల పేర్ల ప్రకారంగా ఉన్నది. హైదరాబాద్లో హబ్స్ కూడా ఉన్నది, సిద్దేబర్ బజార్ ఉన్నది, ఇరానీ గల్లీ ఉన్నది, ఉర్దూ గల్లీ ఉన్నది, బ్రహ్మణ్ వాడ ఉన్నది, కోమటి బస్తీ ఉన్నది. అయితే రకరకాల భాషను రకరకాల వృత్తులకు సంబంధించినటువంటివి, గూడాలు, మా మడిగూడకు చుట్టూ ఉన్నటువంటి కుమ్మరిగూడెం, టేకులగూడెం అనేటువంటివి వాటి గూడే ప్రకారం. అయితే ఇవన్నీ కూడా నా వివిధ భాషల కూడిక, వివిధ సంస్కృతుల కూడిక సంబంధించినటువంటిది. అని ఇప్పుడు నాకు జ్ఞాపకం వస్తున్నది, హైదరాబాద్లో ఒక క్వార్టర్స్ పెద్ద బంగ్లా, దానికి అవుట్ హౌజర్స్గా ఉండేటువంటివి 7-8 క్వార్టర్స్. దాంట్లో 7 భాషలకు సంబంధించిన కుటుంబాలు ఉండేవి, మరాఠీ, తమిళ్, హిందీ, మార్వాడి, తెలుగు, కర్ణాటక. అయితే ఈ ఇళ్లలో కూడా పనిచేసేటువంటి పని వాళ్లకు, ఈ 7 కుటుంబాల పిల్లలకు 5-6 భాషలు అనర్గళంగా మాట్లాడుకుంటారు. అయితే ఇది ఏమిటంటే, కలిసిమెలిసి ఉంటే, వారు కానీ కలిసిమెలిసి మాట్లాడుకుంటే చేసుకున్నట్టయితే మనకు ఒక విధమైనటువంటి స్నేహం, ఒక భాష విషయంలో ఉన్నటువంటి మనకి అభిప్రాయం ఏర్పడుతుందని దానికోసం. అక్కడ హైదరాబాద్ లోపల రెసిడెన్సీ బజార్స్ అని హైదరాబాద్లో ఉండేటువంటి, ఇప్పుడు ఉమెన్స్ కాలేజ్ అవుతున్నదో అది అక్కడ, అది రెసిడెంట్ క్వార్టర్స్ అవి. దాని తర్వాత వెనుక చుట్టూ ఉన్నటువంటి బొగ్గుల గుంట, ఈశాన్యా బజార్, రెసిడెన్సీ కోటి, అవన్నీ ఇవన్నీ కూడా సంబంధించినటువంటివి. అది అక్కడ బ్రిటిష్ పరిపాలన ఉండేటువంటి ఆయన రెసిడెంట్ ఉండేటువంటి హెడ్ క్వార్టర్స్. అట్లనే సికింద్రాబాద్ ప్రాంతం కూడా ఇండియా చట్టాలు దాని ప్రకారం జరిగేది. బొల్లారం అనేది బొల్లారం ఆల్వాల్ అవన్నీ మిలిటరీ ప్రాంతం, అది కంటోన్మెంట్ ఏరియా అని, ఇప్పటికి కూడా కంటోన్మెంట్ ఏరియా అని. అయితే ఈ 3 భాగాలు ఏవైతే ఉండేనో హైదరాబాద్కు సంబంధించి, అవి పూర్తి కూడా నైజాం రాజ్యంలో ఉండేటువంటి విధానానికి, ఆ బాజార్లలో పొటాను, ఆ సికింద్రాబాద్లో ఉన్న విధానానికి, ఆ కంటోన్మెంట్లో ఉన్న విధానానికి, సో అదంతా బ్రిటిష్ ఇండియా మోస్తరుగా ఉండేది.

ఆ భాగం తక్కిందంతనే హైదరాబాద్ అని తరుచుకుంటున్నటువంటిది. అయితే అక్కడ చట్టాలు వేరు, అక్కడ యాక్టివిటీస్ వేరు, అన్ని వేరు. ఏదైతే వాడు ఉండడం వల్ల వాడు ఇంగ్లీష్ వాడు ఎట్లా చేసిండో, ఇక్కడ ఈ ఉర్దూ అనే దగ్గరకు వచ్చేవారు కూడా పర్షియను అరబిక్ సంబంధించినటువంటి వాళ్ళు విద్వాంసులు, ఈ ఉర్దూ నేర్చుకున్న వాళ్ళు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు మహమ్మదీయులు, లేకపోతే అవతల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇరాన్ నుంచి, వాటి పరదేశీయులకి ఇక్కడ అధికారమును ఆధిపత్యం లభించింది. కానీ స్థానికులైనటువంటి మహమ్మదీయులకు కూడా ఏమి లేదు, వాడు వాడు వెనకబడేవాడు. దానికి ఉదాహరణ చెప్పదలుచుకుంటే నా క్లాస్మేట్స్ లోపల హఫీజుద్దీన్ అని ఒక మహమ్మదీ పిల్లవాడు, చాలా బీదవాడు, చాలా బీదవాడు, చౌకీదార్ కొడుకు, ఫారెస్ట్లోనూ ఒక ఎక్కడో చౌకీదార్గా పనిచేసిన వాడు, వాడి కొడుకు పిల్లవాడు. తర్వాత ఆయన పెన్షన్ పుచ్చుకున్నాక ఒక హిందూ ధనవంతుడు జమీందారు గేటు ముందట చౌకీదారుగా ఉండి 3 నెలలకు 5 రూపాయలు 3 రూపాయలు ఉండేవాడు. అటువంటి వాడిని పిల్లవాడు వాడు, వాడు మా క్లాస్మేట్. వాడు ఇంగ్లీష్లో ఎంఏ అయ్యిండు, ఇంగ్లీష్లో ఎంఏ అయ్యిండు, ఇంగ్లీష్లో ఎంఏ అయినా కానీ వానికి పెద్ద ఉద్యోగం దొరకలేదు. ఎందుకోసం అంటే వానికి చెప్పేటువంటి గాడ్ ఫాదర్ అయిన వాడిని సిఫార్సు చేయవలసిన వాడు, ఏం చేసిన వాడే వాడేళ్ళాడు. ఆ కాలంలో పూట అన్నిటికంటే పెద్దది పెద్ద కులాలు ఆలా ఖాన్దాన్, గొప్ప వంశం. గొప్ప వంశం అనేది మాట ఉంటుంది హిందువులలో ఎక్కువ గొప్ప వంశం అనుకుంటే వాళ్ళు మహారాష్ట్రలో బ్రాహ్మణులను వాళ్ళు గొప్ప వంశం వాళ్ళు అనుకునేవాళ్ళు కులాల వారిగా. దేనికైనా కానీ సర్టిఫై చేయడానికోసం ఇప్పుడు గెజిటర్ పెద్దవాడే వాడు నుండి వాడు చేయాలి. అదే దానివల్ల ఆ పిల్లవాడికి హఫీజుద్దీన్ నా క్లాస్మేట్ వానికి ప్రైమరీ స్కూల్లో 30 రూపాయలు 30 నుంచి 35 నుంచి 80 ఆ గ్రేడ్లో పట అతనికి ఉద్యోగం దొరికింది. అది వాడు కోపం వచ్చింది, నేను ఎంఏ ఇంగ్లీష్ పాస్ అయిన వాడిని నన్ను ఈ చిన్నగా ఉద్యోగం ఇస్తారా అని. వాడు పోలేదు, క్షయ వచ్చి చచ్చిపోయాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళైనా ఇప్పటి గురి కానీ తమకు సంబంధించిన వాళ్ళను చేసిన వాళ్ళను అవతలి వాళ్ళకే ఆధిపత్యం దొరికేది, ఏదైనా దొరికేది, ఆధిపత్యం దొరికేది కానీ ఇక్కడ. అయితే ఈ విధంగా ఉండేటువంటి రాజ్యం లోపల అప్పుడు ఎట్లా పరిస్థితి ఉండేది అంటే అవతల పెద్ద కుటుంబాలు అనేవాళ్ళు మా హైదరాబాద్ రాజ్యం రాజకుటుంబం అందటువంటి పెద్దది. రాజకుటుంబం రాజుగారితో రాజకుటుంబంతో పెళ్లి వివాహక సంబంధాలు వేసుకునే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు వాళ్ళది పాయగాలని పెద్ద నవాబులోని పెద్ద ఉమ్రాయ్ ఉజ్జామ్ అనేది. దాని తర్వాత శివరాజు మహాకృష్ణ ప్రసాద్ అని పేష్కార్ అని అతను కూడా ఉత్తర హిందుస్థాన్ నుంచి వచ్చిన వాడే. వాళ్లకు సంబంధించినటువంటి హైదరాబాద్కు ప్రైమ్ మినిస్టర్గా పనిచేసినారు వాళ్ళ చందులాల్ మహారాజా కృష్ణ ప్రసాద్ వాళ్ళు, వాళ్ళకు సంబంధించినటువంటిది అది మహారాజా కృష్ణ ప్రసాద్. సాలార్ జంగ్ అని ఒక నవాబు ఆళ్ళ ఖాన్దాను, సాలార్ జంగ్, పాయగాలు, రాజవంశం, పేష్కార్ ఏది కృష్ణ ప్రసాద్, ఈ ఐదుగురు పెద్ద కుటుంబాలు, పెద్ద జాగీరదారులు రాజ కుటుంబం తర్వాత వాళ్ళు. 654 స్వదేశ సంస్థానాలు, స్వదేశ సంస్థానాల లోపల అన్నిటికంటే పెద్ద ముఖ్యమైనటువంటిది హైదరాబాద్ సంస్థానం. ఇక్కడ మొఘల్ చక్రవర్తులది రాజ్యం ఉండే కాని తర్వాత బ్రిటిష్ చక్రవర్తులు వచ్చిన తర్వాత అంతకుముందు చక్రవర్తి ఢిల్లీ చక్రవర్తి మొఘల్ చక్రవర్తికి ఏజెంట్ అయినవాడు, రిప్రజెంటేటివ్ అయినవాడు సుబేదార్ అనేవాడు, వాడిని దక్కన్ సుబేదారుగా ఉండేవాడు నిజాముల్ ముల్క్ అని ఉండేవాడు. ప్రావిన్సెస్ 4 జిల్లాలు కలిగి ఒక సూబా అంటే ప్రావిన్స్. ఆ 4 అయితే కర్ణాటక 3 జిల్లాలకు ఒక సూబా గుల్బర్గా అని, మహారాష్ట్ర వాళ్ళ 5 జిల్లాలకు సూబా అనేది ఔరంగాబాద్ అని, తెలంగాణ వాళ్లకు 8 జిల్లాలకు 2 సూబాలు, సూబే మెదక్, కమిల్ సూబే వరంగల్. ఈ 4 సూబాలలో 4 డిస్ట్రిక్ట్ జడ్జెస్, సెషన్ జడ్జెస్, 1 హైకోర్టు, హైకోర్టు కంటే పైన జ్యుడిషియల్ కమిటీ అండ్ ప్రివీ కౌన్సిల్. సర్వాధికారులు నిజాంకు తక్కిన వాళ్లకు రాజ్యాలలో చాలా తక్కువ మందికి ఉండే

0: ఇన్ని అధికారాలు ఏ స్వదేశ సంస్థానాధీశుడికి లేదు, ప్రత్యేకించి ఇవి ఈ సంస్థానంలో. ఈయనకు కాయిన్ కరెన్సీ, పోస్టు, రైల్వేలు కూడా దాదాపు అన్నీ కూడా ఈయన ఇండిపెండెంట్. వరంగల్ జిల్లా కేంద్రం మొదటి నుంచి కూడా, ఖమ్మం కూడా ఇప్పుడు ఖమ్మం వేరే డిస్ట్రిక్ట్ అయిపోయింది, అది కూడా మా వరంగల్ జిల్లాలో పట్టకాలు. కొన్ని తాలూకాలు అప్పుడు నల్గొండలో ఉన్నాయి కూడా, నల్గొండలో జనగామ తాలూకా, అది వరంగల్లోకి వచ్చింది ఇప్పుడు. అట్లనే పడకాల్ కరీంనగర్ తాలూకాలో, కరీంనగర్ జిల్లాలో ఉండేది, అది కూడా దీంట్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి జిల్లాల విభజన, పునర్విభజన జరిగినటువంటిది. కానీ ఇప్పటికీ వ్యవసాయం ఉన్న భూములకు సంబంధించినటువంటివి వాళ్ళు పట్టవారు, పాతకాల పట్టవారు గుణసింగారం. ఇప్పటికీ ట్యాక్సులు, మున్సిపల్ ట్యాక్స్ వేరు, రెవెన్యూ ట్యాక్స్ వేరు అని వాళ్ళు దాని ప్రకారంగానే వసూలు చేస్తున్నారు. హాజీపేట అనేది ఊరు, ఇక్కడ ఇప్పుడు హాజీపేట అనబడేటువంటిది అది స్టేషన్, స్టేషన్ ప్రకారం. ఘనపురం అంతే, ఘనపురం అనేది ఊరు వేరే ఉన్నది. ఘనపూర్ స్టేషన్ దగ్గర ఉండేటువంటి పట్నం రోడ్డు మీద ఉండేటువంటి ఘనపురం వేరు. మౌల అన్ని కంచెందుక ఆలేరైనా పెంబర్తైనా ఏవైనా కానీ.
1: మీ చిన్నతనం ఓరుగల్లులో ఎలా గడిచింది? మీరు చదువుకున్న పాఠశాలలు, మీ బహుభాషా పరిచయం గురించి శ్రోతలకి చెప్తారా?
0: నా బాల్యం వరంగల్ పట్టణంలో పట్టు మొదలైంది కొద్ది ఆలస్యంగా, కానీ దగ్గర ఉన్నటువంటి మడికొండలో పట్ట నాకు పరిసరాల అవగాహన కలిగినప్పటి నుంచి మడికొండలో ఉన్నాను, అక్కడనే తెలిసింది. నా బాల్యం విషయంలో చెప్పాడు అయినా లేకపోతే నేను చెప్పే విషయాలైనా కానీ దానికంటే ముందు హైదరాబాదు రాజ్యం, హైదరాబాద్ రాజ్యంలో ఉండేటువంటి ఒక కుటుంబం, మా కుటుంబం కాళోజీ వారి కుటుంబం. మా నాయనగారు పూర్తిగా తెలంగాణకు సంబంధించినటువంటి, తర్వాత సర్కారు వారి ప్రకారంగా ఉర్దూను ఫార్సీ దానికి సంబంధించినటువంటిది ఆయన భాషలు. చాలా కాలం కింద మొట్టమొదలు హైదరాబాద్ స్టేట్లో పూట మెట్రిక్ పాస్ అయిన వాళ్ళు ఏదైతే ఉన్నారో తాజాఘట్ హైస్కూల్ నుంచి, హైదరాబాద్ నుంచి, దాంట్లో ముగ్గురు మెట్రిక్ పాస్ అయిన వాళ్ళ నుంచి మా నాయనగారు ఒకరు. అయితే ఆయన ఉర్దూ ఫార్సీకి సంబంధించినటువంటిది ఆయన జ్ఞానం. ఇంట్లో కూడా ఆ ఉర్దూ ఫార్సీకి సంబంధించినటువంటిది వాతావరణం, తర్వాత తెలుగు సంబంధించినటువంటి భాష కాబట్టి. ఆయన వివాహం చేసుకున్నది మా అమ్మ రమాబాయి, ఆమె మాతృభాష కర్ణాటకం చెందినటువంటిది కర్ణాటక భాష, కానీ ఆమె మహారాష్ట్ర దేశంలో చదువుకున్నది కాబట్టి ఆమెకు మరాఠీ కూడా, కర్ణాటక మహారాష్ట్ర. పెళ్ళి అయినప్పుడు ఈ కుటుంబం, పెళ్లి పిల్ల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి, పెళ్లి పిల్లవాడి కుటుంబం నుంచి వచ్చిన వాళ్లకు పెళ్లి జరిగింది తిరుపతిలో. అయితే వీరికి వారి కర్ణాటకం హిందీ తప్ప వేరే భాషలు తెలియదు పెళ్లి పిల్లవాళ్లకు. పెళ్లి పిల్లవాడి వాడికి తెలుగు ఎక్కడ వరకు ఉంటుకొని తెలిస్తే హిందీ ఉర్దూ తెలుస్తే కానీ వేరే భాష తెలియదు. అది విచిత్రమైనటువంటిది, చాలా నూరు పది సంవత్సరాల కింద ముందు కానీ ఒక నమూనా సంగతి. అయితే మా ఇంట్లో మరి మా అమ్మ కాపురానికి వచ్చిన తర్వాత అమ్మ చెప్పిన సంగతి, తర్వాత మేము చూసిన సంగతి, అమ్మకు తెలుగు రాదు, నాయనకు మరాఠీ రాదు, కానీ ఆమె హిందీ దానితో సంబంధించింది కాబట్టి ఉర్దూ మాట్లాడితే తెలుస్తుంది ఆమెకు. అట్లనే మా నాయనగారికి మహారాష్ట్ర మాట్లాడితే వెనుక ఆయనకు మహారాష్ట్ర హైదరాబాద్ తెలుస్తుంది. అయితే అమ్మ మహారాష్ట్రంలో మాట్లాడేది, నాయన ఉర్దూలో మాట్లాడేవాడు వాళ్ళు పరస్పరంగా. తర్వాత ఈయన మరాఠీ నేర్చుకున్నాడు, ఆమె తెలుగు నేర్చుకున్నది, కానీ వాళ్ళకి అలవాటు మొదలైన అలవాటు ప్రకారంగానే ఉన్నది. తర్వాత మేము పుట్టిన తర్వాత అమ్మతోటి మరాఠీ, నాయనతోటి ఉర్దూ, ఇరుగు పొరుగు మడికొండలో పూట ఇరుగు పొరుగుతోటి తెలుగు పిల్లలతోటి వారితోటి. అయితే ఈ మూడు భాషలు మా మాతృభాషగా మాకు అంత అలవాటు దాని ప్రకారంగా అప్పటికిప్పటికి కూడా. అయితే అందుకోసం అది హైదరాబాద్ రాజ్యానికి ఒక ప్రతీకగా ఉన్నట్టు అని చెప్పే హైదరాబాద్లో ఉన్న కుటుంబాలు, గాంధీ విషయంలోనైనా, తిలక విషయంలోనైనా, సావర్కర్ విషయంలోనైనా మా అమ్మ కథలు చెప్పినట్టు చెప్పేది మాకు. అయితే ఆ చిన్నప్పటి నుంచే ఇవన్నీ సంగతి. అయితే చదువు రాకముందు కూడా చేసాము, తర్వాత నాకు ఎదిగిన తర్వాత మాట తెలిసిన తర్వాత మా అమ్మను మా అన్న కలిసి ఆ మహారాష్ట్ర పుస్తకాలు అవి చదువుకుంటే తిలక విషయంలో, సావర్కర్ విషయంలో అవి నేను వినేవాడిని. అంటే చిన్నప్పటి నుంచి మాకు ఈ పబ్లిక్ వ్యవహారాల్లో కూడా

ఉండేవి. ఇక మా పిల్లల ఆటలు బాల్యంగా ఉండేటటువంటి ఎక్కడ ఆలు నేర్చుకున్నది మడికొండ లోపల. అప్పుడు వాళ్ళు నాకు నాకు క్లాస్మేట్స్ అయిన వాళ్ళు ఆర్కెస్ట్రాలో పలదుర్గయ్య గారు, మేరదుర్గయ్య, కమ్మరి వెంకటేశం, సున్నాయిల చంద్రమౌళి, అవసలి దుర్గయ్య, ఇట్లా రకరకాల వాళ్ళు వాళ్ళకు కుసుమ దుర్గయ్య, వెలవం దుర్గయ్య, ఈ రకాల అంటే అన్ని కులాల వాళ్ళు కూడా మాకు ఆ స్కూల్ లోపల ఆలు నేర్చుకున్నప్పుడు ఉండేవాళ్ళు. వాళ్ళతోటి ఎదిగినప్పుడు కూడా ఆటలైనా చేసినారు. మానవాళ్ళు వరదశాల వారు కూడా దాదాపు కొనుక్కోవాలి. ఇది ఈ విధంగా నా బాల్యం అక్కడ అయింది. మడికొండలు కూడా నా బాల్యం చిన్నప్పుడు అయితే 2వ వార్షికం నుంచి 4వ వార్షికం వరకు వచ్చే వరకు పెద్ద ఘనమైపోయింది. అది దాన్ని ప్రైమరీ స్కూల్ మొదలైతే రెండే ఒక క్లాసు రెండు క్లాసు సమ్మయ్య గారు అని ఆయన వీధి పడింది. దాన్ని ప్రభుత్వం వారు ఆయనకు 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి ఆయన దాని తర్వాత అది స్కూలు 4 క్లాసులు ఉండేటువంటిది ప్రైమరీ. దాని పేరు తెహతానియా ప్రైమరీ స్కూల్. నాకు తెలిసిన వరకు 4వ క్లాస్, తర్వాత 5వ క్లాస్ లేదు. మడికొండ లోపల పోస్ట్ ఆఫీస్ లేదు. పోలీస్ స్టేషన్ ఒక పోలీసు వాడు ఉండరు. పోలీస్ పటేల్ అనేటి వాడే మడికొండలో దాడు. టప్పాఖానా హాజీపేట్ స్టేషన్లో ఉండేది. మాకు ఉత్తరాలు వచ్చినా ఏ వచ్చినా కానీ హాజీపేట నుంచి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి దాంట్లో మా ఇంటికే పోస్టర్లు ఉత్తరాలు రావడం అనేది చేయడం అనేది కూడా మా ఇంటికే కానీ తక్కిన వాళ్ళ ఇంటికే వరకు లేదు, చదువు లేదు కాబట్టి. మా నాయన గారును భానుమావుల వెంకటాచార్య వారు వాళ్ళిద్దరూ కలిసి ఆయన తెలుగును సంస్కృతం లెక్కలు చెప్పేటి వెంకటాచార్య వారు. రంగారావు గారు ఏమో తక్కిన విషయాలు చెప్పేవాడు. అన్నగారు నౌకరి అక్కడ అన్నగారికి నౌకరీ దొరికితే హైదరాబాద్ పోయినాం మిడిల్ స్కూల్ వరకు. 4th ఫారంలో మళ్ళా అన్న ఆయన వకాలత్ చేయడానికి వస్తే ఇక్కడికి వస్తే వకాలత్ పాస్ అయిన తర్వాత కొన్ని రోజులు వకీళ్ళ దక్కిన పని చేసి పెద్ద సంస్థానంలో నౌకరీ చేసి పాల్వంచాను మహారాష్ట్ర సంస్థ. అది ఆ నౌకరీ పోగానే హనుమకొండ లోపల అక్కడ హైదరాబాద్లో 2-3 స్కూళ్ళు. వరంగల్ కంటే మా మడికొండ కంటే ఎక్కువ పరిచయం హైదరాబాద్ తోటి కలిసింది. చిన్నప్పుడు ధనవంత్ హై స్కూల్ అని దాంట్లో అది నాయన గారు పాఠాలు చెప్తుంటే అక్క వెంకటాచార్య గారు పాఠాలు చెప్తుంటే పెద్దవాడు చదువుకుంటుంటే కూర్చొని విన్నవాడి అయితే ఉర్దూలో కూడా మిడిల్ స్కూల్ స్థాయి వరకు, ఇంగ్లీష్ కూడా మిడిల్ స్కూల్ స్థాయి వరకు అవన్నీ వచ్చాయి. కానీ రాయటం రాస్తారు కదా. అయితే అక్కడ మిడిల్ విచిత్రం ఏమిటంటే హైదరాబాద్ పోయిన తర్వాత మొట్టమొదలు ఆ ధనవంత్ హై స్కూల్ అని ఒక ప్రైవేట్ స్కూల్, దాంట్లో నా ఉర్దూ మాట్లాడి నా ఇంగ్లీష్లోటి మాట్లాడి కొద్ది మాట్లాడి నాకు 3rd ఫారంలో 15 రోజులు చూసిన తర్వాత 2nd ఫారంకు డిప్ ప్రమోషన్ అది కాక. దాని తర్వాత మళ్ళీ నేను రెసిడెన్సీ అప్పర్ మిడిల్ స్కూల్ అని అక్కడికి పోయి ఓ 2 నెలల లోపల 4th స్టాండర్డ్ నుంచి 4th స్టాండర్డ్ 1st ఫారం 2nd ఫారం వరకు ఆ రెసిడెన్సీ అప్పర్ మిడిల్ స్కూల్లో. మళ్ళీ అక్కడి నుంచి మేము ఉండే నివాసం ప్లేగ్ వచ్చి అక్కడ చంద్రానిగుట్ట అని అక్కడ ప్లేగ్ క్యాంప్లో ఉండి ఈ పోవడం రావడం కష్టం. వాడు ఎగ్జామినేషన్ అయినా కానీ పోకుండా వచ్చి లివింగ్ సర్టిఫికేట్ అడిగితే లివింగ్ సర్టిఫికేట్ అన్నగారేమో తన నౌకరి మీదకి పోయితే ఇక్కడ నువ్వు అడుగు లివింగ్ సర్టిఫికేట్ అది కాదు మీ గార్డియన్ పెట్టుకురా మనోడు హెడ్ మాస్టర్ ఎవరు గార్డియన్ అవతల పోయే వరకు మా మేనం ఆయనే కలిసిండు అది తీసుకుంటే ప్రమోషన్కు ఫిట్ కాదా అంటే ప్రమోషన్ ఫిట్ కాదు 2nd ఫారం చదువుకున్నాడు అని వచ్చింది. ఇక మళ్ళీ పోయి మళ్ళీ 2nd ఫారం లోపల సిటీ హై స్కూల్ సిటీ కాలేజ్ అది కూడా కాలేజ్ కాదు అక్కడ 2nd ఫారం 3rd ఫారం 4th ఫారంలో ఉండేప్పుడు అన్నగారు ఇక్కడికి వకాలత్ గారు హనుమకొండకు వస్తే ఇక్కడికి వచ్చినాం. కాలేజ్ హై స్కూల్ లోపల 5th ఫారం 6th ఫారం తర్వాత ఇంటర్మీడియట్ 1st ఇయర్ 2nd ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు నేను మీ ఒళ్ళు బాగాలేకుండా అయితే హాస్పిటలైజ్ అయ్యి హైదరాబాద్కు నేను స్టూడెంట్ యూనియన్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు స్టూడెంట్ యూనియన్కు జనరల్ సెక్రటరీని అయితే ఈ 4-5 సంవత్సరాలు అయితే ఉండడో

ఇంకా స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు అలవాటైనటువంటిది ఆంధ్ర ఆర్య సమాజం దాని యొక్క. తర్వాత అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడే ఈ గణపతి మేళాలు, గణపతి ఉత్సవాలు అదాంట్లో ఉండేవారు. ఇక్కడ గణపతి ఉత్సవాలు అయితే గణపతి ఉత్సవాలలోనూ ఆర్య సమాజంలో అప్పుడు ఇక్కడ అయితే దాని తర్వాత లైబ్రరీ చెప్తే లైబ్రరీలో ఉండేటువంటి ఆర్య సంబంధించిన ఇక్కడ అన్నిటికంటే పెద్దగా చెప్పవలసింది ఏమిటంటే 1938 లోపల స్టేట్ కాంగ్రెస్ అని స్థాపే ఆ స్టేట్ కాంగ్రెస్ ఆంధ్ర మహాసభ, మహారాష్ట్ర పరిషత్తు, కర్ణాటక పరిషత్తు ఈ మూడు పరిషత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు తమ తమ ప్రాంతాలు పనిచేసిన వాళ్ళు వీళ్ళందరినీ కలిపి స్టేట్ కాంగ్రెస్ అని వచ్చింది. ఆ స్టేట్ కాంగ్రెస్ ఉద్యమం ఇక్కడ మొదలైంది. అప్పుడే ఆర్య సమాజం వాళ్ళ కూడా పెద్ద ఉద్యమం అయితే ఈ కాంగ్రెస్ ఉద్యమం అదే సంవత్సరం 38 ఉద్యమం యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ లోపల హాస్టల్ లోపల ముస్లిం ఇతరులు పెడితే కర్ణాటకులు, మహారాష్ట్రులు, తెలుగు వాళ్ళు స్టూడెంట్స్ ఉండేదో వారు తమ హాస్టల్ లోపల ప్రార్థన చెప్పడం వందే మాత్రం పాడేది వాళ్ళు. ముస్లిమ్స్కు ప్రేయర్ హాల్ ఉండే ఉంటే వందే మాత్రం పాడితే ముస్లిం స్టూడెంట్స్ ప్రభుత్వం ఆధిపత్యం వందే మాత్రం పాడవద్దు అన్నారు. మేము పాడతామన్నారు. వాడితోటి హాస్టల్స్ అన్నీ క్లోజ్ చేసి వాళ్ళను అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఈ నాలుగు సుబాల్లో ఉండేటువంటి నాలుగు కాలేజీలు హై స్కూల్లో ఉన్న ఇంటర్మీడియట్ వాళ్ళు, హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి ఎంఏ వరకు, ఎల్ఎల్బి వరకు చదువుకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా బైకాట్ చేశారు. బైకాట్ చేసి మరి వారు చదువు పాడైపోతారు కదా, ఎట్లా కావాలి, వారికి అడ్మిషన్ కావాలి. ఉస్మానియా యూనివర్సిటీని రికగ్నైజ్ చేసిన వాళ్ళు తక్కిన యూనివర్సిటీ వాళ్ళు లేరు. ఉస్మానియా యూనివర్సిటీ రికగ్నైజ్ చేయాలని మద్రాసు యూనివర్సిటీ వాళ్ళని చెప్తే వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కూడా చేయలేదు. ఆఖరికు నాగ్పూర్ యూనివర్సిటీ కేదార్ అని వైస్ ఛాన్సలర్ అతను చార్టర్ మార్చి ఉస్మానియా యూనివర్సిటీని రికగ్నైజ్ చేసి 600 మంది స్టూడెంట్స్కు నాగ్పూర్ యూనివర్సిటీలో 2-3-4 చోట్ల పట వర్ధా లోపల, నాగ్పూర్ లోపల, బిలాస్పూర్ లోపల, రాయ్పూర్ లోపల ఉన్న బ్రాంచెస్ వారికి అడ్మిషన్ ఇచ్చాడు. 600 మంది స్టూడెంట్స్ ఇక్కడి నుంచి వరంగల్ నుంచి ముస్లిమేతరులు 49 మంది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లా చదువుకుంటున్నా అక్కడ హైదరాబాద్ లోపల. లా అంటే హైకోర్టుకు పరీక్ష సంబంధించినటువంటిది ఉర్దూ మీడియం. అయితే ఇక్కడ 49 మంది ముస్లిమేతర స్టూడెంట్స్ ఉంటే 47 మందిని కాలేజ్ వదిలిపెట్టి నాగ్పూర్ పోయారు. వాళ్ళని పంపిస్తాం లోపల చేయడం లోపల నేను హైదరాచారి వాళ్ళంతా కలిసి చాలా ప్రయత్నం చేశాను. అయితే 600 మందిల నుంచి నాగ్పూర్లో పోయి అక్కడ చేసి గ్రాడ్యుయేట్స్ అయ్యి మళ్ళీ ఇక్కడ అయిన తర్వాత వచ్చి తమ క్లాసులు జాయిన్ వాళ్ళ నుంచే ఈ పబ్లిక్ వ్యవహారంలో పనిచేసేవడానికి వచ్చిన నాయకులు దాంట్ నుంచి బయలుదేరారు. అయితే ఆంధ్ర మహాసభ, కర్ణాటక పరిషత్తు, ఆర్య సమాజం, ఆంధ్ర మహాసభ ఇవి పనిచేసినట్టే ఆ వందే మాత్రం ఉద్యమం కూడా చాలా పనిచేసింది ఇక్కడ రాజకీయ చైతన్యానికి. ఇది దీంట్లో దాంట్లో అయితే ఇక్కడి నుంచి పంపించిన వాళ్ళు కూడా పివి నరసరావు కూడా ఇక్కడి నుంచి ఆ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ నుంచి పోయిన వాడు పంపించబడ్డ ఇక్కడ. అయితే వాళ్ళు బైకాట్ చేసిన తర్వాత అక్కడ గ్రంథాలయం లోపల సభ చేసి వాళ్ళకి వేడుకోలు ఇచ్చి వాళ్ళని పంపించి ఇక్కడ వాళ్ళ కోసం అక్కడ మెయింటెనెన్స్ కోసం చందాటం చేయడం నేను నా మిత్రులు కొంతమంది వకీళ్ళు పెద్దవాళ్ళు అంత కలిసి 1500 రూపాయలు వారికి అక్కడ పంపించి నాగ్పూర్కు. అయితే వాటి వాళ్ళు దాన్ని ఏమంటారు కార్యాచరణ సమితి ఆ స్టూడెంట్స్ అక్కడ హైదరాబాద్ స్టూడెంట్స్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతో పెద్దలతోటి అచ్యుత్రెడ్డి, పద్మనాభం అని చారు పెద్దవాడు, రామరెడ్డి వాళ్ళు అక్కడ నా క్లాస్ మిస్ అయిన వాళ్ళు కూడా తప్ప అక్కడ పోయారు. ఇక్కడ అయితే వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్లో వాళ్ళ యొక్క బస ఉంటే అక్కడికి పోయి వాళ్ళతో మాట్లాడి పెద్దవాళ్ళు.

మీరు విద్యార్థిగా ఉన్నప్పుడే స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉండేవారన్నారు. మరి అప్పటి నుండే ప్రజల మనిషిగా మీ భావాలను వెలిబుచ్చేవారనుకుంటున్నాం. ఆర్య సమాజం

0: ఉంటే దానికంటే కథలు రాస్తే ఏమైనా మంచి ప్రభావం ఉంటుందో అని మొట్టమొదటి కథలు రాసిన. దాని తర్వాత రాను రాను వచ్చిన తర్వాత కథల కంటే పాట రాస్తే బాగుంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది దానికంటే అని చెప్పి అప్పుడు అయితే ఆ మొట్టమొదటి నా ఉద్యమాల్లో పనిచేసిన దానికంటే 10-12 ఏళ్ళ తర్వాత ఈ రచనా వ్యాసంగం వచ్చింది. తర్వాత ఈ రచనా వ్యాసంగంలో సాహిత్యంలో ప్రవేశించింది. అటు సాహిత్య రంగంలోనైనా ఇటు కవిత్వ రంగంలోనైనా ఏదో నాయకత్వం అదే పెద్ద కవిని అనిపించాలి, పెద్ద కథకుని అనిపించాలని కాదు, నా ఉద్యమాలకు సంబంధించినటువంటి నా వ్యవహారాలకు సంబంధించిన ప్రచారం, ప్రచారానికి అక్కడికి వచ్చినటువంటి ప్రచార సాహిత్యం.
1: ఎప్పుడు రాశారు?
0: మొట్టమొదటి రాసింది పుజులు రాసేది 1940 నుంచి అనుకుంటారు, 40-30 అంతకంటే ముందు దీనికి సంబంధించిన అప్పుడప్పుడు కొన్ని మాటలు కొన్ని అవి వాటికి ఒకటి ఏడుపు వచ్చిన ఇప్పుడు గణపతి ఉత్సవాలు అప్పుడు పెద్ద ఊరేగింపు జరుగుతుంటే దాని మీద కుండాలు వచ్చి చేసినట్టయితే వాళ్ళకి సంబంధించినటువంటి కత్తు తిప్పేవాళ్ళు లాఠీలు తిప్పేవాళ్ళు ఊరేగింపులో ఉండేది వేల కొద్ది మంది లోపల, 200-300 లాఠీల వాళ్ళు, 50-60 కత్తుల వాళ్ళు, 2 కత్తులతో కూడా సామ చేసేవాళ్ళు, ఇక్కడ ట్రైనింగ్ పొందిన వాళ్ళు. అప్పుడు స్పాంటేనియస్గా వచ్చినటువంటి మాటలు రెండు, కోట్ల ధనం ఉంటేవి కోటలు ఉంటేవి, కోట్ల ధనం ఉంటేవి కోటలు ఉంటేవి, కండబలం ఉంటేవి కత్తులు ఉంటేవి, గుండాను చూడగానే గుండె తడ పుట్టిన లాభం లేదు అని. తర్వాత ఇప్పుడు కూడా హిందువులు ముస్లిమ్స్ అని లేరు, పౌరులు గుండాలు, పౌరులు ఊరేగింపు తీస్తుంటే గుండాలు దాని మీద దాడి చేశారు, ప్రభుత్వ ఉద్యోగులు మినిస్టర్ దగ్గర ఉన్నట్టు పిఏలు మినిస్టర్ దగ్గర చేసిన దాంట్లో కూడా ఆయన పిఏ గారు ఇదేమిటి ఏం విచిత్రం ఏమైనా విచిత్రమైనటువంటి రాసిన వాడిని ఏమిటి ఏం విచిత్రమైంది ఏమైనా తప్పు కాదు కాదు ఈ పౌరుల ఊరేగింపు ఏమిటి ఈ గుండాలు దాడి చేశారని ఏమిటి మరి ఏం రాయమంటాడు అంటే హిందువుల ఊరేగింపు ముస్లింలు దాడి చేసిన రాయమంటాడు వాడు మినిస్టర్ యొక్క మినిస్టర్ ఇంగ్లీషోడు వీడు బహుదేవుడు. నాకు కోపం వచ్చింది, నేను మీ దగ్గర సలహాలు తీసుకురాని రాలేదు, నేను పౌరునిగా నేను అప్లికేషన్ ఇస్తున్నా అంటే మినిస్టర్ దగ్గర పెట్టు నువ్వు నీ సలహాలు కోపం కావాలి అట్లా మీద అంటే 1940 నుంచి నేటి వరకు కూడా ఒక మతరీత్యా నేను చేసినటువంటిది అలరడి లేదు, ప్రభుత్వంతో సంప్రదింపులు లేవు. ఆంధ్రమాసం తెలుగు కవిత్వం లేని కానీ నాది అందుకోసమే మొన్న ఈ పద్మభూషణ్ పెట్టినప్పుడు కూడా ఎందుకు వచ్చింది అని నన్ను ఇంటర్వ్యూ గిట్లు చేస్తే నేను చేస్తున్నటువంటి పౌరసత్వం పోరాటంతో నాకు ఇది దొరికింది అంటుంటే దాని మీద వాడు చాలా ఎంత గడుసు వాడవు నువ్వు, ప్రభుత్వం నీకు పౌర హక్కుల విషయం ఇచ్చిందా అంటే నాగరికత పోయి నేను చేసింది పౌర హక్కుల విషయంలో వాడు ఎందుకు ఇచ్చిండు అంటే అది వివాదం. అయితే విచిత్రం వాడు పౌరుడు అని మాట మాట్లాడితే విచిత్రం, ప్రజాస్వామ్యం లోపల ఏదైనా కావాల్సింది అంటే పౌరుడే, ప్రజాస్వామ్యంలో పౌరుడు అంటే వాడు చాలా జాగృతిగా ఉండాలి, ఎటర్నల్ విజన్ సబ్ సిటిజన్ ప్రభుత్వం. అయితే ఈ ప్రజాస్వామ్యం లోపల ఉపేక్ష పనికి రాదు, మంచి అనుకునే దాని విషయంలో దాన్ని దానికి అనుకూలంగా చెడ్డ అనుకునే దాని విషయంలో దానికి విరుద్ధంగా అర్థం చేయవలసిందే అన్యాయం, అన్యాయం చూసుకోవడానికి వీల్లేదు. అయితే అది పోయి సిటిజన్ అనేటి వాడు ఉపేక్ష వహిస్తున్నాడు అనేది అప్పుడు అప్పుడు ఏది చేసినా కానీ పౌరులకు ఉన్నది ఇబ్బంది, పౌరుల ఇబ్బందులు చూడడానికోసం అని చేసినటువంటి ఉద్యమాల లోపలి నేను పాల్గొన్నా.
1: అంటే అప్పుడు పెత్తందారుల ఇది ఉండేది కదా, మరి వెట్టి చాకరి ఉండేది, మరి అట్లాంటప్పుడు ప్రజల్లో చైతన్యం ఎట్లా వచ్చింది, తిరుగుబాటుతనం ఎట్లా ఉండేది?
0: అయితే ఈ తర్వాత జరిగినటువంటి పెత్తందారుల విషయంలో ఇప్పటినే రెండు ముఖ్యమైన విషయాలు, ఈ పెత్తందారి విధానంలో ఉండే వాళ్ళు గ్రామ ప్రజలు ఇప్పటి వారి దగ్గర నుంచి పెత్తందారుల దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు రెండు విషయాలు ఉండేవి, పని తీసుకొని కూలి ఇవ్వకపోవడం వెట్టి చాకరి, రెండవది ఈ పెత్తందారులైనా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులైనా కానీ ఎవరి దగ్గర

సామాన్ తెప్పించుకొని వాడికి పైసలు ఇవ్వకపోవడం. ఆ సామాన్ తెప్పించుకోవడంలో కోడిగుడ్లు మంచాలు అవన్నీ అవన్నీ దగ్గర నుంచి చక్కెర బెల్లం బియ్యం ఇవన్నీ ఇవన్నీ అయితే ఈ మొట్టమొదలు 1922-23లో కూడా ఒక సంస్థను పెట్టారు అతిమితవాదులు అనుకునే పెద్దలు. మితవాదులు కాదు అతిమితవాదులు. అప్పుడు రాజకీయాలని మాటలు ఇక్కడ ఉండేవాళ్ళు వాదవలేరు. వాళ్ళు సర్కారు వారి చట్టాల ప్రకారంగా నడవాలి అనేది సంగతి విడిచి దానికోసమని రుజువు చేయాలి అదాలత కోర్టు పోవాలి. అంతకంటే ఎక్కువ చట్టాల కంటే కూడా పెద్ద చట్టం దానికి హద్దుపదులైనటువంటిది దాని పాటించేటువంటిది బాధ్యత ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి మొదలుపెడితే పటేల్ పట్టవారి వరకు సర్కారు ఉద్యోగుల వరకు అది దానికి సంబంధించినటువంటిది. సర్కారు నైజాము వ్యక్తి చాకరి వద్దు, వ్యక్తి చాకరి మీద బ్యాన్ నిషేధం పెట్టడం. రెండవది ఈ సరఫరాయి కోసం అని వసూలు చేసుకునేటువంటి దగ్గర సామాన్కు చెల్లించాలి కోసం ఈ రెండింటి విషయంలో ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రీముఖం ఫర్మాన్ దాని పేరు ఫర్మాన్ అయితే ఫర్మాన్కు విరుద్ధం పోతే వాడిని డిస్మిస్ చేయడమే వాడిని శిక్ష అది అన్నిటికంటే పెద్ద తప్పు. దానికి కోర్టులు ఇవన్నీ అక్కర్లేదు. అయితే ఆ అండజన కేంద్ర సంఘం స్థాపించిన వాళ్ళు ఎవరున్నారో వారు ఈ రెండు విషయాలు తీసుకున్నారు. ఇది నైజాం రాజుగారి యొక్క శ్రీముఖం దీనికి విరుద్ధంగా జరుగుతున్నది జరగవద్దు అని వాళ్ళు ప్రచారం మొదలుపెట్టారు. ఆ ప్రచారం చేస్తున్నటువంటి హనుమంతరావు గారు తక్కిన ఆంధ్రజన కేంద్ర సంఘం వాలంటరీగా పోయినాను అని చెప్పి రాజనారాయణరెడ్డి గారు తన జీవి చరిత్రలో అక్కడ పోయింది. నాకు మొట్టమొదటి పబ్లిక్ వ్యవహారాలు దానివల్ల వచ్చినాయి. అదే ఆ వెట్టి చాకరీకి విరుద్ధంగాను ఈ సర్వాయికి విరుద్ధంగా పైసలు ఇవ్వడానికి విరుద్ధంగా ఆ ఉద్యమం అయితే రోజు అది ఆ విత్తనమే. తర్వాత ఇక్కడ తెలంగాణలో సాయుధ పోరాటం జరిగి ఊళ్ళలో పెత్తందారులకు విరుద్ధంగా చేసిన పోరాటానికి ముఖ్యమైన విషయం అది. దేనికైనా పౌర హక్కులకు అనేది మాట దానికోసం కొట్టాలి. అన్యాయం జరగవద్దు అని చెప్పడానికైనా కానీ హక్కు కావాలి. అదే మన రాజ్యాంగం వాక్ స్వాతంత్రం అని సమావేశ అని ఏదైతే ఉన్నదో ఫండమెంటల్గా నలుగురు కూడి ఆలోచించవలసింది, నలుగురు కూడి మాట్లాడవలసింది ఆ దాని అయితే ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో మానవునికి ఉన్నటువంటి మానవుని హక్కులకు కాబట్టి కాదు రాజ్యాంగరీత్యం ఉండేటువంటివి అయితే మనకు కావాల్సింది మత సంబంధించినటువంటి నైతిక వ్యవహారం కాదు. ఖురాన్కు సంబంధించింది, వేదాలకు సంబంధించింది, భగవద్గీత సంబంధించింది, బైబిల్ సంబంధించింది కాదు. మనకు కావాల్సింది రాజ్యాంగానికి అనుసరించినటువంటి నైతిక కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అది అవసరం. అయితే మొదటి స్వాతంత్ర సమరం అని చెప్పి 1857 లోపల జరిగిన ఏదైతే పోరాటం ఉన్నదో ఆ పోరాటం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ గవర్నమెంట్ తన ఆధీనంలో చూసుకునేది. అప్పుడు విక్టోరియా మహారాణి ఆమె యొక్క ప్రొక్లమేషన్ వచ్చింది. ఒక అది మేము బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకున్నది దాని కింద ఉంటుందని. వారు స్వాతంత్ర్యం ఏది ఇచ్చారంటే మత సంబంధించిన స్వాతంత్ర్యం, విశ్వాసాలకు స్వాతంత్ర్యం. వాళ్ళు ఎట్లా ఉన్నా కానీ ఏం చేసుకున్నా కానీ మాకు దానికి మేము జోక్యం కలిగించుకో. అయితే అదే విధానం ఇప్పటికి కూడా జరుగుతున్నది. ఎన్ని హత్యలు జరిగినా ఏమి తలకాయ పళ్ళ కొట్టుకున్నా ఏం చేసినా కానీ వాళ్ళ సామరస్యం. మా దగ్గర ఇక్కడ వరంగల్లో కూడా మా సారస్వ పరిషత్ వార్షికోత్సవం వరంగల్ చేస్తే కవి సమ్మేళనం అక్కడ వరంగల్ దాంట్లో చేస్తే ఆ పందిళ్ళు వేస్తే ఉర్దూ కాని తెలుగు కాని వాళ్ళు ఉర్దూ అంటే చూడకో మహమ్మదీయులు వాళ్ళు వచ్చి దాన్ని ఆ పందిళ్ళని గొలగొట్టి కాలబెట్టారు. ఆ కాలబెట్టిన కూలిన దాని కిందనే వేసినాం. అప్పుడు అటు హిందువులు ఇటు హిందువులు రక్షించడానికి కోసం వచ్చినారు. వాళ్ళకు వీళ్ళకి సంఘర్షం జరిగింది, దెబ్బలాట అయింది. ఆ దెబ్బలాట మధ్యలోపట ఎంఎస్ రాజేంగం అనే యువకుడు పెద్ద తర్వాత మినిస్టర్ అయినడు, అడవారు సత్యనారాయణ లాంటి వాళ్ళు బుచ్చయ్య అరుళ భట్టని వాళ్ళు పోయి మధ్యలో పోయి వాళ్ళ దెబ్బలు తిని అడుగుతాడు. ఇంత పోలీసు వచ్చి వాళ్ళని తర్వాత వీళ్ళను హాస్పిటలైజ్ చేయాలి.

0: ఇటువంటి సంఘర్షణ మత సామరస్యం సంఘర్షణ జరుగుతున్నప్పుడు మతం పేట మధ్యన పోయి చేసిన చేయాలి అని గాంధీ గారి యొక్క ఉపదేశం. ఆ ఉపదేశం ప్రకారంగా మధ్యన పోయి దెబ్బలు తిన్నవాడు చచ్చిపోయినవాడు ఒకడే ఉన్నాడు భారతదేశంలో పూట, గణేష్ శంకర్ విద్యార్థి అని, కాన్పూర్ అతను టీచర్, సర్వోదయ మనిషి అక్కడ కాన్పూర్లో. ఇది విచిత్రం, భారతదేశంలో పూట బ్రిటిష్ ప్రభుత్వమైన ఏదైనా సంస్కరణలు ప్రవేశపెడితే, రాజకీయ సంస్కరణలైనా సాంఘిక సంస్కరణ, వారం పది రోజులకోసారి సభ చేసి దాంట్లో వక్తృత్వ పోటీలు విషయాలు మాట్లాడుకోవడం అని జరిగింది. దాంట్లో వచ్చేవాళ్ళు దానిలో, కానీ ఉద్యమాల్లో డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. అయితే ఉద్యమాలన్నీ అన్ని ఉద్యమాలు 38లో కాంగ్రెస్ ఉద్యమం, 38 పూట 40-42లో కుటుంబ ఉద్యమం, చిన్నవాళ్ళు కూడా ఇంటర్ తీసుకున్న వాళ్ళు చంద్రమోహేశ్వరరావు, ఎంఎస్ రాజలింగం, చంద్రమోహేశ్వరరావు గారు పెద్దన్న గారు, ప్రసాదరావు గారు ఆయన ఇక్కడ గాంధీ గారి ఉద్యమంలోనైనా కానీ దానికి సంబంధించిన ఏవైతే గాంధీ గారి నిర్మాణ కార్యక్రమం ఉన్నదో దానికి సంబంధించిన హరిజనకు సంబంధించిన లేకపోతే ఖాదీకి సంబంధించిన ఈ దానికి ఆ నిర్మాణ కార్యక్రమానికి ఇక్కడ ఆటంకాలు లేవు. అయితే హరిజన ఉద్యమం సంబంధించినటువంటిది దాంట్లో పనిచేసేవాళ్ళు, దాంట్లో పనిచేసేవాళ్ళు దాంట్లో ఈ సర్వోదయ అనేటి వాళ్లకు ఇప్పటికి కూడా ఆయన రాజ్యాంగం అని ఆయన ఈ అవే మా కోదాటి నారాయణరావు ఖమ్మం నుంచి ఆయన హరిజన బాలిక పాఠశాల. అయితే దీంట్లో డైరెక్ట్గా ఇతర వచ్చి ఈ పొలిటికల్ ఉద్యమాలలో కాకపోయినా కానీ ఈ గ్రంథాలయ ఉద్యమంలో పనిచేసేవాళ్ళు, ఈ హరిజన సంబంధించినటువంటి పనిచేసేవాళ్ళు, ఖాదీ ఉద్యమంలో పనిచేసేవాళ్ళు. ఇప్పటికీ కూడా పివి నరసింహారావు ఖాదీ హైదరాబాద్ ఖాదీ బోర్డు దానికి చైర్మన్ పనిచేసి ఇక్కడ నేను హైదరాచారి కలిసి ఇక్కడ ఒక ఖాదీ దుకాణం పెట్టినాం, ఖద్దరు దుకాణం. అంతకంటే ముందు ఈ చంద్రమోహేశ్వరరావు గారు అన్నయ్య గారు ప్రసాదరావు గారు ఉన్న అటువంటి వాళ్ళ పెద్దలు ఈ ఖద్దరి ముళ్ళలు కట్టుకొని ముగ్జాన్ని పెట్టుకొని తిరిగిపోయి వాళ్ళ ఖద్దరు వారికి కావాలి అమ్మా. దాని తర్వాత ఇక్కడ మొట్టమొదటి ఖాదీ దుకాణం అనేవి ఆర్య సమాజానికి సంబంధించినటువంటి దాంట్లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వచ్చేసేవాళ్ళు. ఇటు ఈ కాంగ్రెస్ అనే గ్రంథాలయం అనేది దానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ గ్రంథాలయం అనేది ఆ ఉద్యమాలలో పూట సాహిత్య ఉద్యమాలు సభల పూట అన్నిటితో సంబంధం.
1: సాహిత్య అభిమానం ప్రత్యేకించి తెలంగాణలో ఆ రోజుల్లో ఎలా ఉండేది? తెలంగాణలో ప్రచురితమైన పత్రికలు, ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న మీ సమకాలీనులు, మీరు కలిసే వేదికలు, అప్పట్లోని గ్రంథాలయాలు, ఈ విషయాల గురించి చెప్తారా?
0: నేను చెప్తున్నట్టు ఈ సాహిత్య రంగంలోకి ప్రవేశించడమైనా రాజకీయ రంగంలోకి ప్రవేశించడమైనా కేవలం నా ఆవేదనను తృప్తిపరచుకోవడానికి కోసం. ఆవిడపై జరిగేటి అవకతవకలు చూసి ఎందుకో నా హృదయం ఎన్ని ఆవేదనలు అని ఆ మనసు పతి చూసి అన్యాయం చూసి నేను నా ప్రతిచర్య ప్రపంచంలో ఘటనలు జరుగుతుంటాయి, ఆ ఘటనతో మనం సంబంధిస్తాం, అవి ఆనందం అనేవి వస్తాయి, ఆవేదనకు వస్తాయి. ఆనందం ఆవేదన కలిగినప్పుడు తన యొక్క రియాక్షన్ చెప్పుకోవడం అనేది సాహిత్యం అని కవిత్వం అని నా గొడవ. అందుకోసం నేను చెప్పుకున్నదంత అవగత ఒకరి విషయంలో దాని విషయంలో చెప్పే నా గొడవ అనేది దానికి ఇదే కవిత్వం. ఈ పండితులు పరిష్కారాలు కవులు చేసి ఇది కవిత్వం, ఇది ఒక కవిత్వం అని అయితే అయ్యా కవిత్వం రాయలేదు నేను, కవిత్వం కూడా రాదు, ఇది నా గొడవ నేను చెప్పుకుంటున్నా. అదే మరి ఎవరన్నా తనకు నొప్పి నొప్పి నొప్పి అని ఏదైనా బాధ ఉండి నొప్పి నొప్పి అంటుంటే వినేవాడు తెలిసిందే మా మాట్లాడుకుంటే వాడు మాట్లాడు, వాడిని నొప్పి కలగాలి, ఆ నొప్పి తనని అనుకోవాలి అంటే వాడు తప్పకుండా నొప్పి నొప్పి అని ఆలోచి ఆ నొప్పి నొప్పి అని ప్రకటించగలుగుతున్నాయో అది ఒక విధమైనటువంటి ఆవేదన తన బయటపడి అదే విధమైన దేశ విషయాలు. అట్లనే ఈ నాగోడవ కూడా దానికి సంబంధించినటువంటి మొదటి నుంచి కూడా తెలుగు అంటే తెలుగు భాష అంటే తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి మీకు చెప్పాలి

తెలుగు వాళ్ళు ఏ భాషలో కూడా ఏ పండుగలో కూడా ఏ హిందువులో కూడా ఇక్కడ ఉన్నా కానీ రాయలసీమలైనా లేకపోతే కోస్తాలైనా ఎక్కడ ఉన్నా కానీ పండుగలు ఉన్నాయి. లక్ష్మి పేరు మీద, విష్ణు పేరు మీద, రాముడి పేరు మీద, కానీ బతుకును దేవత చేసినటువంటి పండుగ లేదు. ఇక్కడ మాత్రం దసరా అప్పుడు బతుకమ్మ పండుగ, బతుకునే దేవత చేశారు. అయితే బతుకు యొక్క ప్రత్యేకత ప్రాముఖ్యతను గుర్తించిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు దానికి సంబంధించినటువంటి అది నాటి నుంచి నేటి వరకు కూడా బతుకమ్మ పండుగ. అయితే ఆ బతుకమ్మ పండుగలో ఉండేటువంటి అయితే ఇంత తెలుగు సంస్కృతిను తెలుగు ప్రత్యేకతను తెలంగాణ వాళ్ళు ఉంటే వీళ్ళకొట్టి అప్పుడు మొదలు వచ్చి మాట్లాడు ఇక్కడ కవిత్వం లేదు, భాష లేదు, అది సాహిత్యం లేదు అని 1932 లోపల రాఘవాచార్య అనేటు ఆయన ఓ ఉత్తర్వులు రాస్తే దాని విషయంలో గోల్కొండ పత్రిక అధిపతి అయినటువంటి సంపాదకులైనటువంటి ప్రతాప్రెడ్డి గారు వారు ప్రయత్నం చేసి 354 మంది కవుల యొక్క కవిత్వాలను సేకరించి గోల్కొండ కవుల సంచిక అని 1932 లోపల దాన్ని ప్రచురించారు. అయితే 32 నుంచి ఉంటే 32 నుంచి దాని గురించి దాని తర్వాత కూడా అక్కడి నుంచి వచ్చిన పెద్దలు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఒక విధమైనటువంటిది మీకు భాష రాదు మీకు రాదు ఈ భాష ఈ గుంటూరు కృష్ణ వాళ్ళు కాకి అదేమిటి మన విశాఖపట్నం వాడికి భాష రాదంటారు, రాయలసీమ వానికి రాదంటారు, గుంటూరు వాడికి గుంటూరు అవతలికి పోయిన తర్వాత ఉండేటువంటి నెల్లూరు వాళ్ళకు కూడా తెలుగు రాదు, వాళ్ళకు రాదు. ఏవైనా కృష్ణ గుంటూరు దాంట్లో చదువుకున్న కుటుంబ వాళ్ళు వాళ్ళకే వస్తుందని దాంట్లో మళ్ళీ కులాలకు సంబంధించినట్టు వాడు మొట్టమొదటి మనవాడు వరకు ఏమైనా కానీ బ్రాహ్మణ సంబంధించిన వాళ్ళు దాంట్లో వైదికుల వైదికులు అనే కూడా అనేటువంటి పంచాయతీలు రకరకాలటువంటి వాడు దాంట్లో ఇటువంటి సంకృతం తెలంగాణ లోపల ఈ కులాల వారిగా సంకోచితం భాషల వారికి సంకోచితం లేదు. ఇక్కడ చదువుకున్నవాడు చదువుకుని వాడు అన్నటువంటి వాడు వాళ్ళకైనా వాడిని చిన్న చూపుతో వాడికి వాళ్ళు అక్కడ కులాల వారిగా యాస ఎంతవరకు వచ్చిందంటే ఆ భాష వేరే వేరే అనేది కులాల వారిగా భాష ఉన్నది అక్కడ కృష్ణాలైనా గుంటూరులైనా కానీ కులాల వారిగా భాషలు యాస అన్నీ వేకాడు. దానికి కారణం ఒక కులం వాడు ఇంకో కులంతో కలిసి లేకుండా తెలంగాణ లోపల కులాల వారిగా యాసలు లేవు, కులాల వారిగా భాషలు లేవు. నాటి చదువుకున్న వాళ్ళకైనా చదువుకోని వాళ్ళకైనా చదువుకున్న వాళ్ళు కూడా వ్యవహారిక భాష మాట్లాడేటప్పుడు వాణి భాషకు, రెడ్డి భాషకు, కాపువాణి భాషకు, సాలెవాణి భాషకు ఎంత భేదం ఉండదు, ఒకటే యాస, ఒకటే విషయం. ఇది అక్కడ దానికి కారణమే లేదు. కలుపుకోరుతనం తక్కువ ఇక్కడ వెనుకబడడం వల్లనో దేనివల్లనో ఏమన్నానండి మానవత్వం అయితే ఇక్కడ ఉన్నది కలుపుకోరుతనం ఉన్నది. మనిషిని మనిషి అనుకోడు అక్కడ ఒకడు గొప్పాలు కావాలి తక్కిన పెద్దందాని విషయం లోపల చిన్న పెద్ద అది ఉండొచ్చు. సాంఘికంగా అన్నం తినేటప్పుడు ఒక పంక్తి పోయిపోవచ్చు ఓడికోడు పిల్లలు ఇవ్వకపోయి ఉండొచ్చు కానీ వానికి ఇది వ్యవహారం దీని ఇది ఇది ఉంటే ఇట్లా ఉంటే వాడు మాకు ఉర్దూ వాళ్ళు వచ్చి ఆధిపత్యం చేసినప్పుడు మాకు ఉర్దూ రాదన్నారు. అంతకుముందు వేరే పర్షియన్ వాళ్ళు చూసినప్పుడు మాకు పర్షియన్ రాదన్నారు. ఇంగ్లీష్ వాళ్ళ పెత్తనం వచ్చిన తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు మమ్మల్ని ఇంగ్లీష్ రాదన్నారు. హిందీ వాడు పెత్తనం చేయడానికి వచ్చి వాడు మాకు హిందీ రాదన్నాడు. రాకపోతే రాకపోయింది మా హిందీ రాదు మాకు మా భాష కాదు, ఇంగ్లీష్ రాదు మాకు భాష కాదు, ఉర్దూ రాదు నాకు మాకు భాష కాదు, ఫార్సీ రాదు మాకు భాష కాదు. కానీ వీడు వచ్చి నీకు తెలుగు రాదు అంటున్నాడు మరి నాకు వచ్చింది ఎవరిది నువ్వు మాట్లాడే తెలుగు కాదు అంటున్నాడు. ఇది చాలా విచిత్రమైనటువంటి ఇంత ఈ ఈ విధమైనటువంటి చిన్న చూపు చూడడం చేసేవాడు ఈ విధంతో వర్తించడం ప్రతి భావం ఈ కులాల వారిగా కక్షల వారిగా వర్తించడం అనేది మాకు తెలంగాణ వాళ్ళకి లేదు. అది 1956 నవంబర్ నుంచి ఆధిపత్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనైన తర్వాత ఈ రోగాలన్నీ మన తెలంగాణ కూడా వచ్చినాయి, ఈ రోగాలన్నీ వచ్చినాయి. అది ఎంతవరకు వచ్చిందంటే

నేపథ్యం మాదే భాష అనే దానికోసం వ్యవహారిక భాష కూడా మాదే వ్యవహారిక భాష, అదే ప్రామాణిక భాష అనే దానికంటే ఇది చాలా ఈ దౌర్జన్యం చాలా అన్నిటికంటే పెద్ద దౌర్జన్యం అన్నిటికంటే పెద్ద. అయితే జానపదుల విషయంలో ఏ విధంగా అంటే ఉండి దాన్ని లేకుండా చేసినారు గ్రామీణ సాహిత్యం. ఇప్పుడు కొత్తగా వచ్చింది అది జానపద సాహిత్యంలో కూడా గిరిజనుల విషయంలో ఉండేటువంటి సాహిత్యం, వాళ్ళ మౌఖిక సాహిత్యం, దాన్ని మనం దాన్ని ప్రోత్సహించాలి, దాన్ని వాళ్ళ సంగీతాన్ని వాళ్ళ యొక్క నృత్యాలు అని చెప్పి మొన్న వాళ్ళ సభలు చెప్పారు. అయ్యా ఇదివరకు ఈ జానపద సాహిత్యం అని డిగ్రీ సంపాదించుకున్నాడు, ఇక రీసెర్చ్ దీంట్లో పెట్టారు రమాలు వేడి. ఇక కొన్ని రోజుల తర్వాత తెలంగాణ యాస విషయంలో కూడా రీసెర్చ్ చేసి పిహెచ్డీలు చేసుకోండి. అంటే ఉదాహరణకి మొదలు నాశనం చేయడం, తర్వాత తమ లాభం కోసం దానికి రీసెర్చ్ అని చెప్పి గొప్పతనం సంపాదించుకోండి. ఎక్కడ ఇదే ఏది చేసినా ఏ రీసెర్చ్ చేసినా ఏ పరిశోధన చేసినా మళ్ళీ ఈ కులాల వారిగా ప్రాంతాల వారిగా ఉండేటువంటి చిన్న చుప్పెద చుప్పుతోడు. అంటే మానవత్వం, మానవుడు మానవుణ్ణి మానవుని మాదిరిగా మన్నించలేనంత మలినమైన అది మానవుడు. అయితే మనిషిని మనిషి అనుకోకపోవడం, ఇక వాడి దాన్ని బట్టి వాడి వ్యవహారం అంతా కాదు. అయితే అందుకోసం మొట్టమొదలు మనిషిని మనిషి అనుకోవాలి. ఈ ప్రజాస్వామ్యం లోపల భారతదేశం అంతా మనది అనుకోవాలి, పౌరులు అనుకోవాలి, పౌర జాగృతి రావాలి, విజిలెన్స్, ఎటర్నల్ విజిలెన్స్ ఆఫ్ ది సిటిజన్. సాహిత్యం విషయంలో చేసిన అధ్యయనం లేదు, మళ్ళీ ఏ శాస్త్రం విషయంలో కూడా ఇది చేసిన అధ్యయనం లేదు. నాకు ఆ స్కూల్ డేస్ లోపల నేను చదువుకున్నటువంటి పుస్తకాల లోపల వచ్చిన విషయాలే నేను కూర్చోవాలి. నేను చిన్నప్పుడు కూర్చొని అన్నగారు నాయనగారు ఆ జ్ఞానేశ్వరి చదివి వినిపించి దాన్ని తెలుగు చెప్తుంటే ఆ అమ్మ సావర్కర్ చరిత్ర అవన్నీ కూడా చెప్తుంటే అవన్నీ విన్నామని ఈ విధంగా ఒక విధమైనటువంటి ఆలోచన విధానం లోపల ఒక పరిస్థితి, భారతదేశం పరిస్థితి, సంపూర్ణంగా భారతదేశ పరిస్థితి విషయంలో ఒక విధమైన ఆలోచన చేసేటువంటి అలవాటు పడ్డది. దానిపై సావర్కర్కు జరిగిన శిక్ష, సావర్కర్ పంపించిన అండమాన్ సంబంధించినటువంటిది, ఆయన జన్మ స్వీయ చరిత్ర, మాజీ జన్మఠేప అని మరాఠీ పుస్తకం, దానికి సంబంధించినటువంటిది అవన్నీ. తర్వాత తెలుగులోనైనా ఉర్దూలోనైనా లేకపోతే ఇంగ్లీష్లోనైనా శాస్త్రీయ గ్రంథాలని చదువుకోలేదు నాటికి నేటికి. నేను ఏమైనా కథా సాహిత్యం వేరే కవిత్వ సాహిత్యం సంబంధించిన అవే చదువుకునే నేను. నాకు ఆ స్కూల్లోనైనా బయటనైనా వచ్చినటువంటి నాకు తటస్థించిన వాటికి సంబంధించినటువంటి వరకే సీమితమైంది. కానీ ఏ విషయంలో కూడా విశాలమైన అధ్యయనం చేయడమేనే కానీ దాన్ని తెలుసుకోవడం లేదు. అట్లనే నాకు జరుగుతున్నటువంటి బాల్యంలో ఉండే జరిగినటువంటి వ్యవహారం ఆలోచన విధానానికి కావటానికి మా అమ్మ, మా నాయన, మా అన్న, మా ఇవన్నీ, తర్వాత మడికొండ పరిస్థితులు, మళ్ళీ తర్వాత ఇక్కడ హైదరాబాద్లో సంస్థలు కనుక చూసినట్టయితే ఆర్య సమాజం సంబంధించినటువంటి ప్రభావం, తర్వాత మాడపాడి హనుమంతరావు గారు వారు చేసినటువంటి అప్పటి ఆయన సమకాలికులైన వారు చేసినటువంటి ఆంధ్ర తెలుగుకు సంబంధించినటువంటి వారు. తర్వాత గ్రంథాలయాలు 1901 లోపల కృష్ణదేవరాయలకు ఆంధ్రాలయం అని ప్రస్తాపించారు. అది ఎక్కడ? ఈ రెసిడెన్సీ ఏరియా లోపల 1901 లోపల కృష్ణదేవరాయ భాషాలయం. దాని తర్వాత 4 సంవత్సరాలకు అంటే 1904 లోపల మా హనుమకొండ లోపల రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషాలయం, 1913 మూడవ గ్రంథాలయం మర్చివాడ వరంగల్ లోపల శబ్దానుశాసన గ్రంథాలయం, 4వ గ్రంథాలయం మణికొండలో మా నాయనగారు పెద్ది శివరాజం గారు వెంకటాచార్య వారు ఇత్యాదులు కలుసుకొని 6వ సంవత్సరం అప్పుడు మణికొండ లోపల ప్రతాపరుద్ర ఆంధ్ర భాషాలయం. ఇక్కడ చెప్పవలసింది ఏమిటంటే మొదటి 3 గ్రంథాలయాలకు సంబంధించిన పేర్లు వాటికి ఉండేటువంటి నామకరణ లోపల ఉండేటువంటి అవి దాని ప్రకారంగా తెలంగాణ అనే మాట ప్రత్యేకించి లేకుండా యావదాంధ్రానికి సంబంధించినటువంటి, భాషకు సంబంధించినటువంటి, సంస్కృతి సంబంధించినటువంటిది, సాహిత్యానికి సంబంధించినటువంటిది కృష్ణదేవరాయల భాష అనే కృష్ణదేవరాయల ఆంధ్ర భాషా నిలయం దాని పేరు.
తెలంగాణ

0: నాకు సంబంధించిన వాడు కాదు, రాజకీయాలతో సంబంధం లేదు, భాషకు సంబంధించినటువంటి కృష్ణదేవరాయలు భాష పోషణ చేసిన ఆయన ఆయన పేరు మీద అది. రెండవ గ్రంథాలయం రాజరాజన గ్రంథాలయం హనుమకొండ లోపల. అయితే అప్పటి ఈ గ్రంథాలయాలు స్థాపించిన వాళ్ళ యొక్క విశాలమైన దృష్టిను ఆంధ్ర విషయంలో, విశాల ఆంధ్ర విషయం లోపల, ఆంధ్రుల యొక్క సంస్కృతిని, ఆంధ్ర భాష విషయం లోపల ఉన్న ఆసక్తిని తెలపడానికోసం చెప్తున్నాయను. నాలుగవ గ్రంథాలయం ప్రతాపరుద్ర ఆంధ్ర భాషాలయం, ఇక్కడ స్థానిక వరంగల్లో కాకతీయ వాళ్ళకి సంబంధించినటువంటి. అయితే ఏరికైనా కానీ తెలుగు, తెలుగు భాష, తెలుగు సంస్కృతి, దానికి సంబంధించినటువంటి ఆసక్తి వాళ్ళ పెద్దవాళ్ళకు ఉండేది, ఆ స్థాపించే వాళ్ళకు అని చెప్పి చెప్పడానికి చెప్తున్నాను. ఇక అప్పుడు ఇక్కడ తక్కిన భాషలకు సంబంధించినటువంటి వాళ్ళు, నేను నా కుటుంబం సంగతి చెప్పిన దానికంటే దాంట్లో చిన్న స్థాయి లోపల తక్కిన కుటుంబాలలో అన్ని అన్ని కూడా ఉండేది. ప్రత్యేకించి రాజభాష అయినటువంటి ఉర్దూ విషయం లోపల, ఉర్దూ అనే భాష విచిత్రమైనది ఏంటంటే ఎవరికి సంబంధించింది కాదు. దానికి రెండు పేర్లు, ఉర్దూ అని, లష్కరీ అని. ఉర్దూ అంటే టర్కీ భాషలో పట బాజార్ అని, టర్కీ భాషలో ఉర్దూ అంటే బాజార్. లష్కరీ అంటే సైన్యం, సైన్యాల కూడిక. అయితే ఈ ఉర్దూ అనే భాష ఎక్కడ పుట్టింది అంటే బాజార్లో పుట్టింది. బాజార్లో వివిధ భాషలు మాట్లాడుకునే వాళ్ళు వస్తూ ఉంటారు. ప్రత్యేకత ఉర్దూ భాష ఏమిటంటే నా అభిప్రాయంలో పట ఉర్దూ భాష అని ఏది లేదు, అది పుట్టుకొచ్చిన భాష. ఏదైనా కర్ణాటకం భాషో మాటో, మరాఠీ మాటో, తెలుగు మాటో, టుర్కిష్ మాటో, అరబీ మాటో, ఫార్సీ మాటో, బిలోచీ మాటో, ఏదో ఉన్నది వేరే పరభాష. ఎక్కడొచ్చిందంటే వివిధ సైన్యాల వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, వాళ్ళు కలుసుకొని మాట్లాడుకొని మాట్లాడుకునే దగ్గర సైన్యాల కూటమిలో పుట్టింది. కాబట్టి దాని పేరు లష్కరీ. లష్కరీ అంటే సైన్యం. అట్లనే ఇది బాజార్ లోపల వివిధ రకాల భాషలు మాట్లాడే వాళ్ళు కలిసి మాట్లాడలోపల పుట్టింది కాబట్టి దాని పేరు ఉర్దూ, బాజార్ భాష. అయితే రాను దాన్ని ఇక్కడ దానికోసమే గాంధీ చెప్పింది ఏమిటంటే అది ఉర్దూ, దానికి ఉర్దూ అని హిందీ అని అవన్నీ మాట్లాడకూడదు, హిందుస్థానీ అని పేరు పెట్టుకున్నాడు. ఈ భారతదేశానికి పేరు హిందుస్థాన్ కాబట్టి అది హిందుస్థానీ. ఆయన ప్రవేశపెట్టినటువంటి బేసిక్ ఎడ్యుకేషన్ అనే దాంట్లో కూడా దానికి సంబంధించినటువంటి హిందుస్థానీ తాలిమీ సంఘ్, హిందుస్థానీ తాలిమీ సంఘ్ అని ఆయన పేరు పెట్టాడు దానికి.
1: ఈరోజు తెలంగాణ భాషకు, సాహిత్యానికి విశిష్ట సేవ చేసిన మహనీయుడు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి. తెలంగాణ భాషా దినోత్సవం ఈ సందర్భంగా శ్రీ కాళోజీ నారాయణరావు గారితో శ్రీమతి కె విజయ గారు గతంలో రికార్డు చేసిన సంభాషణ మీరింతవరకు విన్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

సమయం 12 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు చైతన్య స్ఫూర్తితో. వింటూనే ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి, 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ క్లాక్ లో టైం 12:05 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి అండ్ నేను మీ ఆర్జే లక్ష్మి. ఇంకొక పాట వినిపిస్తాను, ఆ తర్వాత చైతన్య స్ఫూర్తి కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్డ్.
1: ఓర్ వారి ఇంకా వింటున్నారా బాలు? ఇక ఎప్పుడు పోతావు రా ఊర్లో? కొన్ని అక్క ఇక పొద్దు

అచ్చమైన స్వచ్ఛమైన అమాయకమైన పల్లెటూరిని కన్న తల్లితో కన్న కూతురితో పోలుస్తూ కాసర్ల శ్యామ్ గారు రచించిన అద్భుతమైన సాహిత్యం బలగం సినిమా నుంచి వినేశాం. ఇక మంగ్లి గారి పాట గురించి చెప్పేదేమని చెప్పండి. ప్రాణం పోసేశారంతే సాహిత్యానికి. ఎలాగో ఈరోజు తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి ఇలాంటి పాటలు ఇంకా ప్రత్యేకంగా అనిపిస్తాయి కదా. ఎనివేస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM చైతన్య స్ఫూర్తి టైం. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షల్లో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఒకటి కదా. కొన్ని లక్షల మంది కల, కానీ కొన్ని వందల మందికి మాత్రమే ఐపీఎస్, ఐఏఎస్, ఐఎఫ్ఎస్ వంటి సర్వీసుల్లో విజయం దక్కుతుంది. సంవత్సరాల తరబడి ట్రై చేసినా విజయం సాధించలేక కొంతమంది వదిలేస్తే కష్టాలు ఎదుర్కొంటూ పట్టుదలతో ప్రయత్నించి సక్సెస్ అయిన వాళ్ళు మరికొందరు, పర్టికులర్గా అతి చిన్న వయసులోనే. మరి ఆ చైతన్య స్ఫూర్తి ఎవరో తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. అండ్ ఇప్పుడు మీకోసం ఒక మెస్మరైజింగ్ మెలోడీ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి ఇందాక చెప్పా కదా మీకు, అతి చిన్న వయసులోనే సివిల్ సర్వీసెస్ సాధించిన ఒక చైతన్య స్ఫూర్తి గురించి చెప్తాను అని. ఎవరో తెలుసా? అన్సార్ అహ్మద్ షేక్, మహారాష్ట్రకు చెందినవాడు. ఒక సాధారణ కుటుంబం తనది. తండ్రి రిక్షాను నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. చిన్నతనంలో తన తండ్రి ఎదుర్కొన్న ఆర్థికపరమైన ఇబ్బందులతో పాటు సమాజానికి తన వంతుగా ఏదైనా మంచి చేయాలన్న ఆలోచనే అన్సర్ను సివిల్స్ వైపు మళ్లేలా చేసింది. మన తర్వాత చెప్తాను, ఈ పాట తర్వాత వింటూ ఉండండి ఫ్రెండ్స్.

ఏమిటా ఈ పాట వింటుంటే మనం కూడా బీచ్లో ఉన్నట్టు, వర్షంలో తడుస్తున్నట్టు కదా, అక్కడ హీరో హీరోయిన్స్ ప్లేస్లో మనమే ఉన్నట్టు, ఆ ప్లేస్లో అంటే ఆ ఫీల్ ఏదో మనకే ఉన్నట్టు అనిపిస్తుంది కదా. అంత అద్భుతంగా ఉంటుంది పాట. చెన్నై లవ్ స్టోరీలో ఇది. ఇక అనంత్ శ్రీరామ్ రాసిన సాహిత్యం గురించి ఎంత ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది. ఓదార్చినట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇన్స్పిరేషన్గా కూడా. మెలడీ బ్రహ్మ మనశర్మ గారి సంగీతం సూపర్ అసలు. అందుకే ఇలాంటి పాటలు అరుదుగా వస్తుంటాయి, అలాంటి పాటలన్నీ కూడా అలా ఆణిముత్యాలు నిలిచిపోతూ ఉంటాయి. ఎనీవేస్ మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఆన్ వివిధ భారతి 102.8 FM. అతి చిన్న వయసులో యూపీఎస్సీ సివిల్ సాధించిన అన్సర్ అహ్మద్ షేక్ ఈరోజు ఇవాళ్టి మన చైతన్య స్ఫూర్తి. మరి పూణేలోని ఫెర్గ్యూసన్ కాలేజీలో చదువుకున్న అన్సర్ యూపీఎస్సీ సివిల్స్కి ప్రిపేర్ అయ్యి 2016లో తన తొలి ప్రయత్నానికి విజయం సాధించారు. 361వ ర్యాంక్ వచ్చింది. మరి ఈ సక్సెస్కి కారణాలేంటి, అంటే ప్రేరణగా నిలిచిన కారణాలేంటి కూడా తెలుసుకోవాలి కదా. మరి చెప్తాను, వింటూ ఉండండి. అన్నప్పుడు మీకోసం మరో సూపర్ సాంగ్ స్వాతిమిత్యం సినిమా నుంచి. ఎంజాయ్ దోస్.

0: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान। पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान। आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए। इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन, सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन। उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 10 सितंबर 2026 तक, तो देर किस बात की। आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: చైతన్య స్ఫూర్తి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. అన్సర్ అహ్మద్ షేక్ అతి చిన్న వయసులోనే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ని సాధించిన చైతన్య స్ఫూర్తి. మరి ఇందాకే అనుకున్నాం కదా, యూపీఎస్సీ సివిల్స్ కి ప్రిపేర్ అయ్యి 2016లో తన తొలి ప్రయత్నానికి విజయం సాధించాడు. 361వ ర్యాంక్ వచ్చింది. మరి ఈ సక్సెస్ కు ప్రేరణగా నిలిచిన కారణాలు ఏమిటో చెప్పనా? ఆయన కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, అన్నయ్య అందించిన సహాయం, ఇవే సొసైటీలో మంచి స్థాయికి ఎదగాలన్న అన్సర్ లక్ష్యాన్ని కలలను సాకారం చేశాయి. మరి కలలు కనండి అన్న అబ్దుల్ కలాం గారి మాటలు కూడా కదా. ఎనివేస్, మరి వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, ఇసపెట్ సాంగ్ మీకోసం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాజీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17 నుంచి 4 రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీలంక పర్యటనలో భాగంగా కొలంబోలో ఆ దేశ అధ్యక్షుడు అనురు కుమార దిశానాయకతో సమావేశమయ్యారు. అరుణాచల్ప్రదేశ్, అస్సోం, మేఘాలయ సహా దేశంలో పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ప్రారంభించిన ప్రధానమంత్రి దేశ డిజిటల్ విప్లవంలో యూపీఐ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఆగస్టు నెలలో దేశంలో 24 బిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరగటం ఈ విజయానికి నిదర్శనమన్నారు. సాంకేతిక సాధికారత ద్వారా ఆర్థిక సమానత్వం సాధించడంలో యూపీఐ ఒక అద్భుత సాధనంగా మారిందని తెలిపారు. సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలు సైతం చేరుకలేని ప్రాంతాలకు యూపీఐ సేవలు విస్తరించాయని మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయని, సింగపూర్తో ఇప్పటికే అమలవుతున్న పద్దతిలో ఇతర దేశాల చెల్లింపు వ్యవస్థలతో యూపీఐని అనుసంధించాలని పిలుపునిచ్చారు. ప్రవాస భారతీయులు ఎక్కువగా నివసించే దేశాలతో ఈ అనుసంధానం ద్వారా విదేశీ మారకపు లావాదేవీల ఖర్చులు తగ్గుతాయని, స్వదేశంలో ఉన్న కుటుంబాలకు డబ్బులు సులభంగా వేగంగా అందుతాయని మోదీ స్పష్టం చేశారు.
1: భారత్ కి ఫిన్టెక్ స్టోరీ అద్భుత రహీ హై ఔర్ ఇస్కా ఏక్ బడా చాంపియన్ హై హమారా యూపీఐ. మేనే పిచ్లే సాల్ భీ ఇస్కి చర్చా కీ థీ, లేకిన్ యే ఇత్నీ బడీ ట్రాన్స్ఫర్మేషన్ హై కి జబ్ భీ ఫిన్టెక్ కి చర్చా హోగీ తో వో యూపీఐ కే బినా అధూరి హీ హోగీ.
0: సమాజంతో సామరస్యంగా జీవించే కళను విజ్ఞానం నేర్పుతుందని, అది జ్ఞానాన్ని సంపదను ప్రసాదిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ విజ్ఞానం జ్ఞానాన్ని సంపదను పెంపొందిస్తుందని, వ్యక్తి గౌరవాన్ని ఇనుమడింపచేస్తుందని తెలిపారు. ధర్మబద్దమైన పాలనకు చేసే సేవ ఎంత అమూల్యమైందో విజ్ఞానం కూడా అంతే విలువైందని, జీవితాన్ని ఉన్నత స్థాయికి చేర్చే శక్తి అని మోదీ అభివర్ణించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆహ్వానం మేరకు ఇస్మాయిలీ కమ్యూనిటీ 50వ ఇమామ్గా బాధ్యతలు స్వీకరించాక ఫ్రిన్స్ రహీం ఆగాఖాన్ ఈ రోజు నుంచి ఈ నెల 15 వరకు తొలిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు రాధాకృష్ణన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్లతో సమావేశమవుతారు. ఢిల్లీ పర్యటన ముగిశాక అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్ నగరాలను సందర్శిస్తారు. ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఈ నగరాల్లో అమలవుతున్న వివిధ అభివృద్ది, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు పరిశీలిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాజీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ 17 సెప్టెంబర్ నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టుగా బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ తెలిపారు. 2001 అక్టోబర్ 7న మోదీ తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, ప్రజాసేవ నుంచి జాతీయ సేవ అనే మంత్రంతో ఈ ప్రయాణం కొనసాగిస్తున్నారని నితిన్ పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్దిలో దూసుకెళ్లడమే కాకుండా మన సాంస్కృతిక గుర్తింపు, వారసత్వం మరింత బలోపేతమయ్యాయని చెప్పారు. ఈ సేవా సంకల్ప్ అభియాన్ 17 సెప్టెంబర్ రక్తదాన శిబిరంతో ప్రారంభమవుతుందని, 7 అక్టోబర్ గ్రామాలను, పట్టణాలను అనుసంధానిస్తూ సేవాజ్యోతి కళస్ యాత్ర నిర్వహిస్తారని నితిన్ నవీన్ తెలిపారు. 17 నుంచి 17 అక్టోబర్ ప్రజల భాగస్వామ్యంతో సేవ మేర యోగ్ దాన్ కార్యక్రమం కింద వివిధ సేవా కార్యక్రమం నిర్వహిస్తారని వెల్లడించారు.
2: सभी लोगों से ये उम्मीद की जा रही है कि 25 मिनट का कम से कम श्रमदान वो दे. इसमें करीब 25 अलग अलग कार्यक्रम लिए गए हैं. हर व्यक्ति जो आम जनमानस से इसमें हम अपील करेंगे कि उनके भी योगदान से इस देश के विकास में योगदान मिले, परिवर्तन आए, इस दृष्टि से ये कार्यक्रम लिए गए हैं. इसमें समाज के जुड़े हुए विभिन्न विषयों को लिया गया है. सेवा सेतु अभियान 17 सितंबर से 17 अक्टूबर के बीच में प्रत्येक ब्लॉक स्तर पर शिविर कैंप आयोजित किए जाएंगे.
0: केंद्र रक्षा मंत्री राजनाथ सिंह कोलंबो

శ్రీలంక అధ్యకులు అసురు కుమార్ దినసనాయకతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం కలిసి పనిచేయడం కొనసాగిస్తామని తెలిపారు. భద్రత, రక్షణ, శాంతి, శ్రేయస్సు నిర్దారించేందుకు సంయుక్తంగా కృషి చేయాలని తాము పునరుద్ఘాటించినట్టుగా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. కొలంబోలో జరిగిన సమావేశంలో శ్రీలంకలో ప్రవాస భారతీయులతో రాజ్నాథ్ సింగ్ అంతకుముందు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ శ్రీలంకలో భారతీయులు ఇరు దేశాల మధ్య మైత్రి బంధాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని కొనియాడారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక ఆధారంగా ఏర్పడిన సంబంధాలు ద్వైపాక్షిక పురోగతికి బలమైన పునాదిగా నిలిచాయన్నారు. ఏ కష్టకాలంలో అయినా భారత్ శ్రీలంకకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ భేటీలో భారత్ సాధిస్తున్న ఆర్థిక పురోగతిని వివరిస్తూ ప్రపంచం ఆర్థిక సవాలు ఎదురవుతున్న 2026-27 మొదటి త్రైమాసికంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ది సాధించిందని తెలిపారు. ప్రపంచ వృద్దికి భారత్ 16% పైగా తోడ్పాటును అందిస్తోందని వెల్లడించారు. గత 12 ఏళ్లలో 38 దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నామని, అందులో 8 ప్రధాన దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలున్నాయని తెలిపారు. ముఖ్యంగా భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికలపై భారత గళానికి ప్రపంచం గుర్తింపునిస్తోందని, దీంతో దేశ గ్లోబల్ విశ్వసనీయత గణనీయంగా పెరిగిందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కార్గిల్ యుద్దవీరుడు పరమ్వీర్ చక్ర గ్రహీత కెప్టెన్ విక్రమ్ బత్ర జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. దేశాన్ని రక్షించే క్రమంలో కెప్టెన్ విక్రమ్ బత్ర కార్గిల్ మంచి శిఖరాలపై అసాధారణ ధైర్య సాహసాలు, చెక్కు చెదిరిన దేశభక్తి ప్రదర్శించి ప్రాణత్యాగం చేశారని ఓం బిర్లా సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. ఆయన వీరత్వం, సాహసం భవిష్యత్తరాలకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని అమిత్ షా పేర్కొన్నారు. హిందీ సాహిత్య పితామహులు భారతేందు హరిశ్చంద్ర జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. భావాలు, భాష, శైలిలో నూతనత్వం జోడించి హిందీకి ఆధునిక రూపం తీసుకొచ్చారని అమిత్ షా సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. మాతృభాషను కేవలం భావ ప్రసార సాధనంగా కాకుండా జాతీయ ఆత్మగౌరవానికి, చైతన్యానికి మూలస్తంభంగా భారతేందు భావించారన్నారు. భారతేందు సృష్టించిన సాహిత్యం సమాజం పట్ల బాధ్యతను, దేశభక్తిని పెంపొందిస్తూ నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉందని ఓం బిర్లా పేర్కొన్నారు. కాఠ్మండులో భారత ఫొరెన్సిక్ బృందం కీలక పురోగతి సాధించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 1400కు పైగా డిఎన్ఏ నమూనాలు ప్రాసెస్ చేయడంతో పాటుగా 378 డిఎన్ఏ ప్రొఫైల్ రూపొందించిందని, నేపాల్లో చిలిమేటనిల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. భారత్ నేపాల్ సంయుక్త సాంకేతిక బృందం టన్నెల్లో పేరుకుపోయిన బురద తొలగించే పనులు ముమ్మరం చేస్తుంది. అయితే టన్నెల్ వాలు ప్రాంతం, కఠిన ప్రదేశాలు సహాయక సిబ్బందికి సవాలు విసురుతున్న సాంకేతిక బృందాలు నూతన పద్దతులు ఉపయోగిస్తూ ముందుకెళ్తున్నాయి. భారీ యంత్రాలు టన్నెల్లో తీసుకెళ్లేందుకు వీలుగా తాత్కాలిక రహదారి నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఈ సహాయక చర్యల ద్వారా బాధితుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం కానుంది. సౌదీ అరేబియాలో పౌరులు ఆర్థిక కేంద్రాలు లక్ష్యంగా చేసుకుని హౌతీలు జరిపిన దాడులు భారత్ ఖండిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ అన్నారు. ప్రాంతీయ భద్రత, స్థిరత్వం దెబ్బతీస్తే ఇలాంటి దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. అలాగే బాబ్ ఎల్ మండేబ్ జలసంధిలో సముద్ర నావిగేషన్ స్వేచ్ఛకి ముప్పు కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పలు ప్రాంతాలు ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, త్రిపుర, బీహార్, గంగాటెక్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, నాగాలాండ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్టలో రాగల 3 నుంచి 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ విలువిద్య పారా సిరీస్లో భారత క్రీడాకారులు పలు విభాగాల్లో స్వర్ణ, కాంస్య పథకాల కోసం పోటీ పడుతున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ల్లో భారత్ పలు పథకాలు గెలుచుకునే అవకాశం ఉంది. పారా రికవ్ మిక్స్డ్ టీం స్వర్ణ పతాక పోరులో భారత్ నుంచి భావన, హర్వీందర్ సింగ్ జోడి చైనాకు చెందిన లియాంగ్ జియాలీలతో తలపడతారు. అలాగే పారా కాంపౌండ్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో ఆర్చర్ సీతిదేవి కజకిస్తాన్ చెందిన ఐజాడ సడాన్తో స్వర్ణం కోసం పోటీ పడతారు. మరోవైపు సీతలదేవి తోమన్ కుమార్తో కలిసి పారా కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ కాంస్య పతాకపూర్లో ఇరాక్ జంటతో తలపడతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ నెల 17 నుంచి 4 రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్

చేస్తున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీలంక పర్యటనలో భాగంగా కొలంబోలో ఆ దేశ అధ్యక్షుడు అనురకుమార దిశానాయకతో సమావేశమయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ సహా దేశంలో పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతకు సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ క్లాక్ లో టైం 12:40 దాటింది. స్టే ట్యూన్డ్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మి. ఇవాల్టి ఈట్ ఫిట్ లో మన ఒక ఇంట్రెస్టింగ్ ఫుడ్ ఐటమ్ గురించి మీకు చెప్పబోతున్నాను. మరి అదేంటో చెప్పేందుకు పాట వినిపిస్తాను, ఆ తర్వాత ఈట్ ఫిట్ కబుర్లు వింటూ ఉండండి.

హీరో సినిమా నుంచి సిద్ శ్రీరామ్ పాడిన ఒక మెస్మరైజింగ్ మెలోడీ వినేశాం కదా. యాక్చువల్ గా సిద్ శ్రీరామ్ పాడిన ప్రతి పాట స్పెషల్ గానే అనిపిస్తుంది. ఎందుకో మరి, తన అద్భుతమైన వాయిస్ కల్చర్ అలాంటిది. ఎనీవేస్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి ఇందాక చెప్పా కదా మీకు, ఇవాళ ఈట్ ఫిట్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఫుడ్ ఐటమ్ గురించి మీతో షేర్ చేసుకుంటాను అని. అదేంటో తెలుసా? తేజ్ పత్తా బగారా లీఫ్. పులావ్, కూరలు, వేపుళ్ళు, వంటకాలకు మంచి ఫ్రాగ్రెన్స్ని ఇవ్వడమే కాదు రుచిని కూడా పెంచుతాయి. అండ్ మీకు తెలుసా వీటిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయట. మరి అవేంటో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే పాట వినండి, విశ్వనాథన్ అండ్ సన్స్ మూవీ నుంచి సూపర్ ట్రాక్ మీకోసం ఆన్ ద వే.

ఎన్ని రీల్స్ ఎన్ని రీల్స్ ఈ పాటికి కదా, మమత బైజు డ్యాన్స్కి ఎంతమంది ఫిదా అయిపోయారో. ఒక ట్రెండ్ సెట్టింగ్ సాంగ్ అంతే. అలా వస్తుంటే అప్పుడప్పుడు ఇలాంటి పాటలు వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM అండ్ చైతన్య స్ఫూర్ ఇట్ వి టైమ్. మరి తేజ్ పత్తా అంటే బగారా లీఫ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా అడ్వాంటేజెస్ ఏంటని మనం తెలుసుకుంటున్నాం. బగారా లీవ్స్ జీర్ణక్రియకు ఉపయోగపడతాయి, గ్యాస్ ఉబ్బరాన్ని తగ్గించి కీళ్ల నరాల నొప్పి నుంచి రిలీఫ్ ఇస్తాయట. ఇంతేనా, ఇంకా చాలా ఉన్న అడ్వాంటేజెస్ అవేంటో చెప్తాను. ఇప్పుడు ఒక పాట వినిపిస్తాను, నువ్వు నేను సినిమా నుంచి ఒక మెస్మరైజింగ్ హాట్ టచింగ్ మెలోడీ. ఈ పాట అసలు సూపర్ సాంగ్ అప్పట్లో. అఫ్కోర్స్ సినిమా కూడా అనుకోండి తేజగా డైరెక్షన్లో వచ్చింది. మరి మరోసారి వినిద్దాం ఆ పాట.

0: తూకాలను ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మీరు వింటున్నారు ఈట్ ఫిట్. బగారా లీవ్స్ అడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వీటిల్లో ఉండే ఇమ్యూనిటీ పవర్ బ్లడ్లో షుగర్, చెడు కొలెస్ట్రాల్, యూరిక్ యాసిడ్లను నియంత్రిస్తాయట. మరి కంట్రోల్లో ఉంచి బ్యాలెన్స్లో ఉంచుతాయి కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవే కాక చాలా ఉన్న అడ్వాంటేజెస్ చెప్తాను. స్టేట్ ఉంటూ ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఈ సూపర్ ట్రాక్ ఆన్ ద వే.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 8 ఫీట్ టైమ్ బగారలీస్ ఉపయోగాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అకార్డింగ్ టు నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్, బగారలీస్ లో ఫ్లేవనాయిడ్స్, టానిన్లు, ఆవశ్యక నూనెలు, ఆల్కలాయిడ్లు, ట్రైటర్పినాయిడ్లు ఉంటాయట. అండ్ విటమిన్ ఏ, విటమిన్ సి, ఇనుము, కాల్షియం, ఫైబర్ మొదలైన ఖనిజాలు సఫిషియెంట్గా ఉంటాయంటారు నిపుణులు. అఫ్కోర్స్ బగారలీస్ పేరుతో రెస్టారెంట్స్ కూడా వస్తున్నాయి ఈ మధ్య. మరి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇళ్లల్లో కుండీల్లో కూడా పెరుగుతాయట ఈ బగార మొక్కలు. ఓసారి ట్రై చేసి చూద్దామా? అండ్ ఇప్పుడైతే వింటూ ఉండండి ఈట్ ఫిట్, మీకోసం ఒక సూపర్ ట్రాక్.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: పండగ.
1: సమయం 1:12 కాస్తుంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1:20 షో టైంతో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. బీఆర్ఎస్ కు చెందిన 17 మంది శాసనసభ్యులను ఈ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఇది బీఆర్ఎస్ సస్పెన్షన్ కాదని, ప్రజా సమస్యలపైనే కాంగ్రెస్ సస్పెన్షన్ అని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, డబుల్ ఇంజన్ సర్కార్తోనే తెలంగాణ అభివృద్ది సాధ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల వాహనాలు పాడవుతున్న అంశాలు తమ రవాణా శాఖ దృష్టికి రాలేదని, దీనిపై వివరాలు లేవని మంత్రి పొన్నం ప్రభాకర్ శాసన మండలిలో తెలిపారు. బీఆర్ఎస్ సభ్యులను తెలంగాణ అసెంబ్లీ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సిఫారసు మేరకు 17 మంది బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. మూడవ రోజు సభ ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ సభ్యులు సభా కార్యకలాపాలకు అడ్డుతగిలారు, వెల్లోకి దూసుకొచ్చారు. సభా కార్యకలాపాలకు అడ్డం కలిగించవద్దని, ఏదైనా సమస్య ఉంటే రాతపూర్వకంగా ఇవ్వాలని, దానిపై చర్చించేందుకు అవకాశం ఇస్తానని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు వెనక్కు తగ్గలేదు. దీంతో వారిని సభ నుండి సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదించారు.
1: The members named by the speaker is suspended from the services of the house for the remainder of the season. Sri Anil Jadhav, Sri Tanniru Harish Rao, Sri Guntakalla Jagdishwar Reddy, Sri Gangula Kamalakar, Sri Kaushik Reddy, Sri Madhavaram Krishna Rao, శ్రీమతి కోవా లక్ష్మి, శ్రీ కోనంటి మాణిక రావు, శ్రీ చింతా ప్రభాకర్, శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి, శ్రీ ప్రశాంత్ రెడ్డి వేముల, శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి, శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రీమతి పట్లొల్ల సబిత ఇంద్రారెడ్డి, శ్రీ కల్వకుంట్ల సంజయ్, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, శ్రీమతి వాకాటి సునీత లక్ష్మారెడ్డి, శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, శ్రీ కాలేరు వెంకటేష్, శ్రీ విజయుడు, శ్రీ కేపీ

0: వివేకానంద గారు.
1: అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్పై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు విచారం వ్యక్తం చేశారు. న్యాయం కోరితే సస్పెండ్ చేస్తారా, మహిళా ప్రజాప్రతినిధులపై దాడిని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా అంటూ నినాదాలు చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడనివ్వకుండా 1000 రోజుల వైఫల్య పాలనపై చర్చ పెట్టమంటే, ఆడబిడ్డలకు న్యాయం చేయమంటే సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. ఇది బీఆర్ఎస్ సస్పెన్షన్ కాదని, ప్రజా సమస్యలపైనే కాంగ్రెస్ సస్పెన్షన్ అని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు వ్యాఖ్యానించారు. ప్రజలు తమ సమస్యల గురించి మాట్లాడాలని కోరుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ ను సభ నుండి బయటకు పంపాలని చూస్తున్నారని సోషల్ మీడియాలో ఆరోపించారు. సభాపతికి చేయవలసిన అవమానాలన్నీ బీఆర్ఎస్ నేతలు చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. వెల్లోకి వచ్చి అవమానాలు చేసి స్పీకర్పై సవాల్ విసురుతున్నారని, ఇలాంటి ధోరణి మానుకోవాలని కోరారు. సభాపతితో పాటు వారి తల్లిని దూషించారని, నిరసనలో భాగంగా దళితులు రోడ్డుపై నడిచిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ది చేసి అవమానించారని ఆరోపించారు. దొరతనం పోకడలు భరించడానికి రాష్ట్రం సిద్దంగా లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుచితంగా అసభ్యంగా ప్రవర్తించారని మంత్రి సీతక్క ఆరోపించారు. ఈ మేరకు సంబంధిత విజువల్స్ ను ఆమె విడుదల చేశారు. మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇందిరారెడ్డి, కోవ లక్ష్మీలను వెనక నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి తోశారని, ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల మధ్యలోకి సుధీర్ రెడ్డి తాకుకుంటూ వచ్చారని ఆమె వివరించారు. స్పీకర్పై ప్రతిపక్ష నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ నాయకత్వం దీనిపై బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. స్పీకర్కు జరిగిన అవమానంపై దళిత సోదరులు నిరసన తెలిపితే వారిని మరింత అవమానించేలా ఆ ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ది చేయడం సరికాదని మండిపడ్డారు. కేసీఆర్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, డబుల్ ఇంజన్ సర్కార్తోనే తెలంగాణ అభివృద్ది సాధ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 3 మంత్రులున్నా అభివృద్ది శూన్యమని పేర్కొన్నారు. భద్రాచలంలో బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రి సీటు కోసం కొట్లాడుకోవడం తప్ప జిల్లా కోసం చేసిందేమీ లేదని ఆరోపించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో గవర్నర్ ఈ ప్రకటన విడుదల చేశారు. తన రచనలతో ప్రజల్లో చైతన్యం నింపిన కాళోజీ స్మృతికి నివాళులర్పిస్తున్నట్టు తెలిపిన గవర్నర్, మాతృభాష పరిరక్షణ అభివృద్దికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆకాంక్షించారు. ప్రజాకవి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణరావు జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతి, జీవన విధానాలను తన రచనల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన కాళోజీ సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. మరోవైపు కాళోజీ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. కాళోజీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి, తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరిగాయి. నిర్మల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలో కాళోజీ సాహిత్యం ప్రజల్లో చైతన్యం, అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యం కల్పించిందని ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి నివాళులర్పించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో అదనపు కమిషనర్ ఈసంపల్లి జోనా కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల వాహనాలు పాడవుతున్న అంశాలు తమ రవాణా శాఖ దృష్టికి రాలేదని, దీనిపై వివరాలు లేవని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమని ఆయిల్ కంపెనీలు పర్యవేక్షిస్తాయని పేర్కొన్నారు. ఈ అంశంపై ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నకు పొన్నం ప్రభాకర్ శాసనమండలిలో సమాధానమిచ్చారు. విజయ సాధనకు అభిరుచి, కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణ కీలకమని మైనార్టీ

సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. హైదరాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మైనారిటీ స్టడీ సర్కిల్ కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. రాబోయే 5 రోజుల పాటు రాష్టంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 4 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 7 రకాల ఎంపిక చేసిన వరి విత్తన రకాలు కొనుగోలు చేసిన రైతులు ఈ నెల 10లోగా వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని జనగామ జిల్లా వ్యవసాయ అధికారిని అంబికా సోని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాల క్షేత్రస్థాయి సాంకేతిక పరిశీలనను ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిపుణుల బృందం పూర్తి చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని యువతి యువకులకు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 11న జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి అధికారి ముప్పడి రజనీ కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ చేసిన అనుచిత అభ్యంతరకర వ్యాఖ్యలపై ఆ పార్టీ నాయకులు హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయం వద్ద ఉన్న భక్త రామదాసు ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ద్వారా అధికారులు ఈరోజు నీటిని విడుదల చేశారు. బీఆర్ఎస్ కు చెందిన 17 మంది శాసనసభ్యులను ఈ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఇది బీఆర్ఎస్ సస్పెన్షన్ కాదని, ప్రజా సమస్యలపైనే కాంగ్రెస్ సస్పెన్షన్ అని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, డబుల్ ఇంజన్ సర్కార్తోనే తెలంగాణ అభివృద్ది సాధ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల వాహనాలు పాడవుతున్న అంశాలు తమ రవాణా శాఖ దృష్టికి రాలేదని, దీనిపై వివరాలు లేవని మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనమండలిలో తెలిపారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీక్లబ్ల టైం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందు ఒక పాట వినేద్దాం. మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా గారి కంపోజిషన్లో ఒక సూపర్ హిట్ డ్యూయట్. ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం షో టైంని. స్టే ట్యూన్డ్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైమ్ 10. రోజులు చూడండి ఎలా పెరుగుతున్నాయో. అప్పుడు శ్రావణ మాసం అయిపోయి భాద్రపద మాసం వచ్చేస్తోంది. వాడవాడలా కొలువు తీరడానికి, పూజలు అందుకోవడానికి బుజ్జగణపై కూడా రెడీ అవుతున్నాడు. ఇక ఈ 10 రోజులు సందడే సందడి ఎటు చూసినా కదా. మరి ఆ సందడిని, సంతోషాన్ని రెట్టింపచేసే మీ ప్రియనేస్తం వివిధ భారతి వింటూనే ఉంటారని మాకు తెలుసు అనుకోండి. మరి నేను రెడీ క్వశ్చన్స్తో, మీరు రెడీనా మొబైల్స్తో? ఇక మొదలెడదామా షో టైంని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా మన సినిమా ఇండస్ట్రీలో చాలానే ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే హీరోలు డైరెక్టర్లు అవ్వడం, డైరెక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్లు హీరోలు అవ్వడం, ప్రొడ్యూసర్స్ హీరోలు అవ్వడం, ఇలా అన్ని చాలానే అవుతుంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం కెమెరామెన్లు, అంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీస్ కూడా, వాళ్ళకు కూడా డైరెక్టర్ల ఆలోచనలన్నీ తమ కెమెరాలో బంధించి డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ వచ్చి కాబోలు చాలామంది డైరెక్టర్లు కూడా మారారు. మరి అలా కెమెరామెన్లు అంటే డీఓపీలుగా కెరీర్ స్టార్ట్ చేసి దర్శకులైన ఇద్దరు పేర్లు చెప్పండి చూద్దాం. మరోసారి వినండి క్వశ్చన్ని. కెమెరామెన్లుగా అంటే డీఓపీలుగా కెరీర్ స్టార్ట్ చేసి దర్శకులైన ఇద్దరు పేర్లు ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో

మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి అప్పుర సహోదరులు సినిమా నుంచి ఒక ఆల్ టైమ్ హిట్ సాగ్ వినేసాం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, కెమెరామెన్లు అంటే డీఓపీలుగా కెరీర్ స్టార్ట్ చేసి దర్శకులైన ఇద్దరు పేర్లు చెప్పండి అని. చాలా మంది పంపించారు కానీ చాలా వరకు రాంగ్ ఆన్సర్సే వచ్చినాయి. కొంతమంది మాత్రమే రైట్ ఆన్సర్ పంపించారు. మళ్ళీ వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. ఆడప్ సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి, వెల్లూరు నుంచి జాప భూమేశ్వర్, తోట సంతోష్ పోతంగల్ నుంచి, డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుంచి, శ్రీనివాస్ పొల్లెపల్లి నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోదా జానకి, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, నార్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, యువరాజ్ రెడ్డి హుజూరాబాద్ నుంచి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ రాజీవ్ మీనన్, రసూల్ ఎల్లూర్ గారు. అంటే ఏవో కెమెరామెన్ల పేర్లు పంపిస్తున్నారు కానీ కెమెరామెన్లు డైరెక్టర్గా అయిన వాళ్ళ పేర్లు నేను చెప్పాను. సో అలా అందుకని వాళ్ళ ఆన్సర్ని కన్సిడర్ చేయట్లేదు. ఇదన్నమాట రైట్ ఆన్సర్ వీళ్ళు పంపించారు. ఇప్పుడు నేను చదివిన వాళ్ళు రాజీవ్ మీనన్, రసూల్ ఎల్లూర్ గారు డీఓపీలుగా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత డైరెక్షన్ చేశారు. అంటే రాజీవ్ మీనన్ గారు అయితే మిరపకలలు, రసూల్ ఎల్లూర్ గారు అయితే ఒకరికొకరు, ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ని మనకి ప్రజెంట్ చేశారు. ఇన్వెస్ట్ మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఒకరి ఒకరు సినిమా నుంచి, ఒకరికొకరు సినిమా నుంచి పాట, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగతి ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

చంద్రబోస్ గారు కీరవాణి గారి కాంబినేషన్ ఎప్పుడు కూడా సూపర్ హిట్ అల్టిమేటే కదా. ఎంత బాగుంటుందో పాట. యాక్చువల్గా ఒక మనం హుక్ స్టెప్ అది ఇది అంటుంటారు కదా, అలా హుక్ సెంటెన్స్ ఏమంటారు దాన్ని, అలా పాట అంతా వినిపిస్తూనే ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందో మ్యూజిక్. ఇన్ని సంవత్సరాల తర్వాత విన్నా కూడా అదే ఫీల్. సూపర్ హిట్ సాంగ్ అప్పట్లో. ఎనివేస్ మీరు వింటున్నారు షో టైమ్ ఆన్ వివిత్ భారతి 102.8 FM. మరి నెక్స్ట్ క్వశ్చన్కి రెడీనా? మీరు అడిగేస్తున్నాను. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, దిగ్గజ గాయని మణులు పి సుశీల, ఎస్ జానకి, కెఎస్ చిత్ర గారితో స్వరం కలిపారు. అండ్ ఆ పాటలు అన్నీ కూడా సూపర్ హిట్టే. ఎవరు మ్యూజిక్ డైరెక్టర్? మరోసారి వినండి. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, దిగ్గజ గాయని మణులు పి సుశీల, ఎస్ జానకి, కెఎస్ చిత్ర గారులతో స్వరం కలిపారు. అండ్ ఆ పాటలన్నీ కూడా సూపర్ హిట్టే. ఇక్కడ ఈ క్వశ్చన్ అడగడంలో పర్పస్ ఏంటంటే, యాక్చువల్గా మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ చాలామంది కూడా వాళ్ళ మ్యూజిక్ కంపోజిషన్లో

పాటలు పాడుకున్నారు. కానీ ఈయన మాత్రం ఎక్కువగా అంటే మన ఫీమేల్ సింగర్స్, ప్లేబ్యాక్ సింగర్స్ సుశీల గారు, జానక్ గారు, చిత్రగారులతో కలిసి పాటలు పాడారు. ఆ పాటలు అన్ని కూడా సూపర్ హిట్. సో అది ఈ మ్యూజిక్ డైరెక్టర్ స్పెషాలిటీ. ఎవరు గెస్ట్ చేయండి అండ్ ఆన్సర్ చేయండి 0402324 0852. అంటే ఇప్పుడు మీకోసం మరో సూపర్ ట్రాక్ ఆన్ ద వే.

మరించి ఒక సూపర్ సాంగ్ వినేసాం. అండ్ మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఒక ప్రముఖ సంగీత దర్శకుడు గాయకుడు దిగ్గజ గాయని మణులు పి సుశీల ఎస్ జానకి కేఎస్ చిత్ర గారితో స్వరం కలిపారు, అండ్ ఆ పాటలన్నీ కూడా సూపర్ హిట్. అసలు ఆన్సర్స్ ఎలా పంపిస్తున్నారంటే అలా టక టక టక టక టక వచ్చేస్తున్నా అనమాట. సో ఇళరాజు గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారో ఇక్కడ కొద్దిగా మనకు అర్థమవుతుంది. సో త్రూఅవుట్ వరల్డ్ వైడ్ ఎక్కువగానే ఉంటారు, ఇప్పుడు మాత్రం క్లియర్గా తెలిసిపోతుంది. అందరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు, కొంతమంది రాంగ్ ఆన్సర్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేరు చదివేస్తున్నాను. జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి, నర్సంపేట నుంచి బాలకృష్ణ, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, భూదన్ పోచపల్లి నుంచి భోగ మార్కండయ్య, మోరిపాలెం నుంచి పంతాడు శ్రీనివాసరావు, పుట్టపక్క నుంచి భవానీ వెంకట్, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, నిజాంపేట నుంచి గణేష్ వేదవతి, షేర్ బాలాజీ సావిత్రి నిర్మల్ జిల్లా నుంచి పొల్లపల్లి శ్రీనివాస్, ఎక్కడి నుంచి అంటే వీరు ఊళ్ళ పేరు మెన్షన్ చేయలేదు. ఇక మాధవి అంజయ్యలు భూదన్ పోచపల్లి నుంచి, సిహెచ్ఆర్ మాత్ర పాపిరెడ్డి కాలనీ నుంచి, బిఎన్రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు, అండ్ దోర్నన బాలరాజు వనస్థలపురం నుంచి, మహమ్మద్ జైనిద్దిన్ ఉమ్మడి నుంచి, అండ్ ఇంకా పంపిస్తూనే ఉన్నారు. చూద్దాం రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు ఏమైనా. రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి ఒకరైతే రెండు ఆన్సర్లు పంపించారు, అవసరం లేదండి ఒక ఆన్సర్ సరిపోతుంది. ఇక సో అదనమాట వీళ్ళు అందరూ పంపించిన ఆన్సర్. అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ మాస్టర్ ఇళయరాజు గారు. మనకి మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా వాళ్ళు సోలో సాంగ్స్ పాడుంటారు కదా ఎక్కువగా, కానీ ఇళయరాజు గారు మాత్రం ఎక్కువగా తన సెల్ఫ్ మ్యూజిక్ కంపోజిషన్లో ఇందాక చెప్పిన ప్లేబ్యాక్ సింగర్స్ అందరితో కూడా పాటలు పాడారు. ఆ పాటలన్నీ కూడా సూపర్ హిట్టే. కూలి నెంబర్ 1లో అయితే పిసుసుల గారితో, ఇక ఆలాపనలో హెజ్జానిక్ గారు, అవి చెప్పక్కర్లేదు. ఇంకా హెజ్జానిక్ గారితో చాలా ఉన్నాయి సాంగ్స్ ఇళయరాజు గారివి. ఇక చిత్ర గారితో సూపర్ హిట్ అయిన సాంగ్ అయితే అంతఃపురం కదా. ఈ పాటలన్నీ కూడా ఎవర్ గ్రీన్ హిట్స్ అండ్ ఆల్ టైమ్ హిట్స్ అనమాట. సో మన శ్రోతలు అందుకే టక టక టక టక పంపించారు ఆన్సర్స్. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు ఈ పాట వినేద్దాం అంతఃపురం సినిమా నుంచి. ఓకేనా, స్టే ట్యూన్. ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ సాంగ్, చిత్ర గారు అద్భుతంగా పాడిన పాట. అఫ్ కోర్స్ చాలా మందికి ఫేవరెట్ సాంగ్ అనుకోండి. ఎనీవేస్, మీరు వింటున్నారు షో టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ క్రీడినా, మీరు ఇప్పుడు ఒక పాట వినిపిస్తాను, ఆ పాట పాడిన సింగర్ ఎవరో మీరు చెప్పుకోవాలి. యాక్చువల్గా మనకు తెలిసిన సింగరే, చాలా ఫేమస్ సింగరే, కానీ కొన్ని పాటలు ఎలా ఉంటాయంటే కొన్ని పాటల్లో వాళ్ళ వాయిస్న లిరిక్స్ డామినేట్ చేస్తాయి, మ్యూజిక్ డామినేట్ చేస్తాయి, లేకపోతే వాయిస్ను మనం గుర్తుపట్టలేమో, కానీ అలాంటి పాటలు కొన్ని ఉంటాయి. మరి ఈ పాట వింటూ ఆ సింగర్ ఎవరో మీరు మెసేజ్ చేయాలి 0402324 0852 ఈ నెంబర్కి. మరైతే పాట వినేయండి.

ఒకరింటి చాలా మంది పంపించారు ఆన్సర్. వల్ల వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి, సంఘవి శ్రీనివాస్ లావణ్య గుమస్తా కాలనీ నుంచి, నెమ్మని నుంచి వెంకటేశం, లతా డోర్లాల సుదర్శన్ అంకుషాపురం నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి నుంచి, మోరిపల్లెం నుంచి పంతాడు శ్రీనివాసరావు, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, భవానీ వెంకట్ పుట్టపాక నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, డోర్నల సుదర్శన్ అంకుషాపురం నుంచి, అరుణ రాజేంద్ర జక్రన్పల్లి నుంచి, అండ్ ఇంకా పంపిస్తూనే ఉన్నారు. అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి శాంత, భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుంచి కట్ల సతీష్ వారి కుటుంబ సభ్యులు, ఇంకా ఏకనాథం మంగ ఎక్కడి నుంచి, పార్సిగుట్ట నుంచి, కేదరి వీరేష్ రాజుల నుంచి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ సునీత గారు. ఎస్, పల్లకిల పెళ్లి కూతురు సినిమా కోసం సునీత గారు పాడిన పాట అది. నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందో కదా పాట అది. అందులో సునీత గారి వాయిస్ని మనము కొంచెం గుర్తుపెట్టడం కష్టమే, సో అందుకే అడిగాను ఆ పాట. కీరవణి గారి, చంద్రబోస్ గారి అల్టిమేట్ కాంబినేషన్. ఎనీవేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సమయం 2 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

98.8 FM వివి క్లాక్లో టైం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్చి లక్ష్మి. ముందుకు చక్కటి హాట్ టచింగ్ సాంగ్ వినేద్దాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం శక్తిశీలి కబుర్లు. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

శక్తిశీలి టైం ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం. అందరిలాగే తను ఒక కామన్ నార్మల్ అమ్మాయి, కానీ ఆ అమ్మాయి ఫేస్ చేసిన సిచ్యుయేషన్స్ కానివ్వండి, ప్రాబ్లమ్స్ కానివ్వండి, తన కెరీర్ను మార్చుకునేలా చేశాయి. ఇలా మనం శక్తిశీలిలో మాట్లాడుకునేలా మార్చాయి. ఎవరు అమ్మాయి, ఏం సాధించింది, ఎందుకు తెలుసుకోవాలి మనం, వీటన్నిటికీ ఆన్సర్ ఇవాళ శక్తిశీలి. స్టే ట్యూన్డ్ గైస్.

శక్తిశీలి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. హైదరాబాద్లోని రామచంద్రపురానికి చెందిన అమ్మాయి అల్లపర్తి స్వాతి 2013లో బీ ఫార్మసీ కంప్లీట్ చేసింది. కానీ సాఫ్ట్వేర్ మీద ఇంట్రెస్ట్తో ఇక్కడే హైదరాబాద్లో ఒక సంస్థలో డేటా సైన్స్ కోర్స్ నేర్చుకుంది. నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది. ఇంతవరకు అంతా నార్మల్గానే ఉంది తన కెరీర్ అందరిలాగానే. కానీ ఇక్కడ యూటర్న్ తీసుకుంది స్వాతి అల్లపర్తి తన కెరీర్లో. ఏంటది ఎలాగా చెప్తాను ఈ పాట తర్వాత.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి. హైదరాబాద్ రామచంద్రపురానికి చెందిన స్వాతి అలపర్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా తను అనుకున్నట్టుగానే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయింది, కానీ తన ఆఫీస్లో పనిచేస్తున్న ఒక ఫ్రెండ్తో కలిసి ఏదైనా ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అన్న ఆలోచన వచ్చింది తనకి. అంటే ఆ జాబ్ ఒకటే కాకుండా తను సొంతంగా ఏదైనా ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంది. కానీ ఆల్రెడీ జాబ్స్లో చేరారు కాబట్టి ఇంటి పనులు, ఉద్యోగాల్ని బ్యాలెన్స్ చేయడంలో ఉండే ఇబ్బందులు ఒక కొత్త పరిష్కారానికి, సంస్థ ఆవిర్భావానికి దారి చూపించాయి. యాక్చువల్గా ఏ కంపెనీని స్టార్ట్ చేయాలి, ఎలాంటి బిజినెస్ చేయాలనే ఆలోచన లేకుండానే వాళ్ళు ఫేస్

మీరు వింటున్నారు శక్తిశీలి. హైదరాబాద్ రామచంద్రపురానికి చెందిన అల్లపర్తి స్వాతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సరే, ఏదైనా ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపించింది ఫ్రెండ్తో కలిసి. కానీ ఆల్రెడీ మ్యారేజ్ అయింది, సో ఈ ఇంట్లో పనులు అలాగే ఉద్యోగాన్ని మేనేజ్ చేస్తూ ఎలాగప్పా అని ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆలోచనల నుంచి, స్ట్రగుల్ నుంచి పుట్టిందే లోకలైడ్. కంప్యూటర్ రిపేరింగ్, క్లీనింగ్, కుకింగ్, బేబీ కేర్, ఎల్డర్లీ కేర్, డ్రైవర్లు, బ్యూటిషియన్స్, వాట్ నాట్, ఆల్ ఇన్ వన్ అంటారే అలా అనమాట. సో వీళ్ళందరినీ వాళ్ళ అవసరం ఉన్న వాళ్లకు అనుసంధానించే యాప్ ఈ లోకలైడ్. ఈ యాప్ లాంచ్తో తను అనుకున్నట్టుగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది స్వాతి అల్లపర్తి. మరి తర్వాత ఏమైంది చెప్తాగా వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం శక్తిశీలి టైం. హైదరాబాద్ రామచంద్రపురానికి చెందిన స్వాతి అలపర్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, అనుకున్నట్టుగానే ఒక యాప్ లాంచ్ చేసేసింది. మన తర్వాత అంత ఈజీ కాదు కదా ఒక బిజినెస్ని సక్సెస్ చేయడం అనేది. స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తనకు కూడా అలాగే అయింది. ఫస్ట్ డే ఫోన్ చేతిలో పట్టుకుని ఏదైనా ఆర్డర్ వస్తుందేమో అని వెయిట్ చేసింది. రాలేదు. అలా ఒక్కరోజు కాదు, 4 రోజులు గడిచిపోయాయి. ఆ తర్వాత అంటే 5th డే ఫస్ట్ ఆర్డర్ కాల్ వచ్చింది. సో అలా స్టార్ట్ అయిందనమాట తన యాప్ లాంచింగ్ అనేది. ఆ తర్వాత నుంచి తను వెనక్కి తిరిగి చూసుకోలేదు. మరి మరిన్ని విశేషాలు చెప్తాను. శక్తిశీలిని వింటూ ఉంటారుగా.

శక్తిశీలి టైమ్ అండ్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం హైదరాబాద్ రామచంద్రపురానికి చెందిన అల్లపర్తి స్వాతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి స్వాతి అల్లపర్తి ఫ్రెండ్తో కలిసి స్టార్ట్ చేసిన లోకలైడ్ బాగా సక్సెస్ అయింది. కానీ బిజినెస్లో పోటీ ఉంటుంది కదా, సో మరికొన్ని సంస్థలు వచ్చాయి. కానీ అవి అంతగా పోటీ ఇవ్వలేకపోయాయి స్వాతికి. ఎందుకు, ఏంటి రీజన్ తెలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM శక్తిశీలి టైం. హైదరాబాద్ రామచంద్రపురానికి చెందిన స్వాతి అలపర్తి ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరిక మార్కెట్లోకి చాలా యాప్లే వచ్చాయి తనకి పోటీగా, కానీ ఏవి కూడా తనకి పోటీ ఇవ్వలేకపోయాయి. ఎందుకు అంటే మార్కెట్లోకి వచ్చిన మిగతా యాప్లు కేవలం మొబైల్ యూజ్ చేయడం, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్లకి మాత్రమే ప్రయారిటీ ఇచ్చాయి, కానీ వాటితో సంబంధం లేకుండా టాలెంట్ ఉన్న వాళ్లకి ఉపాధి కల్పిస్తోంది లోకల్ యాడ్. మీకు తెలుసా, ఇప్పుడు సుమారు 500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మరి సక్సెస్, బిజినెస్ని సక్సెస్ చేయడం అంత ఈజీ కాదు, కానీ సక్సెస్ చేయడం మాత్రం ఇంపాసిబుల్ అయితే కాదని ప్రూవ్ చేసింది స్వాతి అలపర్తి. మరి ఇంకా ఉన్న విశేషాలు చెప్తాను, వింటూ ఉండండి శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి 102.8 FM.

మీరు వింటున్నారు శక్తిశీలి. హైదరాబాద్ రామచంద్రపురానికి చెందిన అల్లపర్తి స్వాతి ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి లోకలైడ్ యాప్ ద్వారా దాదాపు 500 మంది ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది అల్లపర్తి స్వాతి. మిగతా వాళ్ళలా కాకుండా కేవలం టాలెంట్కే ప్రయారిటీ ఇచ్చి రిక్రూట్ చేసుకున్నా అజాగ్రత్తగా అయితే ఉండట్లేదు. వాళ్ళని తీసుకునే ముందు వాళ్ళ ఐడి ప్రూఫ్స్ అన్నీ కూడా చూసే అవకాశం కల్పిస్తోంది. అండ్ మీకు తెలుసా, అవసరమైన వాళ్ళకు అవసరమైన అన్ని సదుపాయాలను అందచేస్తూ ఒక మంచి యజమానురాలుగా కూడా నిరూపించుకుంటోంది అల్లపర్తి స్వాతి. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు వింటున్నారు శక్తిశిలి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం. మరి హైదరాబాద్ రామచంద్రపురానికి చెందిన అల్లపర్తి స్వాతి ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ప్రాబ్లమ్ని పాజిటివ్గా తీసుకుంటే లైఫ్లో కెరీర్లో ఎంత ఉన్నతంగా ఎదగొచ్చో తెలియజేస్తుంది అల్లపర్తి స్వాతి సక్సెస్ జర్నీ. ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇస్తోంది. మరి ఇవన్నీ చెప్తుంటే మనకి టైం తెలియదు కానీ 2 గంటల 55 నిమిషాలు దాటింది. అంటే లక్ష్మికి బాయ్ చెప్పేసే టైం వచ్చేసింది. హ్యావ్ ఏ గ్రేట్ డే ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి టూ. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి. అండ్ మీకోసం ఒక ఎనర్జెటిక్ సాంగ్, ఎంజాయ్ దస్. అండ్ విత్ దిస్ సాంగ్ లక్ష్మి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశంలో అత్యధిక రద్దీ ఉండే 7 కీలక రైల్వే కారిడార్లలో 4 లేన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఢిల్లీ ముంబై, ముంబై చెన్నై, చెన్నై కోల్కతా, కోల్కతా ఢిల్లీ మార్గాలు ఇందులో ఉన్నాయి. ఈ కారిడార్లు మొత్తం రైల్వే రద్దీలో 40% మోస్తున్నాయని, ఇప్పటికే 2000 కిలోమీటర్ల మేర 4 లేన్ల పనులు పూర్తయ్యాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల వేళ బీజేపీకి 1,472.8 కోట్ల నిధులు వచ్చినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. కాంగ్రెస్ కు 207 కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చినట్టు తెలిపింది. అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరిలో బీజేపీకి 160 కోట్లు ఖర్చు చేయగా, అత్యధికంగా అస్సాంలో 96.3 కోట్లు వెచ్చించింది. బెంగాల్, కేరళ ఖర్చుల నివేదికలను ఈసీ త్వరలో బహిర్గతం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2వ వేతన సవరణ కమిషన్ నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పీఆర్సీ చైర్మన్ ఎన్ శివశంకర్ కు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ విభాగాల హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైఫండ్ను అల్లోపతి మెడికోలతో సమానంగా పెంచుతూ జీవో విడుదల చేసింది. దీని ప్రకారం హౌస్ సర్జన్ల స్టైఫండ్ 13,754 నుండి 29,700

0: 92 రూపాయలకు, పీజీ విద్యార్థుల స్టైఫండ్ 34385 నుండి 74482 రూపాయలకు పెరిగింది. ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ వల్ల వాహనాలు పాడవుతున్నాయనే ప్రచారంలో నిజం లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో తెలిపారు. దీనిపై వాహనదారుల నుంచి గాని ఆటోమొబైల్ నిపుణుల నుంచి గాని రవాణా శాఖకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఆయన వివరించారు. కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం రాజ్భవన్లో గవర్నర్ను కలిసి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేసింది. అలాగే తమ పార్టీ ఎమ్మెల్యేలపై పోలీసులు దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అందుకు సంబంధించిన ఆధారాలను గవర్నర్కు అందజేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ ఎల్ఐసి ద్వారా బీమా సౌకర్యం కల్పించనుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే ఇచ్చేటువంటి పరిహారాన్ని 3 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచింది. సహజ మరణానికి 2 లక్షలు చెల్లించేలా గ్రూప్ ఇన్సూరెన్స్ అమలు చేయనుంది. దీనికోసం టీటీడీ ఎల్ఐసికి 2.12 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపినట్టు చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 5:04 దాటి 5 సెకండ్లు. చాయ్తో హాయ్ కబుర్లు వింటారు. నేను మీ ఆర్జే అనిత. తెలంగాణ నేలంటేనే ప్రశ్నించే తత్వానికి పర్యాయ పదం. అన్యాయం ఎక్కడ జరిగినా, అణచివేత ఏ రూపంలో పడగవిప్పినా ఎదిరించి నిలిచే పోరాటాల గడ్డ ఇది. ఈ నేల మట్టిలోంచి, సామాన్యుల కన్నీళ్లలోంచి, పీడితుల నిట్టూర్పులలోంచి పుట్టిన నికార్సైన గొంతుక ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు గారు. జీవితమంతా రాజీలేని సమరశీలతను ఊపిరిగా మలుచుకుని అక్షరాన్ని నిప్పు కణికలా ప్రయోగించిన మహామనీషి కాళోజీ. పుట్టుకనీది, చావునీది, బతుకంతా దేశానిది అని చాటి చెప్పి అక్షరాల అలాగే జీవించి చూపించిన మహనీయుడాయన. ఈరోజు వారి జయంతి. వారి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా వారిని గురించి మాట్లాడుకుందాం. కాళోజీ పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామ్రాజా కాళోజీ. ఆయన 1914 సెప్టెంబర్ 9 కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా రెట్టిహల్లిలో జన్మించారు. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్ర మూలాలున్న వ్యక్తి కాగా, తల్లి రామబాయి కర్ణాటక ప్రాంతానికి చెందినవారు. ఆ తర్వాత వారి కుటుంబం వరంగల్ సమీపంలోని మడికొండ గ్రామానికి వచ్చి స్థిరపడింది. ఇంటి వాతావరణంలోనే మరాఠీ, కన్నడ, ఉర్దూ, తెలుగు భాషల సమ్మేళనం ఉండటం వల్ల కాళోజీ చిన్ననాటి నుంచే బహుభాషా కోవిదుడిగా ఎదిగారు. ప్రాథమిక విద్యను మడికొండలో, ఉన్నత పాఠశాల చదువును హైదరాబాద్లోని చౌమహల్లా బడి రెసిడెన్సీ స్కూళ్లలో పూర్తి చేసిన కాళోజీ 1939 లా పట్టా పొందారు. 1940 న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించినప్పటికీ కోర్టు గదుల్లో వాదోపవాదాల కంటే సమాజంలో పీడితుల పక్షాన నిలబడమే మిన్నా అని భావించారు. నల్లకోటును శాశ్వతంగా విడిచిపెట్టి ప్రజాక్షేత్రంలోకి దూకారు కాళోజీ. విద్యార్థి దశలోనే నిజాం నిషేధాజ్ఞలను ధిక్కరిస్తూ గణపతి ఉత్సవాలు నిర్వహించడం, గ్రంథాలయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం, ఆంధ్ర మహాసభ ఆర్య సమాజ్ కార్యక్రమాల్లో ముందుండడం ద్వారా ఆయనలోని ప్రతిఘటనా బీజాలు మొగ్గతొడిగాయి. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దౌర్జన్యాలతో తెలంగాణ పల్లెలు అల్లాడుతున్న కాలమది. అమాయక ప్రజల ఆస్తులు దోపిడీకి గురవుతున్నాయి. మానప్రాణాలు గాల్లో దీపాలయ్యాయి. ఆ సమయంలో కాళోజీ కళాన్ని ఒక బందూకులా ఎక్కుపెట్టారు. వరంగల్ కోటపై భారతీయ పతాకాన్ని ఎగరవేయడానికి ప్రయత్నించి నిర్బంధానికి గురయ్యారు. నిజాంను బహిరంగంగా నిలదీసినందుకు నగర బహిష్కరణ శిక్షను అనుభవించారు. గుల్బర్గా జైల్లో నిర్బంధంలో ఉన్నప్పుడు రజాకార్ల నరమేధాన్ని తలుచుకుని ఆయన రాసిన కవితా పంక్తులు యావత్ తెలంగాణ గుండెల్లో విస్ఫోటనం సృష్టించాయి. మన కొంపలార్చిన మన స్త్రీల

రచన మన పిల్లలను చంపి మనల బంధించిన మానవాధములను మండలాదీశులను మరచిపోకుండా గుర్తుంచుకోవాలే. కసి ఆరిపోకుండా బుసకొట్టుచుండాలే. కాలంబు రాగానే కాటేసి తీరాలే. ఇది కేవలం కోపావేశం కాదు, పరపీడన నుంచి విముక్తిని కాంక్షించిన తెలంగాణ సమిష్టి ఆక్రోశం. తెలంగాణ సాయుధ పోరాటంలో సాంస్కృతిక దళాలకు నాయకత్వం వహిస్తూ 3 సార్లు జైలు శిక్ష అనుభవించారు కాళోజీ. స్వతంత్ర భారతదేశంలో కూడా అన్యాయం కనిపిస్తే ఆయన గళం ఆగలేదు. 1969 తొలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, యువత వెన్నంటి నిలిచి ఉద్యమానికి సైద్ధాంతిక సారథ్యాన్ని అందించారు. వారి గురించి ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి గురించి మాట్లాడుకుంటున్నాం. తెలంగాణ అస్తిత్వ పోరాటంలో కాళోజీ సాధించిన అతిపెద్ద విజయం భాషా స్వాభిమానాన్ని నిలబెట్టడం. ప్రామాణిక భాష పేరిట, గ్రాంధిక భాష పేరిట కొందరు తెలంగాణ మాండలికాన్ని కించపరిచిన వేళ కాళోజీ గర్జించారు. భాష రెండు తీర్లు, ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష అని నిర్వచించారు ఆయన. పుస్తకాలకే పరిమితమైన కృత్రిమ గ్రాంధికం కంటే సామాన్యుల నాలికలపై నర్తించే సజీవమైన పలుకుబడులే నిజమైన జీవద్భాష అని తేల్చి చెప్పారు కాళోజీ. ఎవని భాష ఎవని వాడుక భాష వాడు రాయాలే అంటూ నినదించారు. సొంత యాసను చిన్నచూపు చూస్తూ పరభాషా వ్యామోహంలో పడి కొట్టుకుపోయే తెలుగువారిని ఆయన నిలదీసిన తీరు అపూర్వం. తెలుగు బిడ్డవురోరి, తెలుగు మాట్లాడుటకు సంకోచపడదవు సంగతేమిటిరా, అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అంటూ ఆంగ్ల పదాలు మాట్లాడడాన్ని గొప్పగా భావిస్తూ సొంత భాషను మరచేవారి తీరుపై ఆయన ఎక్కుపెట్టిన వ్యంగ్యాస్త్రాలు సమాజపు కళ్ళు తెరిపించాయి. కాళోజీ సమగ్ర కవిత్వ సంపుటి నాగొడవ దాదాపు 8 సంపుటాలుగా వెలువడిన ఈ రచన తెలుగు సాహిత్య చరిత్రలో ఒక అద్భుతం. నాగొడవ నడుస్తున్న చరిత్రకు సజీవ రన్నింగ్ కామెంటరీ అంటూ మహాకవి దాశరథి అన్నారు. అలాగే కాళోజీని నిఖిలాంధ్ర కవి అని ప్రశంసిస్తూ ఫ్రెంచ్ విప్లవ కవి లూయీ అరగాన్తో పోల్చారు మహాకవి శ్రీశ్రీ. ఈ గొడవ కాళోజీ వ్యక్తిగత సమస్య కాదు, సమాజంలో ఎవరికి కష్టం వచ్చినా, ఏ పీడితుడి కంటి నుంచి నీరొచ్చినా అది నా స్వంత వేదనగా భావించారు కాళోజీ. అందుకే ఆయన అంటారు, నేనంటే నేటి మనం, నా గొడవ మనస్థితి వైనం. నేనంటే భారత పౌరుడు, నా గొడవ ఆ పౌరుడి స్థితి. నేనంటే తిరుగుబాటుదారు, నా గొడవ మన తిరుగుబాటు. తన కవిత్వ పరమార్థాన్ని అంతిమంగా ఒకే ఒక్క మాటలో తేల్చి చెప్పారు

అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అంటారు కాళోజీ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్

0: తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రజాకవి కాళోజీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆంగ్ల కవి ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసిన ద సిటీ నైట్ పీస్ వ్యాసం చదివి చెలించిపోయిన కాళోజీ ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు అనే ప్రసిద్ధ గేయాన్ని రాశారు. లండన్ వీధుల్లోని పేదల ఆర్తనాదాలు, తెలంగాణ పల్లెల్లోని దీనుల రోదనలు ఆయనకు ఒకేలా కనిపించాయి. అలాగే లార్డ్ బైరన్ ఒకే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లను కదిలిస్తుంది అన్న మాటను ఉటంకిస్తూనే 1975 ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో ఆయన రాసుకున్న ఆత్మపరిశీలన కవిత ఆయన నిష్కల్మష నిజాయితీకి దర్పణం. ఒకే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నాడు బైరన్. నిజమేనా అది? మరి నేను ఒలకబోసిన సిరా సీసాలు కొద్దిగాదు, పీపాల కొద్ది. ఏ ఒక్క మెదడు కదిలినట్టు లేదు. మొదట నా మెదడులో ఉంటేగా కదలిక మరోణ్ణి కదిలించా? ఇలాంటి నిర్భయమైన ఆత్మవిమర్శ ఒక్క కాళోజీకే చెల్లింది. కాళోజీ ఏ రాజకీయ పార్టీతోనూ శాశ్వత బంధం లేదు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఆయనకు పార్టీ వృత్యం లేదు. ప్రజలు, వారి హక్కులే ఆయన పరమావధి. 1958 ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై ప్రజాసమస్యలపై నిలదీశారు. ఒకసారి నక్సలైట్లు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిస్తూ మొదట ఓటు వేసిన వారి చేతులు నరికేస్తాం అని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంపై ఉన్న అచంచల విశ్వాసంతో కాళోజీ పోలింగ్ బూత్కి వెళ్లి తొలి ఓటు వేశారు. నేను ఓటు వేశాను, చేతనైతే నా చేతులు నరకండి అని సవాల్ విసిరిన ధైర్యశాలి ఆయన. ఒక పాత్రికేయ ఇంటర్వ్యూలో సాహిత్యంలో మీ వారసులు ఎవరు అని అడిగినప్పుడు కాళోజీ ఇచ్చిన జవాబు హిమాలయమంత ఔన్నత్యమైనది. అన్యాయాన్ని ఎదిరించే ప్రతి ఒక్కడూ నా వారసుడే అన్నారు కాళోజీ.

0: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: చాయ్తో హాయ్ కబుర్లలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి గురించి మాట్లాడుకుంటున్నాం. కాళోజీ కేవలం కవి మాత్రమే కాదు, విలక్షణమైన కథకుడు, గొప్ప అనువాదకుడు కూడా. అనా గ్రంథమాల, సురవరం ప్రతాపరెడ్డి గారి గోల్కొండ పత్రిక అందించిన ప్రోత్సాహంతో కాళోజీ కథలు రాశారు. భూతదయ, రెండు గింజలు, మనమే నయం, తెలియక ప్రేమ, తెలిసి ద్వేషం వంటి కథల్లో కుల వివక్షను, మూఢనమ్మకాలను, రాజకీయ కపటత్వాన్ని సునిశిత వ్యంగ్యంతో ఎండగట్టారు. అనువాదకుడిగా ఆయన చేసిన సేవలు తెలుగు సాహిత్యానికే గర్వకారణం. లెబనాన్ మహాకవి ఖలీల్ జిబ్రాన్ రాసిన జగత్ప్రసిద్ధ గ్రంథం ది ప్రాఫెట్ను జీవనగీత పేరుతో తెలుగులోకి అనువదించారు కాళోజీ. ప్రేమ, వివాహం, పిల్లలు, దానం, మరణం వంటి 26 జీవన సత్యాలపై ప్రవక్త అల్ ముస్తఫా పలికిన తాత్విక వాక్యాలను తెలుగు నుడికారంలోకి వంపిన తీరు అనితర సాధ్యం. ఈ గ్రంథానికి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. మరాఠీ రచయిత సానే గురుజీ రచనను భారతీయ సంస్కృతిగా హెచ్ఎన్ బ్రెయిల్స్ ఫోర్డ్ ఆంగ్ల గ్రంథాన్ని నా భారతదేశ యాత్రగా అనువదించి జాతీయ భావాలను చాటారు కాళోజీ.

భూతల్లి, సూర్యుని ముద్దాడిన భూతల్లి, అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది. అమ్మా, నీవు త్యాగాల తల్లివి, త్యాగాల గుర్తు.

వారి నీ ఒడ్డున జీవించే కోట్లాది ప్రజలకు జీవనాధారం. అమ్మా కృష్ణమ్మ, కిలకిల నవ్వే కృష్ణమ్మ అమ్మా, మీకు వందనం.

ఇదిగో ఆ ప్రకృతిని చూడు, అలా అరువుకుంటుంది. ఆ కొమ్మలు గాలితో ముద్దాడుతాయి, ఆ పువ్వులు అలా ఆడుతాయి. అదిగో పావురాల జంట, నేనెప్పుడు విడిపో

రాజులు, దొరలు, వలస దొరలు భూమిని, నీళ్ళని, ప్రాణుల్ని, సర్వస్వాన్ని చెరబట్టారు. రాజుల ఖడ్గాల కింద తెగిపోయిన శిరస్సు

0: And there is more. Special provisions have been made for the northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026. Issued in public interest by the Department of Animal Husbandry and Dairying, Government of India.
1: ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి గురించి మాట్లాడుకుంటున్నాం. సమాజానికి, సాహిత్యానికి చేసిన నిరుపమాన సేవలకు గాను భారత ప్రభుత్వం 1992 కాళోజీని దేశ రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్తో సత్కరించింది. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. అయినా ఆయన జీవితాంతం ఒక సామాన్యుడిగానే భుజాన జోలసంచితో పల్లె పల్లెనా తిరుగుతూ నిరాడంబరంగా జీవించారు. బతికినంతకాలం ప్రజల కోసం గొంతు విప్పిన ఆ మహాకవి 2002 నవంబర్ 13 కన్నుమూశారు. చావులోనూ ఆయన స్వార్థం చూపలేదు. తన భౌతిక కాయాన్ని వైద్య విద్యార్థుల పరిశోధన నిమిత్తం వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీకి దానం చేసి నిష్క్రమణలోనూ ఆదర్శప్రాయంగా నిలిచారు. ఆయన స్మృతికి గౌరవంగా తెలంగాణ ప్రభుత్వం ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 9 అధికారికంగా తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది. వరంగల్లోని ప్రతిష్టాత్మక ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం అని నామకరణం చేసి నివాళులర్పించింది. కాళోజీ భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ నిజాంకాలపు రాచరికపు చీకట్లను చీల్చిన ఆయన అక్షర తూటాలు, స్వభాష కోసం ఆయన రగిలించిన ఆత్మగౌరవ జ్వాలలు నేటికీ భావితరాలకు నిత్య ప్రేరణ. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ సామాన్యుడి హక్కులకు భంగం వాటిల్లినా ప్రశ్నించే ప్రతి గొంతుకలో కాళోజీ సజీవంగా ప్రతిధ్వనిస్తూనే ఉంటారు. సాగిపోవుటే బతుకు, ఆగిపోవుటే చావు అని నమ్మిన ఆ ప్రజావైతాళికుడికి అక్షర నీరాజనాలు అర్పిస్తూ శ్రోతలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు.

0: మీరింతవరకు తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జీవిత విశేషాలు విన్నారు. రచన డాక్టర్ మల్లెగూడ గంగాప్రసాద్.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.inని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 5:50 కావస్తుంది. ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

రంగస్థలం చిత్రం నుండి ఎంఎం మాన్సి పాడిన పాట విన్నారు. సమయం 6 గంటల 10 నిమిషాలు కావస్తోంది. తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. సభా కార్యకలాపాలకు నిరంతరాయంగా భంగం కలిగిస్తున్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు కేటీఆర్, హరీష్ రావు సహా 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. E20 ఇథనాల్ కలిపిన పెట్రోల్ కారణంగా వాహనాలు దెబ్బతింటున్నట్లు తెలంగాణలోని రవాణా శాఖకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనమండలిలో స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా రాజకీయ నాటకాలతో విలువైన అసెంబ్లీ సమయాన్ని వృధా చేస్తున్నందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు ఆకస్మికంగా పర్యటించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఓటర్ల జాబితా సవరణ పనులను తనిఖీ చేసి సకాలంలో మెరుగైన ఓటర్ల జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వార్తలు వివరంగా. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డితో సహా 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సమావేశాల ముగిసిన కాలం వరకు సస్పెండ్ చేయడంతో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఉధృతంగా మారాయి. పోడియం వద్ద పదే పదే అంతరాయాలు కలిగించడంతో ఈ సస్పెన్షన్ జరిగింది. దీంతో శాసనసభ వ్యవహారాల మంత్రి దుడ్డిల్ల శ్రీధర్బాబు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా వివాదాస్పద 22A నిషేధిత భూముల జాబితాపై తక్షణం చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శాసనసభ్యులు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో ఆ పార్టీ సభ్యులు కూడా అసెంబ్లీ నుండి వాకౌట్ చేశారు. E20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్ల వాహనాలు పాడవుతున్నాయని రాష్ట్రంలో ఎలాంటి ఫిర్యాదులు అందలేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనమండలిలో స్పష్టం చేశారు. ఈ మిశ్రమం మైలేజీని కొద్దిగా తగ్గిస్తుందన్న ఆందోళన మినహా ఇది రైతులకు ప్రధాన పర్యావరణ ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర విధానాన్ని సమర్థిస్తూ 1 ఏప్రిల్

2026 నుంచి తయారయ్యే అన్ని కొత్త పెట్రోల్ వాహనాలకు E20 ధృవీకరణ తప్పనిసరి అని ఆయన తెలిపారు. అలాగే ప్రజల్లోని అపోహలను తొలగించడానికి రాష్ట్ర స్థాయిలో ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రకటించనున్నట్లు తెలిపారు. కేటీఆర్ హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం రాజ్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి వినతిపత్రం సమర్పించింది. అసెంబ్లీ నిరసనల సందర్భంగా మహిళా ప్రతినిధులతో సహా తమ పార్టీ ప్రజాప్రతినిధులపై పోలీసులు జరిపిన దాడి ప్రవర్తించిన తీరుపై గవర్నర్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమల్లో విఫలమైందని, ముఖ్యంగా రైతులు నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను, అలాగే పార్టీ అధినేత కేసీఆర్ భద్రతకు సంబంధించిన ఆందోళనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపక్ష సభ్యులను శాసనసభ నుండి సస్పెండ్ చేయడాన్ని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఖండించారు. ఇది రాజకీయ చర్య కాదని, ప్రజా సమస్యలను అప్రజాస్వామ్యంగా అణిచివేయడమని ఆయన వివరించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల డిమాండ్లు, ఉద్యోగుల డీఏ పెన్షన్లు, ఉద్యోగ కల్పన వంటి కీలక సమస్యలపై చర్చ జరగకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ సభ్యులను శాసనసభ నుండి సస్పెండ్ చేసిందని ఆయన పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచవ్యాప్తంగా దేశానికి గర్వకారణమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శాసనసభలో పేర్కొన్నారు. స్పీకర్ గౌరవప్రదమైన పదవిపై బీఆర్ఎస్ సభ్యులు సందేహాలు వ్యక్తం చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనల సమయంలో స్పీకర్ తల్లిని అవమానించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. షెడ్యూల్ కులాల ఎస్సీ వ్యతిరేక భావజాలాన్ని పంచుకుంటూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని మంత్రి సీతక్క అసెంబ్లీలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను విమర్శించారు. షెడ్యూల్ కులాల వారు నడిచిన దారులను పసుపు నీటితో శుద్ధి చేస్తున్న ఘటనలను ఆమె ఖండించారు. బీఆర్ఎస్ చర్యలను మధ్యయుగపు వివక్షతో పోల్చారు. నల్గొండ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చబ్రతో కలిసి చెన్నారం గ్రామంలో జరుగుతున్న భూ పునఃసర్వేని తనిఖీ చేశారు. 20 మండలాల్లోని 70 గ్రామాల్లో భూ పునఃసర్వేను వేగవంతం చేయాలని, మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, ఆన్లైన్ డేటా ఎంట్రీకి ముందు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hvdను ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. విద్యార్థుల ఫ్రీజు రీఎంబర్స్మెంట్, యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు మర్రి జనార్దన్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ నాగర్ కర్నూలులో నిరసన చేపట్టారు. ఉద్యోగాలు, ట్యూషన్ ఫీజుల మద్దతు విషయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనందుకు వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కలెక్టరేట్ వద్ద ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయనకు పుష్పాంజలి ఘటించారు. సామాన్యుల ప్రజల గొంతుకును బలోపేతం చేసి సాంఘిక చైతన్యాన్ని పెంపొందించిన కాళోజీ సాహిత్యం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ పాండు తదితర అధికారులు హాజరయ్యారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా రాజకీయ నాటకాలతో అసెంబ్లీ సమయాన్ని వృధా చేస్తున్నారని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ సభ్యులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. పెండింగ్లో ఉన్న ఫీజుల రీఎంబర్స్మెంట్, 22A జాబితాలు వివాదాలు, ఉద్యోగుల డీఏలపై ప్రజలు శాసనసభలో చర్చలు జరుగుతాయని ఆశిస్తుంటే జవాబుదారం నుండి తప్పించుకోవడానికి రెండు పార్టీలు దృష్టిని మళ్లించాయని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ ఆయనకు పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ భాషా సాహిత్యం సాంఘిక చైతన్యానికి కాళోజీ చేసిన విశేష సేవలను స్మరించుకుంటూ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించి కవి ఆదర్శాలను నిలబెట్టాలని కలెక్టర్ భావితరాలకు పిలుపునిచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, అదనపు కలెక్టర్లు మధుసూదన్, నరసింహరావు ఇతర అధికారులతో కలిసి కలెక్టరేట్ వద్ద కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయనకు పుష్పాంజలి ఘటించారు. ఈ నెల 12వ తేదీన అన్ని జిల్లా కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు కరీంనగర్ జిల్లా న్యాయసేవల ప్రాధికార సంస్థ కార్యదర్శి యశ్వంత్ సింగ్ ప్రకటించారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వివాదాలను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని కక్షదారులను కోరారు. జనగాం జిల్లా కోలుకొండ జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన పాఠశాల నేల ఆరోగ్య కార్యక్రమంకు కలెక్టర్ సందీప్ కుమార్ జా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ పరిరక్షణ, రసాయనాల వాడకాన్ని తగ్గించడంపై దృష్టి సారించాలని చెప్పారు. జాతీయ అభివృద్ధిలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027 నిర్వహిస్తోందని మహబూబ్ నగర్ యువజన సేవల అధికారి కోట నాయక్ ప్రకటించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమవతి తన క్యాంపు కార్యాలయంలోని పైకప్పులో నీటిని నిల్వ చేసే నిర్మాణాన్ని తనిఖీ చేసి తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎదురుక అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా
కలెక్టర్

0: కార్యదర్శి సాతో కలిసి ఆదిలాబాద్ జిల్లాలోని తంసీ భీంపూర్లోని ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గడువులోగా తప్పులు లేని పారదర్శకమైన మెరుగైన ఓటర్ల జాబితా రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా దేవరుప్పల మండలంలోని కులుకొండ జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యా ప్రమాణాలు, మధ్యాహ్న భోజనం, కంప్యూటర్ ల్యాబ్లు, పారిశుద్ధ్య సౌకర్యాలను సమీక్షించేందుకు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. క్రీడలతో పాటు నాణ్యమైన విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, వంటగదులను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా చూడాలని ఆయన ఉపాధ్యాయులను ఆదేశించారు. 9వ కోల్డ్ చైన్ అన్బ్రోకెన్ 26 సదస్సు హైదరాబాద్లో ఎంపీ వదిరాజ రవిచంద్ర ప్రారంభించారు. ఔషధ తయారీ, త్వరగా పాడైపోయే వస్తువుల కోసం గ్లోబల్ మల్టీ మోడల్ కనెక్టివిటీపై దృష్టి సారించిన ఈ కార్యక్రమంలో ఉష్ణోగ్రత నియంత్రిత రవాణా, సరఫరా వ్యవస్థలో స్థిరత్వం, సుస్థిర సాంకేతికలపై చర్చించడానికి 400 మందికి పైగా పరిశ్రమకు చెందిన దిగ్గజాలు పాల్గొన్నారు. ఈ నెల 7వ తేదీ నుండి శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సభా పరిసరాలకు 4 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి బహిరంగ సభలు, సమావేశాలకు అనుమతి లేదని, ఈ ఆంక్షలు సమావేశాలు ముగిసే వరకు అమల్లో ఉంటాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఈ నెల 20వ తేదీన గణేష్ నిమజ్జనం సందర్భంగా స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్బులు నిర్వహణలో ఉన్న బార్లు మినహా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని అన్ని మద్యం కళ్ళు దుకాణాలు 25వ తేదీ ఉదయం 6 గంటల నుండి 26వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ కార్యదర్శి ఫ్రాన్సిస్కో పిటియు లారెల్ జూనియర్ను కలిసి డిసెంబర్లో 2026లో జరిగే తెలంగాణ రైజింగ్ సమ్మిట్కు హాజరు కావాల్సిందిగా ఆయన ఆహ్వానించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్త వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:20. కొత్త ప్రేమ లేఖలు కార్యక్రమం వింటారు.

రత్న, ఎప్పుడో ఎక్కడో చదివిన జ్ఞాపకం, ఋషులు అడవుల్లోనే ఉండరు. ఒకే లక్ష్యంతో పనిచేసే ప్రతి మనిషి ఋషే. వాళ్ళు జనావళిలోనే, ఈ జనారణ్యంలోనే దొరుకుతారని నిజంగా నిన్ను చూసేంతవరకు అనుకోలే. ఓ మనిషి తన కన్నీళ్లను మింగి తనలాంటి కోట్ల మందికి ఆ కన్నీరే తాకనంత ఎత్తున పెద్ద దుర్గం కడతాడని. నిజంగా నీ జన్మ సఫలత చెందింది రత్న. మానవుడే మాధవుడని, సాటి మనిషికి సేవ చేయటమే దైవత్వమని ఎందరో ప్రవచనకర్తలు చెప్పారు. కానీ ఆచరించడం ఎంతమందికి సాధ్యం చెప్పు. నన్నే తీసుకో. కాలమంటే నాకు దైవంతో సమానం. నారాయణ స్వరూపంగా కొలుస్తాను. ఆఫీస్కి టైంకి వస్తాను. విధి నిర్వహణ ఖచ్చితంగా పాటిస్తూ దేశాన్నే ఉద్ధరించేస్తున్నాను అనుకునేదాన్ని. కానీ అదే నారాయణుడు ఈ తలసీమియాతో ఓ మనిషి బ్రతకటానికి చనిపోవడానికి మధ్య 2-3 వారాల కాల వ్యవధిని నిర్ణయిస్తాడని, అది ప్రతి నెలా జరిగే యమయాతన పర్వమని తెలిసాక నాకు నేను బ్రతకటం కాదు, నా చుట్టూ ఉన్న జనాల వెతల్ని కూడా చూడటం నిజమైన నైజమని తెలుసుకుని నా అజ్ఞానం మీద నాకే అసహ్యం కలిగింది. ఈ భూమి మీద విచ్చుకత్తులు పట్టుకుని ఒకరినొకరు నరికేసుకుంటున్న జనాల్ని చూసిన నాకు, బాబు కాస్త రక్తదానం చెయ్యండి బాబు, నా పిల్లాడి బ్రతుకు మీరిచ్చే రక్తం మీద ఆధారపడి ఉంటుంది, కాస్త కనికరించండి అంటూ కాల్లా వేళ్లా పడటం అంటే ఎంత ఘోరంగానూ అనిపించింది. నిజంగా నేను చూశాను రత్న, ఇలా అడుగుతున్న వాళ్ళని విసుగ్గా చీత్కారంగా తన ముఖం మీదే తలుపులు వేసుకున్న వాళ్ళని. బ్రతకటానికి, తన వాళ్ళని బ్రతికించుకోవటానికి ఒక మనిషి ప్రతి నెలా పడే కష్టాన్ని తలుచుకుంటే గుండె చెరువు అవుతుంది. ఓ అబ్నార్మాలిటీ మనిషిని మృత్యువులా తరుముకొస్తుందని, రోజుల తాకీలందిస్తూ నేల కింద పడకను సిద్ధం చేస్తుందని అనుభవం లేని ఎవరికన్నా చెబితే నమ్ముతారంటావా? ఒకప్పుడు నేను అంతేగా.

ని నమ్మాలి, నమ్మి తీరాలి. తలసేమియా వ్యాధిగ్రస్తుల తలరాతలు చదువుతుంటే రంగులన్నీ తెలుపులో కలిసి ఒకే రంగైనట్టు వేదనంతా ఒకేలా కనిపించింది. ఇద్దరు వ్యక్తుల సంగమంతో ఒక బిడ్డగా జన్మించినప్పుడు ఆ జననం తన కుటుంబాన్ని అతలాకుతలం చేయటం ఎంత దౌర్భాగ్యం. చిత్రం ఏమిటంటే తలసీమియాకి కారణమైన జన్యువును కలిగి ఉన్న తల్లికి కానీ తండ్రికి కానీ ఏ విధమైన ఆపద రాకపోవటం లేకపోవటం, ఇద్దరూ కారకులుగా ఉన్న వారి జన్యు సంపర్కం వల్ల పుట్టే బిడ్డలు మాత్రమే ఇలా బాధపడతారు, బలవుతున్నారు. నిజానికి ఇది ఒక వ్యాధి అందామా, జన్యుపరమైన డిజార్డర్ అందామా? ఒకే వ్యక్తి ఈ వాహకంగా ఉంటే ప్రాబ్లం ఏమీ లేదు అనే కదా నువ్వు చెప్పింది. అదే ఇద్దరూ తల్లి తండ్రి ఈ జన్యువుకి వాహకంగా ఉంటే అప్పుడు పుట్టే పిల్లలు తలసేమియాతో బాధపడతారు. డిఫెక్టివ్ జీన్స్తో పుట్టడం వల్ల ప్రతి 2-3 వారాలకొకసారి బతికినంతకాలం వీరు రక్తం ఎక్కించుకుంటూనే ఉండాలా? అయితే ఇది డయాలసిస్ మాత్రం కాదు, అంతేగా కుటుంబంలో తలసేమియా గ్రస్తులు ఒకరుంటే జీవితాంతం ఆ వ్యక్తికి రక్తం ఎక్కించుకుంటూ పోతే ఆ కుటుంబంలో ఒక వ్యక్తి ఆ బాధితులతోనే ఉండాల్సి రావడం, రేపు అసలు ఏమవుతుందో తెలియని దశలో పిల్లల్ని అలా చూస్తూ ఉండటం ఎంత కష్టమో కదా. రత్న, నువ్వు విన్నావో లేదో, మనం ఆ సొసైటీకి వెళ్ళినప్పుడు వల్లి అనే ఒక ఆవిడ ఒక మాట అన్నది, నాకు జీవితంలో పెద్ద కోరికలేం లేవు, నా బాబు స్కూల్ బ్యాగ్ పట్టుకుని అందరి పిల్లల్లా ఆడుతూ పాడుతూ స్కూల్కి వెళ్ళటాన్ని చూడాలన్నదే నా కోరిక అని. నిజంగా నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి తెలుసా. నా జీవితాశయంగా అదే పెద్ద కలగా బ్రతికాను అని ఆ బాబు తల్లి అంటుంటే ప్రతి కుటుంబంలో సహజాతి సహజంగా జరిగే ఆటపాటలు, స్కూలు, అల్లరి మాటలు ఇవన్నీ కూడా ఎంతో అరుదుగా దొరుకుతాయా అనిపించింది. నిజంగా నువ్వు అర్థం చేసుకున్నావు రత్న నా మానసిక స్థితిని, అందుకే వెంటనే బయటికి తీసుకొచ్చేశావు. వాళ్ల ముందు ఏడ్చి వాళ్ళను బలహీనపరచొద్దని కూడా వార్నింగ్ ఇచ్చావు. దాదాపుగా మనం వెళ్ళిన తలసీమియా సికిల్ సెల్ సొసైటీలో 2,700 పైన బాధితులు ఉన్నారంటే ఇక దేశం పరిస్థితి ఏం కాను. ప్రతి ఏడాది మన దేశంలో 10,000 మంది తలసీమియా బాధితులు పుడుతున్నారా, వింటుంటే భయంగా ఉంది రత్న. చాలామంది దీన్ని మొదట్లో రక్తహీనతగానే భావిస్తారు, తొందరగా అలసిపోవడం, చర్మం పాలిపోవడం, ఎముకల సమస్యలతో బలహీనంగా అనిపించడం కనిపిస్తుంది. అతి విషాదకరం ఏమిటంటే ఈ డిజార్డర్కి లోనైన వారిని కుటుంబంలో ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల త్వరలోనే వారు చనిపోతున్నారు. శరీరమాద్యం కలుధర్మ సాధనం అని అన్నారు కదా, అంటే ఏ పని సాధించాలన్నా ఆరోగ్యకరమైన శరీరం కావాల్సిందే. మన అవగాహన రాహిత్యం మూలంగా పుడుతున్న పిల్లలు ఇబ్బందులు పడాల్సిందేనా అని నేను అడిగితే, తలసీమియా రహిత తెలుగు రాష్ట్రాలను చూడటమే నీ ఆశయంగా నువ్వు చెప్పినప్పుడు నీ పాదాలకు దండం పెట్టాలనిపించింది. అయితే ఈ ఇబ్బంది నుండి బయటపడాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా మాత్రమే శాశ్వత పరిష్కారం దొరుకుతుందని విన్నాను. దగ్గరి రక్త సంబంధీకులైతే పర్లేదు, కానీ బయటి వాళ్ళ దగ్గర నుండి కూడా 100% డిఎన్ఏ కుదిరితే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు, అందుకు చాలా లక్షలు ఖర్చవుతాయట. మనలాంటి కుటుంబాలకి సాధ్యమయ్యే పనేనా అనిపిస్తుంది. కార్పొరేట్ హాస్పిటల్లో ఈ బ్లడ్ ఎక్కించుకోవడానికి ఎలాంటి సదుపాయాలున్నాయో అలాంటి అవసరాల్ని కలిగిస్తున్న మీలాంటి స్వచ్ఛంద సంస్థలకు సెల్యూట్ చేయాలి. ప్రతిరోజు 50 మంది పిల్లల వరకు బ్లడ్ ఎక్కించుకోవడానికి సొసైటీలకు వస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎన్ని కుటుంబాలు ఈ యజ్ఞంలో మగ్గుతున్నాయో అని. బ్లడ్ అనేది ఫ్యాక్టరీలో తయారయ్యే పదార్థం కాదు, కేవలం మనిషిలో మాత్రమే దొరికే అతి ముఖ్యమైన పదార్థం. చూడడానికి ఎర్రగా ఉన్నా ఇందులో తెల్ల కణాలు, ఎర్ర కణాలు, ప్లాస్మా అనే 3 సముదాయంగా కనిపించే రక్తంలో 90% నీరే ఉంటుంది. హెమోగ్లోబిన్ వల్లనే వాటికి ఎరుపు రంగు వస్తుంది. రక్తం గుండె నుండి ఊపిరితిత్తుల్లోకి పోయినప్పుడు ఎర్ర కణాలు అక్కడ ఆక్సిజన్ని పీల్చుకొని శరీరంలోని జీవకణాలకు అందిస్తుంది. మనం తినే ఆహార పదార్థంలోని ఇనుము మూలంగానే రక్తం చిక్కగాను ఎర్రగాను ఉంటుంది. తలసీమియా గ్రస్తుల్లో ఇనుపు దాతవే ఇబ్బంది పెడితే ఇక వారి పరిస్థితి ఏమి కానో ఆలోచించుకుంటే చాలా బాధేస్తుంది. తెల్ల రక్త కణాలు రోగాల్ని పుట్టించే సూక్ష్మజీవుల్ని అడ్డుకుంటూ హరింపజేస్తాయి. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఒకదానిపై ఒకటి చేరి గాయాల్ని మాన్పే శక్తి తెల్ల కణాలకే ఉంది. ఇక ప్లాస్మా విషయానికి వస్తే రక్తం గడ్డకట్టడానికి ఇది దోహదపడుతుంది. ప్రతి మనిషి శరీరంలో 200 అవున్సుల రక్తం ఉంటుంది. ఒకవేళ తడవక 8 అవున్సులు తీస్తే మరలా 2 రోజుల్లోనే ఎముకల మూలుగుల్లోంచి మళ్లీ పుడుతుంది. రక్తం గంటకు 7 మైళ్ళ వేగంతో ప్రవహిస్తుందట. అలాంటి అద్భుతమైన రక్తాన్ని మరో వ్యక్తికి ప్రాణదానం కోసం ఇవ్వలేమా?

ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ ఉంటే మళ్ళీ కొత్తగా రక్తం పుడుతూనే ఉంటుంది. అలాంటప్పుడు మనసాటి మనిషిని బ్రతికించగలిగే ఈ రక్తదానానికి మనం ఎందుకు ముందుకు రావడం లేదు? ఇప్పుడు మన దగ్గరున్న తలసేమియా వ్యాధిగ్రస్తులు ఆరోగ్యంగా జీవితాంతం బ్రతకాలంటే ప్రతిరోజు 100 మంది అయినా రక్తదాతలు ముందుకు రావాలి. మ్యాచ్ అయిన బ్లడ్నే పిల్లలకెక్కిస్తారు. బోన్ మ్యారో సెంటర్లు ఎక్కువ ఉంటే ఈ బాధితులు శాశ్వత పరిష్కారాన్ని పొందగలుగుతారేమో. సొంత ల్యాబులు, సొంత బ్లడ్ బ్యాంకులు లాభాపేక్ష లేకుండా నిర్మించగలిగే వారుంటే నిర్ధారిత సేవలతో ఆరోగ్యకరమైన పిల్లల్ని త్వరగా చూడొచ్చు కదా అనిపించింది. కౌన్సిలింగ్ చేస్తూ, పాపులేషన్ స్క్రీనింగ్ చేస్తూ ఇలాంటి పిల్లల్ని పుట్టకుండా చేయగలిగితే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. ఈ పిల్లలకి ఐరన్ దుష్ప్రభావం ఏ అవయవాల మీద పడుతుందో తెలుసుకునేందుకు ఆర్గాన్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించడం గొప్ప విశేషం రత్న. ఈ మధ్య నా స్నేహితుడు ఒకడు ఇసబెల్లా జర్నీ అనే పుస్తకాన్ని నాకు ఇచ్చారు. హర్ బ్యాటిల్ విత్ ద బ్లడ్ డిజార్డర్. ఇది నిజంగా అద్భుతమైన బయోగ్రఫీ. ఇది రియల్ స్టోరీ కాదు, రియల్ స్టోరీనే. ఇసబెల్లాకి ఆమె కుటుంబం, స్నేహితులు, డాక్టర్స్ ఎంత సహాయ సహకారాలు సమకూర్చారో, మానవ దృక్పథంతో ఎంత స్పందించారో తెలిపే విశేషాలు ఎన్నో ఉన్నాయి పుస్తకంలో. అయ్యో అని పెదవి విరిచి ఊరుకుంటే సరిపోతుందా? రోజంతా ప్రార్థనలు చేస్తే వారి బ్రతుకులు బాగుంటాయా? ప్రార్థించే పెదాల కంటే సాయం చేసే చేతులే మిన్నా అన్న మాటలు వినలేదా? ప్రపంచ జనాభాలో వారి శాతం 1 కన్నా తక్కువే కావచ్చు, కానీ వారి కన్నీరు తుడవడానికి 2 పొడిచేతులు కూడా ఇవ్వలేమా? నా బాబు రేపటికి బ్రతుకుంటాడా అన్న సందిగ్ధంతో రాత్రంతా వాడి పక్కనే కూర్చొని చూస్తూ ఉండేదాన్ని. రక్తమెక్కించిన రోజున మాత్రం నేను నిశ్చింతగా పడుకునేదాన్ని, నా బాబు మరో 15 రోజులు బ్రతికే ఉంటాడన్న నమ్మకంతో. ఇలా చావు బ్రతుకుల మధ్య లోలాగంలా తిరిగే కుటుంబాలు ఎన్నో కదా. ఇలా కొన్ని సంవత్సరాలుగా ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను అని ఓ తల్లి చెబుతుంటే కడుపు తరుక్కుపోయింది. ఇందాక వల్లి అనే ఆవిడ తన బాబు స్కూల్ బ్యాగ్ పట్టుకుని అందరి పిల్లల్లా స్కూల్కి వెళ్ళడం చూడాలన్నారని చెప్పానుగా. నిజంగా ప్రతి కుటుంబంలో అతి సహజంగా ప్రతిరోజు నెరవేరే ఆ కోరిక వల్లికి జీవిత కలగా మారటం ఎంత దురదృష్టం. ఓ పెద్ద ఆయన ఆ పక్కనే ఉండి మరో మాట అన్నాడు. అడుక్కోవటం మా కుటుంబాల్లో లేదు, కానీ బిడ్డను బ్రతికించుకోవటం కోసం రక్తాన్ని అడుక్కుంటూనే ఉన్నామని. అసలు ఇది యాచన ఎందుకు అవుతుంది? ప్రతి మనిషికి కావలసిన రక్తం కంటే ఎక్కువ రక్తమే కదా ఉంది. చెలమలో నీరు ఊరినట్టు రక్తం తీస్తున్న కొద్దీ కొత్త రక్తం ఉబుకుతూనే ఉంటుంది. ఇది ఆరోగ్యదాయకం కూడా. ఒక మనిషిని బ్రతికించే అవకాశాన్ని, అదృష్టాన్ని మీరు వారికి కలిగిస్తున్నారనుకుని చూడండి ఎంత రిలీఫ్గా ఉంటుందో. మీ సెంటర్కు వచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరూ అదొక పవిత్ర బాధ్యతగా భావిస్తున్నారే తప్ప భారంగా భావించకపోవటాన్ని నేను గమనించాను. అందుకే మనం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుందాం. యాక్షన్ ప్లాన్ అంటే ఏ అంటే అవేర్నెస్, సి అంటే కాన్ఫిడెన్స్, టి అంటే టైమ్లీ ట్రీట్మెంట్, ఐ అంటే ఇన్ఫర్మేషన్, ఓ అంటే ఓపెన్నెస్, ఎన్ అంటే న్యూ లైఫ్. ఇది నా యాక్షన్ ప్లాన్ యొక్క అర్థం. దీనికోసం 3 దశాబ్దాలుగా నువ్వు పడ్డ శ్రమను గుర్తించి నీ సహాయకులుగా 1000 మంది దళాన్ని కూడగడదాం. ప్రతి మనిషిలో రక్తదానం పట్ల అవగాహన పెంపొందిద్దాం. పెళ్లికి ముందే రక్త పరీక్షలు చేయించుకోవడాన్ని ఓ చట్టంగా తీసుకొచ్చే ఏర్పాట్లకు శ్రీకారం చుడదాం. ఈరోజు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను రత్న, నిజాయితీగా బ్లడ్ డొనేషన్ క్యాంపుల్ని నిర్వహిస్తాను. రక్తదాతలకు అవగాహన కల్పించి సహానుభూతితో సాటి మనుషుల కోసం ముందుకొచ్చే ఏర్పాట్లు చేస్తాను. మనిషిగా మరో మనిషిని బ్రతికించే యజ్ఞానికి సమిదగా మారుతాను. నా జీవితానికి ఒక అర్థాన్ని, సద్భావన కలిగించినందుకు ధన్యవాదాలతో ఉండనా మరి. నీ లతా జైన్.

0: మీరింతవరకు కొత్త ప్రేమలేఖలు కార్యక్రమం విన్నారు.
1: అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పూల చబిల్లి, అంజలి అంజలి అంజలి నేడు సేపున్న

3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీ గట్ ఏం చెప్తుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ గురించి ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టిడి కోడ్ 0400 జత చేసి 2324085522, 2324085353, 2955092323 నంబర్లకు కాల్ చేసి గట్ హెల్త్ గురించి, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ గురించి నేరుగా డాక్టర్ సుజిత్ గారితో మాట్లాడవచ్చు.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. పూర్తి ఆరోగ్యం బాగుండాలి అంటే చిన్న వయసు నుండే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక మరియు మానసిక వ్యాయామాలు చేయడం, వ్యసనాలకు దూరంగా ఉండటం, ఇలా మొదలైన చర్యలు తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో డయాబెటీస్, ఒబేసిటీ, హై బ్లడ్ ప్రెషర్ వంటి మొదలైన వ్యాధులు చాలా సాధారణంగా మారుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే యవన దశలో కూడా ఇటువంటి వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. ఆరోగ్య సమస్యల వల్ల ఆయుష్ కూడా తగ్గిపోతుంది, మరియు ముఖ్యంగా దీర్ఘకాలికంగా బాధపడాల్సి వస్తుంది. అందుకోసమే చాలా ఎన్జిఓస్ సమాజంలో అందరికీ అవగాహన ఉండాలని తరచుగా క్యాంప్స్ నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా శాతం మంది హై బ్లడ్ ప్రెషర్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే తగిన చర్యలు తీసుకోకపోతే ప్రాణానికే ప్రమాదంగా మారుతుంది. కానీ హై బ్లడ్ ప్రెషర్ కు ఎటువంటి లక్షణాలు సరిగ్గా ఉండవు, దాంతో మనకు తెలిసేసరికి సమయం పడుతుంది. కాకపోతే కొంతమంది హై బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు తలనొప్పి, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కలగడం వంటివి కనబడతాయి. ఒకసారి హై బ్లడ్ ప్రెషర్ సమస్య వచ్చింది అంటే అది దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతుంది. కాకపోతే సరైన ట్రీట్మెంట్ అండ్ మెడికేషన్ తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. ఒకవేళ దీర్ఘకాలికంగా బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే గుండెకు సంబంధించిన జబ్బులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే గుండె బ్లడ్ ని పంప్ చేయడానికి ప్రెషర్ ఎక్కువ పెట్టాల్సి వస్తుందో ఆ పరిస్థితినే హై బ్లడ్ ప్రెషర్ అంటారు. ఈ సమస్య ఎదురైనప్పుడు బ్లడ్ ప్రెషర్ 140 mmHg నుండి 90 mmHg పైబడి ఉంటుంది. ఒకవేళ హై బ్లడ్ ప్రెషర్ చిన్న వయసులోనే ఎదుర్కొంటే ఆరోగ్యం దెబ్బతిన్నట్టే. ఎందుకంటే యవ్వనంలోనైనా హై బ్లడ్ ప్రెషర్ రావడం వల్ల బ్రెయిన్ ఆరోగ్యం దెబ్బతింటుంది. తాజాగా ఒక పరిశోధనలో తెలిసింది ఏమిటంటే యుక్త వయసులోనే హై బ్లడ్ ప్రెషర్ ఉండడం వల్ల బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ పై చాలా ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా వయసు పడిన తర్వాత బ్రెయిన్ ఆరోగ్యం కూడా తగ్గిపోతుంది. అందుకే హై బ్లడ్ ప్రెషర్ యుక్త వయసులో వచ్చినప్పుడు వెంటనే దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాలి. అలా చేయడం వల్ల జీవితాంతం బాధపడాల్సిన అవసరం ఉండదు. చాలా మంది 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేనికి లెక్క చేయకుండా ఉంటారు. కానీ డాక్టర్స్ చెప్పింది పాటించాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఆరోగ్యం గురించి చెప్పడం వల్ల కూడా అసలు పట్టించుకోరు. కాకపోతే చిన్న వయసులో ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు తప్పకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పరిశోధనలో చాలా మంచి రిపోర్ట్ వచ్చింది. అదేమిటంటే ఎవరి బ్లడ్ ప్రెషర్ అయితే ఎక్కువగా ఉందో వారికి బ్రెయిన్ ఆరోగ్య స్థితి సరిగ్గా లేదు. బ్రెయిన్ ఆరోగ్యం బాగోకపోవడం కాక టోటల్ గ్రే మ్యాటర్ వాల్యూమ్ కూడా తగ్గిపోతుంది. దాంతో పాటుగా వైట్ మ్యాటర్ కూడా వాల్యూమ్ సరిగ్గా ఉండదు. మరీ ముఖ్యంగా గ్రే మ్యాటర్ లో బ్లడ్ ఫ్లో కూడా తగ్గిపోతుంది. అందుకే రీసెర్చ్ చేసిన ఎక్స్పర్ట్స్ ఇలా చెప్తున్నారు, ఎవరికైతే చిన్న వయసులో హై బ్లడ్ ప్రెషర్ వచ్చిందో, దీర్ఘకాలికంగా అది పెరుగుతూ ఉందో వారి బ్రెయిన్ ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. అందుకే బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. ముఖ్యంగా యవ్వనంలో హై బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు తప్పకుండా కంట్రోల్లో ఉంచడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుంది. హై బ్లడ్ ప్రెషర్ వచ్చిన వాళ్ళు కేవలం డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్ మాత్రమే తీసుకుంటారు. అలాంటప్పుడు హై బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది, కానీ మీ ఆరోగ్యం మెరుగ్గా ఉండదు. ఒక

0: వేళ హై బ్లడ్ ప్రెషర్ దీర్ఘకాలికంగా ఉంటే చాలా ప్రమాదకరంగా మారుతుంది. గుండెపోటు లేక స్ట్రోక్స్ వంటివి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. టేబుల్ సాల్ట్ లో సోడియం ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా అవ్వడానికి దారితీస్తుంది. అంతేకాకుండా ప్రాసెస్డ్ ఫుడ్స్, బయట రెస్టారెంట్ లో తిన్న ఆహార పదార్థాల్లో కూడా సోడియం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల ఖచ్చితంగా హై బ్లడ్ ప్రెషర్ ఎదుర్కోవాల్సి వస్తుంది. పొటాషియం ఉండే ఆహార పదార్థాలను తక్కువగా తీసుకున్నా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. పొటాషియం మన శరీరం పనిచేయడానికి ఎంతో అవసరం. ఒకవేళ సరైన శాతం పొటాషియంను తీసుకోకపోతే బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అరటిపండు, బంగాళాదుంపలు, బీన్స్ మరియు పెరుగు వంటి ఆహార పదార్థాల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి తప్పక మీ డైట్ లో భాగంగా ఈ ఆహార పదార్థాలను తీసుకోండి. ఎప్పుడైతే శారీరకంగా దృఢంగా ఉంటారో అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. మరి ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలి అంటే ఖచ్చితంగా శారీరక వ్యాయామాలు చేయడం ఎంతో అవసరం. హై బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే బ్లడ్ వెసల్స్ కూడా ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలను చేయండి. ముఖ్యంగా మీ బరువును అదుపులో పెట్టుకోండి. ఊబకాయం అంటే శరీరంలో కొవ్వు అధిక మోతాదులో ఉండడం. ఊబకాయం లేదా అధిక బరువును మీరు ఎదుర్కొన్నట్లయితే మీ గుండె ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. ఊబకాయం వల్ల రక్తంకి ఆక్సిజన్ సరఫరా చేయడానికి గుండెపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇదే కొనసాగితే బ్లడ్ వెసల్స్ కి మరీ గుండెకి చాలా ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఊబకాయం వల్ల హై బ్లడ్ ప్రెషర్ రావడమే కాకుండా గుండెకు సంబంధించిన జబ్బులు, డయాబెటీస్ మొదలైన వ్యాధులతో బాధపడాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా మీ డాక్టర్ ని తరచుగా సంప్రదిస్తూ ఉండాలి. మీ బరువుని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఆల్కహాల్ ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఆల్కహాల్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ హెల్త్. కాబట్టి వీలైనంత వరకు ఆల్కహాల్ కి దూరంగా ఉండండి. పొగాకును తీసుకోవడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ సమస్య వస్తుంది. అంతేకాకుండా మీ గుండె అండ్ బ్లడ్ వెజల్స్ దెబ్బతింటాయి. ముఖ్యంగా నికోటిన్ వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. స్మోకింగ్ వల్ల విడుదలయ్యే కార్బన్ మొనాక్సైడ్ ని పీల్చడం వల్ల మీ రక్తంలో ఉండేటువంటి ఆక్సిజన్ తగ్గిపోతుంది. కుటుంబంలో ఎవరికైనా బ్లడ్ ప్రెషర్ ఉంటే అది పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఎప్పుడైతే మీ జీవన విధానం బాగుంటుందో అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. సరైన జీవన విధానం లేకపోవడం వల్ల హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది. యవ్వనంలో ఎలాంటి చెకప్స్ కి సాధారణంగా వెళ్లారు చాలా మంది. అయితే బ్లడ్ ప్రెషర్ ఎలాంటి లక్షణాలను చూపించదు, అందువల్ల ఆలస్యంగా తెలుసుకుంటారు. దానివల్ల మరికొంత ఎక్కువ అవుతుంది. ఎక్స్పర్ట్స్ ప్రకారము హై బ్లడ్ ప్రెషర్ మగవారికి ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి. 50% మంది మగవారికి హై బీపీ వస్తే 44% మంది మహిళలకు మాత్రమే హై బీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. హై బ్లడ్ ప్రెషర్ ని లేదా హైపర్టెన్షన్ సమస్యతో బాధపడుతుంటే కొన్ని చర్యలను తప్పకుండా తీసుకోవాలి. ఇలా చేస్తే దీర్ఘకాలికంగా బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది. ముఖ్యంగా మీ జీవన విధానమే చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఎప్పుడైతే మీరు మంచి డైలీ రొటీన్ ని పాటించి చెడు అలవాట్లకు దూరంగా ఉంటారో అప్పుడే బ్లడ్ ప్రెషర్ సరైన విధంగా ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలికంగా మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం కూడా ఉండదు. ఎప్పుడైతే మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుని మంచి దారిలో వెళ్తారో అప్పుడే ఒక సమస్యను ఎదుర్కొంటున్నట్టు. తప్పకుండా యుక్త వయసులో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎలాంటి చెడు అలవాట్లకు గురవ్వకుండా చూసుకోవాలి. ఆ వయసులోనే మీకు సమయం దొరుకుతుంది. కాబట్టి అదే సరైన సమయంగా భావించి మీ జీవితంలో మార్పులు చేసుకోవాలి. అలా చేస్తేనే తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవు. జీవన విధానంలో మార్పులు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీరు తప్పకుండా తేడాని గమనిస్తారు. ముఖ్యంగా బరువు ఎక్కువగా ఉన్నవారు వెయిట్ లాస్ అవ్వాలి. బ్లడ్ ప్రెషర్ ని కరెక్ట్ గా ఎక్స్పర్ట్స్ తో చూసుకోండి. ఈ మధ్య వేరే వేరేవి ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్, ఎక్విప్మెంట్స్ వచ్చాయి, చూసుకుంటారు. కానీ దాంట్లో రీడింగ్స్ కరెక్టా లేదా కూడా డౌట్ఫుల్ అండి. మంచి ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ ఎక్విప్మెంట్ ఉన్న వారితో, మీరు స్పిగ్నోమానోమీటర్ ఎవరైతే యూజ్ చేస్తారో అది కొంచెం కరెక్ట్ గా ఉంటుంది, అది యూజ్ చేయొచ్చు అండి. సరైన పద్ధతిలో చేయకపోతే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ తప్పుగా చూపిస్తుంది. కాబట్టి మీరు ఉపయోగించే మెషిన్ ను ఎలా వాడాలో తెలుసుకుని అప్పుడే చెక్ చేసుకోండి. ఒకవేళ పర్సనల్ గా చెక్ చేసుకున్నట్టయితే డాక్టర్ లేక మెడికల్ ఎక్స్పర్ట్ సహాయం తీసుకుని నేర్చుకోండి. With this information about blood pressure and how to control it, this is Chetan saying bye for today. I'll get back to you in our next program of Vanilla.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 09515227039. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: పవర్ చిత్రం నుండి సూరజ్ సంతోష్ మాళవిక పాడిన పాట మీ అందరి కోసం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 540 కిలోమీటర్ల విస్తరణ చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. భారత్, శ్రీలంకల మధ్య రక్షణ రంగానికి సంబంధించి పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. పర్షియన్ గల్ఫ్లో అమెరికా దాడికి ప్రతీకారంగా 2 యుఎస్ నౌకలతో పాటు 8 చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్టు ఇరాన్ తెలిపింది. అహ్మదాబాద్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3 ముగింపు రోజున భారత్ 2 స్వర్ణాలు, 4 కాంస్య పతకాలు సాధించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 540 కిలోమీటర్ల విస్తరణకు చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అలాగే పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాల్లో 656 కిలోమీటర్ల మేర లైన్లను విస్తరించేందుకు 10,700 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో 3 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇందులో ఖరగ్పూర్ ఝార్సుగూడ 4వ లైన్, కట్నీ పెండ్రా రోడ్ 4వ లైన్, బిలాస్పూర్ పెండ్రా రోడ్ 3వ లైన్ ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 10,021 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 540 కిలోమీటర్ల మేర విస్తరణ చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇవి 2029-30 నాటికి పూర్తవుతాయని, వీటి వల్ల 2100 గ్రామాలు, దాదాపు 52 లక్షల మంది ప్రజలకు రైలు కనెక్టివిటీ మెరుగుపడుతుందని వెల్లడైంది. దేశంలోని ఢిల్లీ హౌరా, ముంబై హౌరా, ఢిల్లీ ముంబై, ఢిల్లీ గౌహటి, ఢిల్లీ చెన్నై, హౌరా చెన్నై, ముంబై చెన్నై వంటి 7 హైడెన్సిటీ కారిడార్ల మార్గాల్లో మొత్తం 4 రైల్వే లైన్లు చేపడుతున్నట్టు మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 11,000 కిలోమీటర్ల ఈ నెట్వర్క్లో ఇప్పటికే 2,000 కిలోమీటర్ల పనులు పూర్తయినట్టు మంత్రి తెలియజేశారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రయాణికుల రాకపోకలు వేగవంతం కావడంతో పాటుగా రైల్వే కనెక్టివిటీ, సరుకు రవాణా సామర్థ్యం మరింత పెరుగుతాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. 10,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన 5 రైల్వే ప్రాజెక్టులు దక్షిణ భారతదేశంలో మెరుగైన రైలు అనుసంధానాన్ని పెంపొందిస్తాయని, తద్వారా లక్షలాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొలంబోలో శ్రీలంక అధ్యకులు అనుర కుమార దిశనాయకతో సమావేశమై ఇరుదేశాల మధ్య భాగస్వామ్యానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీలంక వైమానిక దళానికి చెందిన L-70 గన్స్ ఆధునీకరణతో పాటు

రెండు దేశాల ఎన్సీసీ, నేషనల్ డిఫెన్స్ కళాశాలల మధ్య సహకారం కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాగే భారత రక్షణ దళాలు నిర్మించిన 3 బెయిలీ బ్రిడ్జులను ఇరు నేతలు వర్చువల్ గా ప్రారంభించారు. శ్రీలంక భూభాగాన్ని భారతదేశ భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలకు వినియోగించబోనివ్వమో అని అధ్యకులు దిశనాయకే స్పష్టం చేశారు. దిత్వా తుఫాను సమయంలో ఆపరేషన్ సాగర్ బంధు ద్వారా భారత్ అందించిన సహాయానికి పునర్నిర్మాణ ప్యాకేజీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంకకు సహాయం అందించడం భారత్ బాధ్యతగా భావిస్తుందని, భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ మహారాష్ట ప్రభుత్వంతో కలిసి ఈ నెల 11-12 తేదీల్లో ముంబైలో భవన ఇతర నిర్మాణ కార్మికుల జాతీయ సదస్సు నిర్వహిస్తుంది. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతుంది. భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుల పనితీరును మరింత మెరుగుపరచడానికి గత సంవత్సరం న్యూఢిల్లీలో జరిగిన జాతీయ కార్మిక సదస్సులో ప్రారంభించిన డిజిటల్ లేబర్ చౌక్, లేబర్ చౌక్ కమ్ ఫెసిలిటేషన్ సెంటర్లు, ఆన్లైన్ బీఓసీడబ్ల్యూ సెసా వసూలు పోర్టల్ 3 ప్రధాన కార్యక్రమాల పురోగతిని సమీక్షించడానికి ఈ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 9వ జాతీయ పోషణ మాసోత్సవాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 9వ జాతీయ పోషణ మాసం ద్వారా సుపోషిత సశక్త భారత్ను నిర్మించాలనే తమ ప్రభుత్వ సంకల్పాన్ని మంత్రి అన్నపూర్ణాదేవి పునరుద్ఘాటించారు. పర్షియన్ గల్ఫ్లో అమెరికా దాడికి ప్రతీకారంగా 2 అమెరికా నౌకలతో పాటు 8 చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్టు ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ ప్రకటించింది. నిన్న పర్షియన్ గల్ఫ్లోని 5 ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా సైన్యం దాడి చేయడంతో దానికి నిరసనగా తమ నావికాదళం ఈ చర్య చేపట్టిందని ఐఆర్జీసీ తెలిపింది. అలాగే అమెరికా మద్దతుతో హార్మోజ్ జలసంధిలోని నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన 10 నౌకలను కూడా లక్ష్యంగా చేసుకున్నామని, హార్మోజ్ జలసంధిపై తమ నావికాదళానికి పూర్తి నియంత్రణ ఉందనే విషయాన్ని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా దాడులకు నిరసనగా జోర్దాన్లోని అమెరికా వైమానిక స్థావరంపై కూడా తమ వైమానిక దళాలు దాడి చేసినట్టు ఐఆర్జీసీ వెల్లడించింది. గత 15 రోజులుగా దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లలో సుమారు 740 కిలోల మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈ క్రమంలో ఎన్డీపీఎస్ చట్టం కింద 13 మందిని అరెస్టు చేశారు. వాహనాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన అరలు, రహస్య భాగాలు ప్రయాణికుల లగేజీల్లో దాచి రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో జరుపుతున్న మత్తు పదార్థాల అక్రమ రవాణాను అడ్డుకోవడంలో తమ నిరంతర నిఘా కొనసాగుతుందని డీఆర్ఐ పేర్కొంది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1365 చేరింది. ప్రభావిత ప్రాంతాల నుండి మృతదేహాలను వెలికి తీయడంతో ఈ సంఖ్య పెరిగింది. కాగా కనీసం 589 మంది విదేశీయులతో సహా దాదాపు 5326 మంది గల్లంతయ్యారని, వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని నేపాల్ ప్రభుత్వం తెలిపింది. గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇప్పటి వరకు 102 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. గుర్తించబడని 1147 మృతదేహాలకు డీఎన్ఏ శాంపుళ్లు సేకరించి భవిష్యత్తులో వారిని గుర్తించేందుకు వీలుగా భద్రతా సిబ్బంది శాస్త్రీయ పద్దతిలో భద్రపరిచారు. ఈ విపత్తు వల్ల చైనా వైపు కూడా కనీసం 43 మంది మరణించగా, టిబెట్లో 500 మందికి పైగా గల్లంతయ్యారు. అహ్మదాబాద్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3 ముగింపు రోజున భారత్ 2 స్వర్ణాలు, 4 కాంస్య పతకాలు సాధించింది. డబుల్ పారాలింపియన్ హరివిందర్ సింగ్, భావన జంట పారా రికర్వ్ మిక్స్డ్ టీం ఈవెంట్లో బంగారు పతకం గెలుపు

0: ఉండగా శీతల్ దేవి పారా కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించింది. అలాగే భావన, సరిత, శీతల్ దేవి, తోమన్ కుమార్ జంట కాంస్య పతకాలను గెలుచుకున్నారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ లో అమెరికా ఆటగాళ్లు బెన్ షెల్టన్, ఫ్రాన్సిస్ టియాఫో సెమీఫైనల్లో తలపడనున్నారు. క్వార్టర్ ఫైనల్లో షెల్టన్ డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ పై 6-7, 6-1, 6-3, 1-6, 7-6 స్కోరుతో గెలుపొందగా టియాఫో అలెక్స్ మిచెల్సన్ ను ఓడించి సెమీస్ కు చేరారు. ఇతర క్వార్టర్ ఫైనల్స్ లో బెల్జియంకు చెందిన అలెక్సాండర్ బాక్స్, రష్యాకు చెందిన కరెన్ ఖచ్నౌతోను, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్, నెదర్లాండ్స్ కు చెందిన బొటిక్తో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 540 కిలోమీటర్ల విస్తరణకు చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. భారత్, శ్రీలంకల మధ్య రక్షణ రంగానికి సంబంధించి పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. పర్షియన్ గల్ఫ్లో అమెరికా దాడికి ప్రతీకారంగా 2 యుఎస్ నౌకలతో పాటు 8 చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్టు ఇరాన్ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15 దాటి 30 సెకండ్లు. ఆరోగ్య జీవనం, వయోవృద్ధులలో ప్రకృతి చికిత్స, ఈ అంశం గురించి డాక్టర్ తెలికి కృష్ణమూర్తి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీయస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన వయోవృద్ధులు ప్రకృతి చికిత్స, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ నేచురోపతి డాక్టర్ తెలికి కృష్ణమూర్తి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ కృష్ణమూర్తి గారు.
1: నమస్కారం సార్.
0: ప్రస్తుతం ఉండే కాలంలో చాలా మంది వయోవృద్ధులు రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడుండే జీవన విధానంలో 20 ఏళ్లకు 25 ఏళ్లకే 60-70 ఏళ్లకు రావాల్సిన అంటే చూసే సమస్యలు కూడా మనకు కనిపిస్తుంది.
1: ప్రీమెచ్యూర్ ఓల్డ్ ఏజ్ అంటారు.
0: సో అలాంటి పరిస్థితుల్ని, ఈ ఓల్డ్ ఏజ్ లో వచ్చే సమస్యలని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రకృతి చికిత్సలో ఏదైనా విధి విధానాలు ఉన్నాయా?
1: అదే, ఓల్డ్ ఏజ్లో క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉంటే కొద్ది రోజులు ఈ ప్రకృతి చికిత్సాలయంలో నేచర్ కూర్ హాస్పిటల్లో కొద్ది రోజులు అడ్మిట్ అయితే ఈ మర్దాన చికిత్స కానీ, ఆహార నియమాలు కానీ, ఫిజియోథెరపీ కానీ, అది స్వెట్టింగ్ ట్రీట్మెంట్స్ కానీ, ఇలా అన్ని చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామండి. ఆ తర్వాత ఇంటి దగ్గరే వాళ్ళు పాటించడానికి వీలయ్యే చికిత్సలు చెప్తాము. ఇలా మినిమం డైట్ కంట్రోలు, ఎక్సైజు, ఎండలో కూర్చోవడము ఇలా చేస్తే వాళ్ళు ఒకరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళ లైఫ్ మెయింటైన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఇట్లా వాకర్ స్టాండ్తో నడుస్తూ వస్తారు మా దగ్గరికి, మోకాళ్ళ నొప్పి కానీ, నడుము నొప్పి కానీ, మెడ నొప్పి కానీ ఉంటూ. అట్లాంటి పరిస్థితుల్లో మా దగ్గర చికిత్సలు చేసిన తర్వాత వాకర్ స్టాండ్ లేకుండా నడుస్తూ మెడ నొప్పి, నడుము నొప్పి కూడా తగ్గించుకొని ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంది. చాలామందికి మేము ట్రీట్మెంట్ చేసాం కూడా. ఈ వయోవృద్ధులు ఉన్నారు కదా, వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవాలంటే రాత్రిపూట తొందరగా భోంచేయాలండి, తేలికగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా ఫంక్షన్స్కి పోయినప్పుడు కూడా అన్ని ఆహార పదార్థాలు ఉన్నాయని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తింటే జబ్బులు వస్తాయి. కాబట్టి వాళ్ళకి ఏ ఆహార పదార్థాలు సూట్ అవుతాయో తీసుకోవడం మంచిది. ఆ తర్వాత లేవలేని పరిస్థితుల్లో ఉన్నా కానీ చేతులకు, కాళ్ళకు, కీళ్ళకు సంబంధించిన మూమెంట్ చేస్తుండాలా, తప్పనిసరిగా తగినన్ని నీళ్లు తీసుకుంటే ఉండాలా, ఎక్కువ మానసికంగా టెన్షన్ పెట్టుకోకుండా వారి పనులు వాళ్ళు చేసుకునే స్థితికి వచ్చేటట్లు ఉండాలా. కొన్ని ఎక్సైజెస్, షోల్డర్ ఎక్సైజ్ కిట్ అని ఉన్నాయి, కొన్ని ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ ఉన్నాయి, ఇంట్లోనే ఫిక్స్ చేసుకొని చేతులకు, కాళ్ళకు సంబంధించిన ఎక్సైజ్ చేయొచ్చు, పొట్టకు సంబంధించిన ఎక్సైజ్ చేయొచ్చు. ఆ తర్వాత ఎవరి నుంచి బయట నుంచి వాళ్ళు మసాజ్ చేసుకోలేకపోతే బయట నుంచి కూడా వీక్లీ వన్స్ ఎవరన్నా మసాజ్ ఇవన్నీ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండి మజిల్ స్ట్రెంత్ కూడా ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు వేరే మా వాళ్ళ మీద డిపెండ్ కాకుండా ఉంటుంది. ఇట్లా వీడియో ఫోటోలు అయ్యి టీవీలో అయిన చూసేదాని మూలాన ఆ బ్లూ రేస్ అనేటివి వాళ్ళకి లోపల ఎంట్రీ అయ్యి ఆ బ్రెయిన్ సర్క్యులేషన్ దెబ్బతినేదానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఎండలో కూర్చోవడము, నీళ్లు తాగడము, డైట్ కంట్రోల్ చేయడము, కొద్దిగా ఫిజియోథెరపీ మూవ్మెంట్ చేస్తే వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు.
0: డాక్టర్ గారు, మామూలుగా మనం గమనిస్తుంటాము వయోవృద్ధుల్లో అంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళల్లో ఈ మెడ నొప్పి, నడుము నొప్పి, మోకాలు నొప్పి, ఈ మస్కులోస్కెలిటల్ ఇష్యూస్ ఉంటాయి. వీటిని మనము పూర్తిగా మందులపైనే డిపెండ్ కాకుండా ప్రకృతి చికిత్సలో ఏదైనా వాళ్ళకి ఉపశమనం కలిగించే మార్గం ఉందంటారా?
1: అదే, మెడకు, నడుముకు సంబంధించిన కొన్ని ఎక్సర్సైజెస్ చేయాలండి. ఆ తర్వాత నువ్వుల నూనెలో కొద్దిగా హారద్ కర్పూరం పొడి వేసి ఆ ఆయిల్తో మెడకు, నడుముకు అప్పుడప్పుడు స్నానాల కంటే ముందు మర్దన్ చేసుకోవడం ఎంతో అవసరం. ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ, ఈ మర్దన చికిత్స చేస్తూ, హాట్ వాటర్ బ్యాగ్ అనేది కాపుకుంటూ, లేకుంటే ఇన్ఫ్రారెడ్ లైట్ అంటారు, నడుము నొప్పికి, మోకాలు నొప్పికి ఆ లైట్ ఇంట్లోనే ఫోకస్ చేయించుకోవచ్చు. ఇలా చేసే దాని వలన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మన కాల్షియం లెవెల్ సరిగా ఉండాలంటే నువ్వులతో చేసిన ప్రిపరేషన్స్ ఎవరు తీసుకోవాలండి. నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంది. డయాబెటీస్ ఉంటే నువ్వుల లాంటి లేకుండా తీసుకోవాలా. డయాబెటీస్ ఉన్న వాళ్ళు బెల్లం లేకుండా బట్టి నువ్వులు పొడి చేసుకొని అది కర్రీలో కలుపుకోవచ్చు. ఫుల్ మక్కాన అని ఉండండి, తామర గింజలు అని ఉన్నాయి, అవి కూడా నీళ్ళల్లో నానబెట్టి కర్రీ చేసుకోవచ్చు. గుమ్మడి గింజలు అని ఉన్నాయి, పంప్కిన్ సీడ్స్ అని, సన్ఫ్లవర్ సీడ్స్ అని ఉన్నాయి, ఇవి కూడా నానబెట్టేసి తినేదాని వల్ల కూడా కాల్షియం ఇంప్రూవ్ అవుతుంది బాడీలో.
0: డాక్టర్ గారు, గింజల్ని నానబెట్టి తినాలి అంటారు, దీంట్లో ఏమన్నా సైన్స్ ఉందంటారా?
1: నానబెడితే తొందరగా జీర్ణం అవుతుందండి. దంతాలు చేసే పని, కడుపు చేసే పని ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా నానబెట్టే దాని వలన మనం సులభంగా నవ్వలచ్చు, లోపల కూడా జీర్ణమయ్యేదానికి తొందరగా అవకాశం ఉంది.
0: అందులో ముఖ్యంగా వయోవృద్ధులకి దంత సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి నానబెట్టి తీసుకోవడం ఉత్తమం,
1: మంచిది. ఆ నానబెట్టి కూడా తినలేకపోతే గ్రైండర్లు వేసి జ్యూస్ మాత్రం చేసుకొని తాగాల. ప్రతి ఒక్కరూ ఓల్డేజ్లో ఈ బాదం పప్పు ఉంది, అక్రోట్ ఉంది, అంజీర్ ఉంది, ఎండు ద్రాక్ష ఉంది, ఇలాంటివన్నీ డ్రై ఫ్రూట్స్ అన్ని రాత్రి నానబెట్టుకొని ఉదయం బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటే వాళ్ళకి ఐరన్ సప్లై అవుతుంది, విటమిన్ B12 సప్లై అవుతుంది, విటమిన్ ఏ సప్లై అవుతుంది, ఇలా ఈ మినరల్స్ అన్ని సప్లై అయ్యేదాని వల్లన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు, బోన్స్కి సంబంధించిన, మజిల్స్ సంబంధించిన పెయిన్స్ ఉండవు.
0: డాక్టర్ గారు, ఈ వయోవృద్ధుల్లో మనకు ఒక సమస్య గమనిస్తుంటాము, అమ్నీషియా అని, ఇన్సోమ్నియా అని, అంటే మతిమరుపు, అలాగే సరైన నిద్ర పట్టకపోవడము, వీటికి మనకు ప్రకృతి చికిత్సలో ఏదైనా మార్గం ఉందంటారా?
1: మన చేతల్లోనూ కాళ్ళల్లోనూ ఆక్యుప్రెజర్ పాయింట్స్ ఉండాలండి. ఈ బొటిక నీళ్ళు చివరన ఇట్లా ప్రెస్ చేస్తుండాలి 10 మినిట్స్, అది బ్రెయిన్ సెంటర్స్ యాక్టివేట్ అవుతుంది. కాళ్ళలో ఉండే బొటిక నీళ్ళు కూడా ప్రెస్ చేయాలా. తర్వాత వేడి నీటి పాదస్నానం అని ఉంటుంది, రాత్రి పడుకోబోయే ముందు భరించగలిగిన వేడి నీళ్ళు ఒక బకెట్లో తీసుకొని బ్లాంకెట్ కప్పేసి ఒక తడిగుడ్డ తల మీద వేసి ఒక 10 మినిట్స్ వాటర్ లెవెల్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంటే ఈ కాలాల్లో సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ కాలాల్లో కూడా బ్రెయిన్ సంబంధించిన ఆక్యుప్రెజర్ పాయింట్స్ ఉండయి, సుఖంగా నిద్ర వచ్చేదానికి అవకాశం ఉంది. నిద్ర సరిగా వచ్చిందంటే వాళ్ళు టెన్షన్ ఉండదు, వేవరింగ్ మెంటాలిటీ ఉండదు, కోపం రాదు. వేడి నీటి పాదం స్నానం చేయడము, ఆక్యుప్రెజర్ పాయింట్స్ యాక్టివేట్ చేయడము, ఇదే చేసేదాని వల్ల నిద్ర సరిగా వస్తుంది. ఫిజియోథెరపీ కూడా చేతులు కాళ్ళకు మూమెంట్ ఇస్తాము, కాబట్టి బాడీ హెల్త్పై నిద్ర వచ్చేదానికి అవకాశం ఉంది.
0: ప్రస్తుతం ఉండే ఆధునిక కాలంలో మొబైల్ వాడకం కానీ టీవీ చూడటం కానీ ఎక్కువ అయినప్పుడు ఈ ముఖ్యంగా ఈ పెద్దవాళ్ళల్లో ఆ బ్లూ లైట్ ఎఫెక్ట్ కూడా మస్తిష్కం మీద పడే అవకాశం ఉందంటే?
1: అవును సార్, ఇది చాలామంది ఎక్కువ మంది టీవీ చూసేవాళ్ళు, వీడియో కాల్స్ మాట్లాడేవాళ్ళు, వీళ్ళందరికీ తలనొప్పి వస్తుంది, ఒక్కోసారి గిడ్డినెస్ వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, ఇరిటేషన్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు ఆ రేస్ దగ్గర ఎక్కువసేపు ఉండకుండా మినిమైజ్ చేయడం ఎంతో అవసరం.
0: అవసరం మటుకే వాడి, అవసరం లేనప్పుడు
1: ఎక్కువ అదే పనిగా అయ్యే చూస్తూ ఉండకూడదు.
0: దీంతోపాటు మన తరతరాలుగా మన జీవన విధానంలో ఉండే ఈ యోగా, ప్రాణాయామము, ధ్యానము, ప్రకృతి సహజమైన ఫుడ్స్, అంటే ఎక్కువగా

0: ఫ్రై చేయకుండా
1: ఆయిల్ తక్కువ
0: ఆయిల్
1: వాడుతూ.
0: తక్కువ ఉండేది. అలాగే సలాడ్స్ ఇవన్నీ జీవన విధానంలో ఒక భాగం చేసుకున్నట్లయితే ఈ వయోవృద్ధుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీలవుతుందంటారా?
1: ఉన్న జబ్బులు తగ్గించుకోవచ్చు, ఎక్కువ కాలం బాధ లేకుండా జీవించేదానికి అవకాశం ఉందండి.
0: పెద్దవాళ్ళు ఒక మాట అంటారు డాక్టర్ గారు, అనాయాసైన మరణం.
1: వినా దైన్యైన జీవనం.
0: కాబట్టి ముఖ్యంగా ఈ పరిస్థితిని మనం జీవితపు మలి దశలు అంటే చివరి దశలో ఎవరిపైట్లా ఆధారపడకుండా ఎవరికి చేయి చాపకుండా ఉన్న జీవితాన్ని శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలంటే ప్రకృతి చికిత్సలో చూపించిన విధానాన్ని నిత్య జీవితంలో ఒక భాగం చేసుకొని అలాగే యోగా ధ్యానము ప్రాణాయామము ఒక భాగం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రశాంతమైన జీవితం గడపడానికి అవకాశం ఉందంటారు.
1: అదే బెడ్ సిక్ కాకుండా ఒకరితో పనులు చేయించుకోకుండా సుఖ మరణం కూడా వస్తుందండి, ఎక్కువ కాలం కూడా వాళ్ళు జీవించడానికి అవకాశం ఉంది.
0: ఈ మానసికంగా తనను తాను ఉల్లాసపరచుకోవడానికి ఏ రకమైన పద్ధతులు పాటిస్తే బాగుంటుందంటారు?
1: అదే బ్రెయిన్కు అప్పుడప్పుడు ఇది ఆక్యుప్రెషర్ పాయింట్స్ ప్రెస్ చేయడం మంచిదండి. చిన్నప్పుడు చిన్నపిల్లలకు ఆముదం పెడతాడు చూడండి, మిడిల్ ఆఫ్ ది హెడ్లో అన్ని సెంటర్స్ ఉన్నాయి, అవి ఇట్లా ప్రెస్ చేస్తుండాలి. అప్పుడప్పుడు ఈ చేతులతో నడుము దగ్గర కూడా ప్రెస్ చేయాలి. ఆ తర్వాత బటర్ఫ్లై పడుకొనే బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఇట్లా కాళ్ళు వెడల్పు చేసి మళ్ళీ దగ్గరికి లాగేదాని మూలాన హిప్ జాయింట్ స్టిఫ్ కాకుండా వాళ్ళకు నడకలో ఇబ్బంది లేకుండా ఉంటుంది. మినిమం మూమెంట్ చేయాలా, ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ప్రెస్ చేయాలా, ఇంతకుముందు చెప్పినట్టు వేడి నీటి పాదస్నానం ఇలా అన్ని చేయాలా. ఇంట్లో ఉండే వాళ్ళ అన్ని సమస్యలు మైండ్లో పెట్టుకొని వాళ్ళు బాధపడకుండా, ఏదైనా మాటలు వాళ్ళు వినడం లేదని బాధపడకుండా ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఓల్డేజ్లో వీళ్ళకు హైపర్ టెన్షన్ అని ఉంటుందండి, లేకుంటే మతిమరుపు అల్జీమర్స్ డిసీజ్ అని వస్తూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు వాళ్ళు తప్పకుండా ఈ డ్రై ఫ్రూట్స్, అక్రోట్ అని ఉంది, వాల్నట్ అంటారు, అది నానబెట్టి తీసుకుంటే బ్రెయిన్ స్ట్రెంగ్త్ అవుతుంది బాగా.
0: దాని రూపం కూడా బ్రెయిన్
1: బ్రెయిన్ అదే దేవుడు అట్లే పుట్టించినాడు. కంటి చూపు దెబ్బతిన్నకుండాలంటే బాదం పప్పు, ఆల్మండ్, అది కన్ను మాదిరే ఉంటుంది. ఆ కంటి చూపు దెబ్బతిన్నకుండాలంటే కంటి చుట్టూ ఇట్లా చేతులు పెట్టేసి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతూ ఉండాలండి. ఆ కంటికి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా కానీ చేతులు ఇట్లా పెట్టి కింద నుంచి పైకి, మాండిపులర్ బోన్ పైకి కింది కనాలా, మెడ దగ్గర కూడా స్టిఫ్ కాకుండా అంటే మెడకు సంబంధించిన మూమెంట్స్ కూడా చేయాలా, ఏ రైట్ సైడ్ తిప్పడం, లెఫ్ట్ సైడ్ తీసుకోవడం, రొటేషన్ చేయడం, ఇవన్నీ చేయాలా. హార్ట్ లంగ్స్ ఇంక్రీజ్ కావాలంటే సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే హార్ట్ లంగ్స్ బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి దానికి సంబంధించిన జబ్బులు ఉన్నా కానీ తగ్గడానికి అవకాశం ఉందండి.
0: ప్రకృతి చికిత్సలో ప్రముఖంగా చెప్పే ఉపవాసం కూడా ఈ వయోవృద్ధుల్లో ఉపయోగించవచ్చు అంటారా?
1: ముఖ్యంగా అన్ని జబ్బుల్లోనూ ఆకలి దెబ్బతింటుందండి, ఆహారం పులిసిపోయి నోరు చేదుగా ఉంటుంది, నాలుగు మీద అంతా తెల్లని పాచి ఉంటుంది. అలాంటప్పుడు మీకు తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తారు అంటే లెమన్ వాటర్ విత్ కానీ, ఫ్రూట్ జ్యూస్ కానీ, ఫ్రూట్స్ కానీ తీసుకుంటే శరీరము తినే ఆహారానికి జీర్ణమయ్యే శక్తిని వేస్ట్ చేసుకోకుండా ఈ తేలిక ఆహారం తీసుకుంటే అది బాడీకి సారూప్యం చెందుతుంది, లోపల ఉండే ఎనర్జీ కూడా వేస్ట్ కాదు. మీకేం అనిపించదు కానీ మానసికంగా ఆ వ్యక్తి ప్రిపేర్ కావాలి ఉపవాసానికి. ఉపవాసం వల్ల మనకు లాభాలు దొరుకుతాయి, నష్టం తరగదు, బాడీ క్లీన్ చేసుకుంటుంది అనే ఆలోచన వచ్చి ఫాస్టింగ్ చేస్తే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
0: ముఖ్యంగా ప్రకృతి చికిత్స వైద్య విధానాలు అవలంబించాలంటే ఖచ్చితంగా ఒక నిష్ణాతుడైన వైద్యుడి దగ్గరికి వెళ్ళి అతను చెప్పిన విధి విధానాలు పాటిస్తూ కనీసం నెలకో 3 నెలలకు ఒకసారి ప్రకృతి చికిత్స ద్వారా డీటాక్సిఫికేషన్ చేసుకున్నట్లయితే వయోవృద్ధులు తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందంటారు.
1: అవును సార్, వాళ్ళు హాస్పిటల్ రాకపోయినా కానీ ఫోన్ చేస్తే కొంతమంది ట్రీట్మెంట్ వ్యక్తులను అక్కడ ఇంటికి పంపించి కొన్ని సింపుల్ ట్రీట్మెంట్ ఇంటికాడ కూడా అరేంజ్ చేసేదానికి అవకాశం ఉంది. మనం మందులు లేకుండా ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఈ ప్రకృతి నియమాలు పాటించడం ఎంతో అవసరం.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారండి, ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్.

0: మీరింతవరకు వయోవృద్ధులలో ప్రకృతి చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ తెలికి కృష్ణమూర్తి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీయస్ రమేష్ సుంకసారి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:30 దాటి 15 సెకండ్లు. పాటతో ప్రయాణం కార్యక్రమంలో హాల్ టైమ్ హిట్స్ వింటారు. ఆల్ టైమ్ హిట్స్లో ముందుగా ఉరుముల శబ్దానికే చెవులు మూసుకుంటాం కదా, అలాంటిది ఆకాశం బద్దలైన సౌండ్ వస్తే ఎలా ఉంటుంది? ప్రభాస్కు ఆకాశం బద్దలైన సౌండ్ వచ్చిందట, అది కూడా గుండెల్లో. ఎందుకో ఏంటో విందామా మరి. మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుండి సాగర్, మేఘన పాడిన పాటకు రచన అనంత్ శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలకు ఒక గమనిక. రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీ గట్ ఏం చెప్తుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ గురించి ప్రముఖ జర్నల్ సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324-0852, 2324-0853, 2955-0923 నంబర్లకు కాల్ చేసి గట్ హెల్త్ గురించి, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ గురించి నేరుగా డాక్టర్ సుజిత్ గారితో మాట్లాడవచ్చు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. పాటతో ప్రయాణంలో ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఆల్ టైమ్ హిట్స్లో తర్వాతి పాట నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటకి రచన భువనచంద్ర, సంగీతం కోటి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పాటతో ప్రయాణం కార్యక్రమంలో ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఆల్ టైమ్ హిట్స్ లో తర్వాతి పాట ఆంధ్రవాల చిత్రం నుండి చక్రి కౌసల్య పాడిన పాట. సంగీతం చక్రి, రచన కందికొండ.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: పాటతో ప్రయాణంలో తర్వాతి పాట ఉదిత్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పాటతో ప్రయాణంలో ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. పాటతో ప్రయాణంలో తర్వాతి పాట భరత్ అనే నేను చిత్రం నుండి యాజిన్ నిజార్ రీటా పాడిన పాటకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన రామజోగయ్య శాస్త్రి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో 540 కిలోమీటర్ల మేర అదనపు మార్గాల కోసం 10021 కోట్ల రూపాయలతో 5 ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో ఘట్కేసర్ కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మల్టీ ట్రాకింగ్ పనులు కూడా ఉన్నాయి. అసెంబ్లీ ఘటనపై విచారణ జరిపిస్తామని, విజయ్ కుమార్ ను పర్యవేక్షణాధికారిగా నియమించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనమండలి ఎథిక్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నెల్లికంటి సత్యం, దేశపతి శ్రీనివాస్తో సమావేశం జరిగింది. అసెంబ్లీ స్పీకర్పై తాతా మధు, నవీన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కమిటీ ఖండించింది. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దురుసు ప్రవర్తనపై చర్చించి న్యాయ సలహాలతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు శ్రీధర్బాబు, సీతక్క అడ్లూరి గవర్నర్తో భేటీ అయ్యారు. ఎర్రవల్లి వద్ద బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన శుద్దీకరణ కార్యక్రమంపై వారు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోక్సో కేసులో నిందితుడు మీనగల వెంకట గోపాల్కు రాజేంద్రనగర్ ఫాస్ట్ట్రాక్ కోర్టు న్యాయమూర్తి టి శ్రీనివాస్ 20 ఏళ్ల జైలు శిక్ష, 3,000 రూపాయల జరిమానా విధించారు. బాధితురాలికి 3 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. పీఆర్సీ, డీఏలు వంటి డిమాండ్లపై సీఎస్ సంజయ్ జాజు లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో రేపు తలపెట్టిన చలో హైదరాబాద్ ను వాయిదా వేస్తున్నట్టు టీజీఈజేఏసీ నేతలు ప్రకటించారు. రైతులకు పారదర్శకంగా సబ్సిడీ ఎరువులు అందించే యాప్ను రద్దు చేసేది లేదని శాసనమండలిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్తులో మరింత సులభంగా సేవలు అందిస్తామని వివరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు అసెంబ్లీలో కుమ్మక్కై కాలయాపన చేస్తున్నాయని రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. ప్రభుత్వం తన వైఫల్యాలను, హామీలను పక్కనబెట్టి డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని, ఏ అంశంపైనైనా బహిరంగ చర్చకు తాము సిద్దంగా ఉన్నామని సవాలు విసిరారు. తమిళనాడులో సీఎం విజయ్ పార్టీ టీవీకే నేతృత్వంలోని అధికార కూటమికి సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టర్ ఫ్రంట్ అని నామకరణం చేశారు. బుధవారం చెన్నైలో జరిగిన మిత్రపక్షాల సమావేశానంతరం టీఏఎన్సీ అధ్యకులు మాణికం ఠాకూర్ ఈ వివరాలు వెల్లడించారు. యుఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్క్రాస్ ను అమెరికా ప్లేయర్ బెన్ షెల్టన్ మట్టికరిపించాడు. 4.5 గంటల పాటు హోరాహోరీగా సాగిన 5 సెట్ల పోరులో 6-7, 6-1, 6-3, 1-6, 7-6 తేడాతో షెల్టన్ విజయం సాధించాడు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVD ని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:04 దాటి 38 సెకండ్లు. మస్తీ మజా వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: లేటెస్ట్ వైరల్ ట్రెండింగ్ న్యూస్ ను మీకు అందించే కార్యక్రమం మస్తీ మజా వింటారు. నేను మీ ఆర్జే అనిత. శ్రావణ మాసం అంటేనే పండగల సీజన్ కదా. వరలక్ష్మి వ్రతం, జన్మాష్టమి, స్వాతంత్ర్య దినోత్సవం, మనందరికీ మరీ మరీ ఇష్టమైన రక్షాబంధన్, అసలు ఈ నెలంతా సందడే సందడి అవునా? రాఖీ అంటే గుర్తొచ్చింది. అందరూ రాఖీ పౌర్ణమి బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? అసలు రాఖీ అంటే అన్నా చెల్లెళ్ళు ఒకరికి ఒకరు రక్షగా తోడుగా ఉండటం కదా. నిజంగా రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెళ్లకు ఎంత స్పెషల్ కదా. అదేంటి, రాఖీ అయిపోయి 12 రోజులు అయ్యింది, ఇప్పుడు రాఖీ గురించి చెప్తుంది అనుకుంటున్నారు కదా. మరేం లేదు, మనం రాఖీ అనగానే అన్నకు చెల్లి రాఖీ కడుతుంది అనుకుంటాం, అదే మనకు రాఖీ పండగ. కానీ దీంట్లో అంత ప్రత్యేకత ఏముంది? ఎవరైనా అదే కదా చేస్తారు అనిపిస్తుంది. కానీ జార్ఖండ్లోని మహిళలు మాత్రం ఈసారి రాఖీ పౌర్ణమిని వినూత్నంగా జరుపుకున్నారు. అదేలాగా తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान, पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान। आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए। इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन, सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन। उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 10 सितंबर 2026 तक, तो देर किस बात की, आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026, पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
1: మస్తీ మజా వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. జార్ఖండ్లోని మహిళలు రాఖీని వినూత్నంగా జరుపుకున్నారు అని మాట్లాడుకున్నాం కదా, అదెలా అంటే జార్ఖండ్లోని తూర్పు సింగ్ భూమ్ జిల్లా చాకులియా సమీపంలోని సున్సినియా అటవీ ప్రాంతంలో దాదాపు 10,000 మంది మహిళలు తమకు జీవనాధారమైన సాల్ చెట్లను తమ తోబుట్టువులుగా భావించి పూజలు చేసి రాఖీ కట్టారు. వింతగా అనిపిస్తుంది కదూ, చెట్లకు రాఖీ కట్టడం ఏంటి అని. మామూలుగా కొంతమంది పెట్స్కు కడతారని విన్నాం, కానీ చెట్లకు రాఖీ కట్టడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. వారికి జీవనాధారమైన అడవులను నరికివేయకుండా కాపాడుతామని, వన్యప్రాణులను సంరక్షిస్తామని, అక్రమంగా చెట్లను నరికేవారిని అడ్డుకుంటామని రాఖీ కట్టి మరీ ప్రతిజ్ఞ చేశారు. ఈ అద్భుతమైన సాంప్రదాయంతో ప్రకృతిని రక్షించాలి అనే గొప్ప సందేశాన్ని సమాజానికి అందించారు అక్కడి మహిళలు. ఎంత గొప్ప ఆలోచన కదా, మనల్ని ఎన్నో విధాలుగా కాపాడుతున్న, మనకు ఎన్నో ఇస్తున్న ప్రకృతితో మనం అనుబంధం ఏర్పరచుకుని దాన్ని కాపాడాలి అనే ఆలోచన నిజంగా చాలా గొప్పది.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మస్తీ మజాలో ట్రెండింగ్ వైరల్ న్యూస్ వింటున్నారు. ఒక సిటీ అంటే ఎంతో మంది జనాలు, బిల్డింగులు, స్కూల్స్, హాస్పిటల్స్, ఇండ్లు, ఇలా ఎన్నో భవనాలు ఉంటాయి కదా. అయితే ఇందులో ఏముంది వింత అంటారు కదా, ఇందులో వింత ఉంది. అదేంటంటే ఒక సిటీలో మాత్రం మొత్తం టౌన్ ఒకే, ఒక సిటీలో మొత్తం టౌన్ ఒకే బిల్డింగ్లో ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. సిటీ మొత్తం ఒకటే బిల్డింగ్లో ఉంటుందన్నమాట. అంటే ఒక బిల్డింగ్ ఒక టౌన్ అన్నమాట. నమ్మలేకపోతున్నారు కాదు, అయినా ఇది నిజం. అది ఎక్కడో తెలుసుకోవాలనుందా? అయితే వినండి. అలస్కాలోని విటియర్ అనే చిన్న టౌన్లో ప్రజలందరూ 14 అంతస్తుల ఒకే భవనంలో నివసిస్తారు. ఆ బిల్డింగ్ పేరు బెగిచ్ టవర్స్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ బిల్డింగ్లో అపార్ట్మెంట్సే కాకుండా పోస్ట్ ఆఫీస్, గ్రాసరీ స్టోర్స్, పోలీస్ స్టేషన్, క్లినిక్, స్కూల్స్ లాంటి అవసరమైన ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. అంటే బయటకు వెళ్లకుండా ఒక బిల్డింగ్లోనే డైలీ లైఫ్కు కావాల్సిన పనులన్నీ చేసుకోవచ్చన్నమాట. ఎందుకలా అనే డౌట్ వచ్చింటుంది కదా. అలా ఎందుకంటే విటియర్ చాలా రిమోట్ ఏరియా. అక్కడ వాతావరణం చాలా కఠినంగా, అంటే చలి, మంచు, బలమైన గాలులు ఎక్కువగా ఉంటాయి. అందుకే రెసిడెన్షియల్ ఏరియాతో పాటు ఫైనాన్షియల్ సర్వీసెస్, అంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా ఒకే బిల్డింగ్లో జరుగుతాయి. దీనివల్ల కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రజలకు బయటకు వెళ్లే అవసరం ఉండదు. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఎక్కడ ఉంటావు అంటే మా సిటీ మొత్తం ఒకే బిల్డింగ్లో ఉంటుంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు అంటే నిజంగా ఈ ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయో కదా.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మస్తీ మజా వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం ఎంతవరకు కరెక్ట్? కొన్ని క్షణాల వినోదం, వీడియోకు వచ్చే ఆదరణల కోసం కొందరు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. 32 సంవత్సరాల పుష్పేంద్ర కుమార్ ఒక చిన్న వీడియో కోసం పహూజ్ ఆనకట్టపై నుండి 30 అడుగుల ఎత్తు నుండి నీళ్లలోకి దూకాడు. కానీ దురదృష్టవశాత్తు అతను నీళ్లలో కాకుండా అక్కడ ఉన్న రాళ్లపై పడ్డాడు. ప్రాణాలు పోలేదు కానీ అతని 2 కాళ్లకు తీవ్రమైన గాయాలయ్యి నడవలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, కొన్ని క్షణాల ఆనందం కోసం చేసే సాహసం జీవితాంతం గుర్తుండిపోయే గాయాన్ని మిగిల్చింది. సామాజిక మాధ్యమాలలో మనం చేసే విన్యాసాలు చాలా సులభంగా కనిపిస్తాయి, కానీ వాటి వెనక ఉన్న ప్రమాదం మనకు కనిపించదు. ఒక వీడియోకు వచ్చే ఆదరణ కొన్ని రోజులు మాత్రమే, కానీ మన ఆరోగ్యం, ప్రాణం మాత్రం తిరిగి రావు. ప్రాచుర్యం కోసం

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటు.

మీరింతవరకు వైరల్ ట్రెండింగ్ న్యూస్ కార్యక్రమం మస్తీ మజా విన్నారు. సమయం 8:30 కావస్తుంది. ఏకచిత్ర గీతాలు కార్యక్రమం విందాం.

ఈరోజు ఏకచిత్ర గీతాల్లో 2002లో విడుదలైన జయం సినిమా పాటలు విందాం. ఈ సినిమాకు రచన, దర్శకత్వం నిర్మాత తేజ. చిత్రం మూవీస్ నిర్మాణ సంస్థ ద్వారా ఈ సినిమా నిర్మించారు. 80 లక్షల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా 32 కోట్ల భారీ వసూళ్లు సాధించింది అంటే ఈ సినిమా క్రేజ్ ఏ రేంజ్లో ఉండేదో అర్థమవుతుంది. హీరో నితిన్, హీరోయిన్ సదాకు ఇదే మొదటి సినిమా. గోపీచంద్ ప్రతినాయకుడిగా ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సినిమా విజయానికి ఆర్పి పట్నాయక్ అందించిన సంగీతం ప్రధాన కారణం. ఈ సినిమాలోని అన్ని పాటలు అప్పట్లో ఒక సంచలనం. ఈ సినిమాలోని పాటలను ఈరోజు ఏకచిత్ర గీతాల్లో విందాం. ముందుగా రైలు గురించి ఆర్పి పట్నాయక్, రవివర్మ, బాలాజీ బృందం పాడిన పాట విందాం. రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

ఏకచిత్ర గీతాలు కార్యక్రమంలో జయం సినిమా నుండి పాటలు వింటున్నారు. రానురానంటూనే చిన్నదో అంటూ ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాటకు రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: అహరాయే.

0: శ్రోతలకు ఒక గమనిక. రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీ గట్ ఏం చెప్తుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ గురించి ప్రముఖ జర్నల్ సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085523 2324085359 2952 నంబర్లకు కాల్ చేసి గట్ హెల్త్ గురించి, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ గురించి నేరుగా డాక్టర్ సుజిత్ గారితో ఫోన్లో మాట్లాడవచ్చు.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఏకచిత్ర గీతాలు కార్యక్రమంలో జయం చిత్ర నుండి పాటలు వింటున్నాం. జయం చిత్రంలో తర్వాతి పాట వీరి వీరి గుమ్మడి పండు అంటూ కులశేఖర్ రచనకు సంగీతం ఆర్పి పట్నాయక్, గానం ఆర్పి పట్నాయక్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: జయం సినిమా నుండి తర్వాతి పాట అందమైన మనసులో ఇంత అలజడెందుకో అంటూ ఆర్పి పట్నాయక్, ఉషా పాడిన పాటకు రచన కులశేఖర్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఏకచిత్ర గీతాలు కార్యక్రమంలో జయం చిత్రం నుండి పాటలు వింటున్నారు. ప్రియతమా తెలిసిన నా మనసు నీదేనని అంటూ కులశేఖర్ రచించిన గీతాన్ని ఆర్పి పట్నాయక్, ఉషా పాడారు. ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం.

ఏకచిత్ర గీతాలు కార్యక్రమంలో చివరగా జయం సినిమా నుండి ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ అంటూ ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాటకు రచన కులశేఖర్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:35. నాటి మేటి సినీ గీతమాలిక మధులిమ వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ. మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. మన భారతీయ సనాతన సంస్కృతిలో ప్రతి వంటిల్లు ఓ వైద్యశాల. ఇప్పటికీ మనకు చిన్న గాయమైన అక్కడ వంటింట్లోని పసుపు రాసి కట్టుకట్టడం చేస్తూ ఉంటాం. ఆ గాయం 2-3 రోజుల్లో మాయమవడమూ చూస్తూ ఉంటాం. వంటింటి సామ్రాజ్యాన్నేలే ఆడపడుచులు తమ అమ్మలు అమ్మమ్మల ద్వారా నేర్చుకున్నదే ఆ చికిత్స. అంతేకాదు, అక్కడ తయారైన షడ్రుచుల సమ్మేళనమైన వారి చేతి వంటకం కూడా రోగాల్ని పోగొట్టే ఒక మందే. ఇక్కడ ఓ తెలుగింటి కన్నెపడుచు నోరూరించే తన చేతి వంటను రుచిచూడమని తన బావని విందుభోజనానికి ఆహ్వానిస్తోంది. ఏది నిజం? చిత్రం కోసం జిక్కి పాడిన పాట, రచన బసవరాజు అప్పారావు, సంగీతం మాస్టర్ వేణు.

నా పేరున్న పాట ఎందుకు పాడుతున్నావని మొదట్లో కోపగించుకున్న ఓ కోమలి ఆ పాట పాడిన అబ్బాయికి మనసిస్తుంది. ఒంటరిగా కళ్ళు మూసుకుని కూర్చున్న అతని దగ్గరికి వెళ్ళి, మునీశ్వర, ఎందుకింత ఘోర తపస్సు చేస్తున్నారు? ఈ భక్తురాలిని తమ సేవ చేయనిస్తారా అని అడుగుతుంది. దానికతడు, వలదుబాల, ఈతను ధీరచిత్తముగలవాడు అని బదులిస్తాడు. అటుపై సరదాగా సంభాషించిన వారి మధ్య నవ్వుల పువ్వులు పూస్తాయి. ఇద్దరు పెళ్ళాలు చిత్రం కోసం ఘంటసాల జిక్కీ ఆలపించిన గీతం, రచన కోపల్లె వెంకటరమణారావు, సంగీతం టిఆర్ పాప, టికె కుమారస్వామి, టిఏ కళ్యాణరామన్.

కొంచె చేత పట్టుకొని కమనీయమైన ప్రకృతి అందాలను కాగితంపై చిత్రిద్దామని నదీతీరాన విహరిస్తున్నాడు.

ఓ చిత్రకారుడు అక్కడికొక అందాల తార విచ్చేసి ఇసుక తిన్నెలపై తిరుగుతూ మృదుమధురంగా గానంచేస్తోంది. ఆ గానానికి మది పులగించి కుంచెను కదిలించి అదే దృశ్యాన్ని చిత్రించి అతడు ఆనందపరవశుడయ్యాడు. వద్దంటే డబ్బు చిత్రం కోసం జిక్కి ఆలపించిన గీతం, రచన సదాశివ బ్రహ్మం, సంగీతం టి.ఏ. కళ్యాణం.

ఇప్పుడు వినబోయే పాట చరణాలలో ఏ చింతా ఏవంతాలేని పసివాడే నిజమైన మౌని అని రాశారట దాశరథి. అందరూ బాగుందన్నప్పటికీ పంపిణీదారులకు మౌని అనే పదం చాలా కష్టమనిపించిందట. అందరికీ అర్థమయ్యేలా మార్చమన్నారట నిర్మాణ బృందం. మనస్సు చివుక్కుమన్నప్పటికీ వారికి కావాల్సింది రాయడం, అది త్వరగా ఇవ్వడం చిత్రసీమలో సినీ గీత రచయితలకుండాల్సిన ముఖ్య లక్షణం. ఆ విషయం తెలిసిన దాశరథిగారు పసివాడు పలికేటి మాట ముత్యాల రతనాలమూట అని మార్చారట. నాది ఆడజన్మే చిత్రం కోసం ఘంటసాల పీసుశీల ఆలపించిన గీతం, సంగీతం ఆర్ సుదర్శనం.

రాత్రివేళలు కలుకన్యను చంద్రుడు కాలుస్తున్న సమయంలో యువరాజు సలీం కూడా పున్నమిరేయులు అందరి కళ్ళు కప్పి కోటదాటి యమునాతీరాన వేచివున్న అనార్కలిని కలుసుకొన్నాడు. ఇద్దరూ అలా సాహసంచేసి పడవలో పయనిస్తారు. ఆ ప్రేమవిహారంలో వారి ప్రణయం అమృతమయమవుతుంది. అనార్కలి చిత్రం కోసం ఘంటసాల జిక్కీ పాడిన పాట, రచన సముద్రాల, సంగీతం పి. ఆదినారాయణరావు.

తుళ్ళిపడుతున్నవు లేత మనసు, కిటికీలో నుండి వీస్తున్న చల్లగాలిని ఆస్వాదిస్తూ కోనిరాగాలు తీయసాగింది. ఆ గళానికి చిగురుటాకులపై పడుతున్న వానచినుకులు శృతికలిపాయి. కాళ్ళు నాట్యమాడాయి, కళ్ళు ప్రకృతిలోనికి పరుగెత్తాయి. మౌనరాగం చిత్రం కోసం రేవతీ బృందం అభినయించిన ఈ గీతాన్ని ఆలపించినవారు ఎస్ జానకి. రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా.

రెండు రెళ్ళు ఆరెలా అవుతుంది? ప్రపంచం మొత్తంమీద రెండు రెళ్ళు ఎంతని ఎవరిని అడిగినా నాలుగే అని చెబుతారు. రెండు జంటల మధ్య మూడు జంటల కథ నడవడమే రెండు రెళ్ళు ఆరు అన్న సినిమా పేరుకి అర్థం. అది కేరింతల్ని నూరింతలు చేసే నవ్వుల గుణింతం. ఇందులో కథానాయకుడు తన ప్రేమకోసం కథానాయికకు దరఖాస్తు పెట్టుకుంటాడు. ప్రేమకు దరఖాస్తంటే ముద్దు అని అర్థం. ఆ దరఖాస్తందుకొమ్మని తన ప్రియురాలిని ఇలా పాటరూపంలో అడుగుతున్నాడు ఆ ప్రియుడు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరి గీతం, సంగీతం రాజన్ నాగేంద్ర.

అలనాటి హాస్యనటులు రమణారెడ్డిగారు, ఘంటసాలగారితో కలిసి అనేక ఇంద్రజాల ప్రదర్శనలు ఇచ్చేవారట. అలా ఓసారి ప్రదర్శన అయిపోయిన తర్వాత రైలులో తిరుగు ప్రయాణంలో ఉండగా కొంతమంది దొంగలు అటకాయించి ఉన్న డబ్బంతా లాక్కొన్నారట. దానికి వెంటనే రమణారెడ్డిగారు, ఏం పర్వాలేదు తీసుకోండి, మళ్లీ ముద్రించుకుంటామన్నారట. దాంతో దొంగలు, దొంగనోట్లు మాకవసరం లేదు అని ఆ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారట. అలా వారు నిజజీవితంలో కూడా హాస్యాన్ని పండిస్తూ అపాయాలను కూడా ఉపాయంతో తప్పించుకునేవారట. దొరికితే దొంగలు చిత్రంలో తన మరదల్ని ఒంటరిగా కలుసుకోవడానికి వచ్చిన బావగా నటించిన రమణారెడ్డిగారు మరదలు పాత్రతో కలిసి ఇలా పాడుకుంటున్నారు. గానం స్వర్ణలత, సత్యారావు, రచన ఆరుద్ర, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

చిత్రీకరణ సమయాల్లో హాస్యనటులు రేలంగిగారి సంభాషణలు, గోష్ఠులు చాలా వినోదభరితంగా ఉండేవట. ఒకసారి తన సాటి నటుడితో ఆయన కొరియాయుద్ధం ఎంతవరకు వచ్చింది బాబు అని అడిగారట. అదేమిటి, అది ఆగిపోయి 5 ఏళ్లు దాటిపోయింది కదా అంటూ ఆయన సమాధానమిచ్చారట. అదికాదు బాబు, మొన్న అడిగితే ఎవరో గనోక్విల్ దాకా వచ్చిందన్నారుగా అన్నారట రేలంగిగారు. గనోక్విల్ ఏమిటి, అది దగ్గుమందు కదా అన్నారట ఆ సహనటులు. ఆ విషయం మీకు తెలుసోలేదో అని అంటూ కొంటెగా నవ్వారట రేలంగిగారు. తెలుగు సినిమా ధరహాసం, తెలుగు ప్రేక్షకుడి వరహాసం అనే శీర్షికతో నవ్వుల రారాజు రేలంగి జన్మదినం సందర్భంగా ఓ మాసపత్రికకు సినీ గీతరచయిత వేటూరిగారు రాసిన వ్యాసంలోనిది ఆ సంభాషణ. రాణి రత్నప్రభ చిత్రంకోసం రేలంగి అభినయించిన ఇప్పుడు వినబోయే గీతాన్ని ఘంటసాల స్వర్ణలత ఆలపించారు. రచన కొసరాజు, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

పతివ్రత అయిన భార్యను మరచి పరస్త్రీలతో పగటివేషాలు వీసే భర్తలకు కనువిప్పు కలిగిస్తుంది చిత్రం. క్రొత్తగా పెళ్లైన జంటలు తప్పక చూసి తీరవలసిన సినిమా ఇది. ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో కృష్ణారావు తన ఆఫీసులో క్రొత్తగా చేరిన రాధ అనే అమ్మాయి మోజులో పడి ఆమె అందానికి బానిసవుతాడు. ఆమె ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్న సందర్భంలో ఆమెతో కలిసి పాట పాడుకుంటున్నట్టుగా ఇలా కలగంటాడు. పెళ్లినాటి ప్రమాణం.

ఉద్యోగమే ఊపిరిగా బ్రతికే రవిని ఆటపట్టిద్దామని, తన ప్రియసి వసంత తాను ఆపదలో చిక్కుకొన్నానని రవికి ఫోన్చేస్తుంది. తీరా అక్కడికి వెళ్లిన తరువాత ఆపదలాంటిదేమీ లేదని తెలుసుకుని వసంతను మందలిస్తాడు రవి. దానికి ఆమె చిన్నబుచ్చుకుని అక్కడే కూర్చుని కన్నీరు పెడుతుంది. అది చూసిన రవి ఆమెను ఓదారుస్తాడు. ఆపై తప్పు తనదేనని, హద్దులు మీరానని ఒప్పుకొని రవికి తన ప్రేమ విన్నపాన్ని తెలియజేస్తుంది. ఉద్యోగ వ్యామోహంలో పడి మనుషులతో ప్రేమగా మెలగటం మరచిపోయిన తనకు ప్రేమ విలువ తెలియజేశావని అంటూ ఆమెతో కలిసి ఇలా పాడుకుంటాడు. 1965లో తాపీ చాణక్య దర్శకత్వంలో విడుదలైన సిఐడి చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో పి సుశీలతో కలిసి ఘంటసాల ఆలపించిన గీతం. రచన పింగళి.

ప్రాణస్నేహితుడు రవి తన చెల్లి పెళ్లికి హాజరుకమ్మని శ్రీధర్కి ఆహ్వానమందిస్తాడు. ఆర్థిక సహాయాన్ని అందించడానికి వాళ్ల ఊరెళ్లిన శ్రీధర్కి దారి తెలియక తికమకపడుతుంటే ఓ అమ్మాయి దారి చూపించి అతనికి సహాయపడుతుంది. తొలిచూపులోనే ఆ అమ్మాయి అందానికి అతడు ముగ్ధుడవుతాడు. తర్వాత ఆమె పెళ్లికూతురని తెలిసి ఆనందపడతాడు. అనుకోని కారణాల వల్ల ఆ పెళ్లి ఆగిపోవటంతో శ్రీధర్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అతడి ఆదర్శభావాలకు ఉత్తమ గుణానికి ఆనందభాష్పాలతోనే కృతజ్ఞత తెలియజేస్తాడు రవి. స్నేహం కాస్త బంధుత్వంగా మారుతుంది. అదృష్టం కలిసివచ్చి తన జీవిత భాగస్వామిగా మారిన ఆ అమ్మాయి మనోభావాన్ని వర్ణిస్తూ శ్రీధర్ ఇలా పాట పాడతాడు. ముత్యాల ముగ్గు చిత్రం కోసం రామకృష్ణ పాడిన గీతం, రచన ఆరుద్ర, సంగీతం కెవి మహాదేవన్.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనాప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: మీరింతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

శ్రోతలకు గమనిక, రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీ గట్ ఏం చెప్తుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ గురించి ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252, 2324085353, 2955059233 నంబర్లకు కాల్ చేసి గట్ హెల్త్ గురించి, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ గురించి నేరుగా డాక్టర్ సుజిత్ గారితో మాట్లాడవచ్చు.

రేపు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఆత్మహత్య గురించి మన ఆలోచనా విధానం మారాలి. సైకాలజిస్ట్ సుచిత్ర నీలం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీకే సందీప్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

రేపు ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు జనరంజని కార్యక్రమంలో. అలాగే 8:15 నుండి 9 గంటల వరకు శ్రోతలు లేఖలు ఇమెయిల్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు మీ జనరంజనిలో.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:30. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz పై మా ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.